విద్యార్థి కేంద్రం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై 2వ తేదీ గురువారం. అందరికీ శుభోదయం.

అందరికీ శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి క్షేత్ర దర్శిని వింటున్నారు. ఇవాళ మన క్షేత్ర దర్శినిలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న శ్రీరంగం ఆలయాన్ని పోలి ఉంటుంది. తమిళనాడు శ్రీరంగం ఆలయాన్ని సందర్శించినటువంటి విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు తన సామ్రాజ్యంలో కూడా ఇలాంటి ఆలయం ఉండాలని నిర్మించారు. అదే ఒకప్పటి మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు వనపర్తి జిల్లా పబ్బేరు మండలం శ్రీరంగాపురం గ్రామంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి దేవాలయం గురించి, ఆ ఆలయ విశేషాలు ఇవాళ మన క్షేత్ర దర్శనంలో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం క్షేత్ర దర్శనం వింటున్నారు. మరి ఇవాళ మన క్షేత్ర దర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం వనపర్తి జిల్లా బబ్బేరు మండలం శ్రీరంగాపురం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రంగనాయక స్వామి దేవాలయం గురించి. ఇవాళ మన క్షేత్ర దర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం. శ్రీకృష్ణదేవరాయల సంకల్పంతో ఈ ఆలయం రూపుదిద్దుకుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయ శ్రీరంగానికి వెళ్లారు ఒకసారి. అక్కడ శ్రీ రంగనాయక స్వామి ఆలయానికి ఆకర్షితులైనటువంటి కృష్ణదేవరాయలు తన రాజ్యంలోనూ అలాంటి ఒక ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నారట. అలా కోరుకున్న తర్వాత రంగనాయక స్వామివారు కలలో కనిపించి తన విగ్రహం రాజ్యంలోనే ఉందని, ఒక డేగ తనను ప్రదేశానికి నడిపిస్తుందని రాజుకు చెప్పారట నిద్రలో. తర్వాత రోజు కృష్ణదేవరాయలు డేగను అనుసరించి కొత్తకోట మరియు కన్వాయిపల్లి పర్వతాల మధ్య ప్రభు విగ్రహాన్ని కనుగొన్నారట. ఆ తర్వాత వనపర్తి సంస్థాన రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. పబ్బేరు మండల పరిధిలో ఉన్నటువంటి గర్వపాడు అనే ఊరు ఇప్పుడు శ్రీరంగంగా మారింది. సుమారు 340 సంవత్సరాల క్రితం వనపర్తి సంస్థాన రాజైనటువంటి అష్టభాషా భైగిరి

గోపాలరావు గారు 1670వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారట. ఆ గ్రామంలో ఉన్నటువంటి రంగసముద్రం పేరుగల చెరువు ఒడ్డున గరుడాద్రి మీద ఈ ఆలయం నిర్మాణం జరిగింది. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఇవాళ మన క్షేత్ర దర్శనిలో.

పూర్ణ వినోదం. క్షేత్ర దర్శనం వింటున్నారు. ఇవాళ మన క్షేత్ర దర్శనిలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురంలో ఉన్నటువంటి రంగనాయక స్వామివారి ఆలయం గురించి ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం. ఆలయంలోని గర్భగుడిలోని విగ్రహ శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది. దక్షిణ భారత వైష్ణవ సాంప్రదాయానికి అనుగుణంగా ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఆలయ నిర్మాణంలో విజయనగర ద్రావిడ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయంలో నెలకొన్న అద్భుత శిల్ప సంపద భక్తులను కట్టిపడిస్తుంది. ద్వారపాలక శిల్పాలతో, ఆకాశాన్నంటే అంతస్తులతో అక్కడికి వచ్చే భక్తులను ఆలయం స్వాగతం పలుకుతుంది. శేషశయనుడి అయి అభయహస్తం చూపుతూ స్వామివారు, స్వామివారికి ఎడమవైపున శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయంకు ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం ఏంటంటే, ఈ ఆలయానికి ఉన్నటువంటి గాలిగోపురం. ఈ గాలిగోపురాన్ని 1804 రాణి శంకరమ్మ గారు ఈ గోపురాన్ని కోయంబత్తూరుకు చెందినటువంటి ప్రముఖ శిల్పి సుబ్బారావు గారి చేత నిర్మింపజేశారు. ఈ గాలిగోపురం 60 అడుగుల ఎత్తుతో 20 అడుగుల ద్వారం కలిగి ఉంటుంది. మొదటి అంతస్తులో రామాయణ గాథను వివరిస్తూ శిల్పాలుంటాయి. ఆ తర్వాత అంతస్తులో క్షీరసాగర మదనం, శ్రీకృష్ణులవారి బాల్యక్రీడలు, రంగనాయక స్వామి స్వరూపము, నృసింహావతారము, లక్ష్మీదేవి, సరస్వతీదేవి చిత్రాలను అందంగా చెక్కారు. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం ఇవాళ మన క్షేత్ర దర్శనిలో.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందమలరించే సంపూర్ణ వినోదం క్షేత్ర దర్శనం వింటున్నారు. ఇవాళ మన క్షేత్ర దర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురంలో ఉన్నటువంటి రంగనాయక ఆలయం గురించి. ఇవాళ మన క్షేత్ర దర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో మరి రంగనాయక స్వామి వారి ఆలయంలో శిల్ప కలయికతు అందమైన ప్రకృతి ఆకట్టుకుంటుంది. ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి కోనేరు, ఈ కోనేరు పూర్తిగా రాతి కట్టడాలతో నీటికి చెక్కు చెదరకుండా అలానే ఉంది. దశాబ్దాలు గడుస్తున్నా ఏనాడు ఈ చెరువులో నీరు ఎండిపోలేదు. అన్ని కాలాల్లోనూ నీరు కలకలలాడుతూ కనువిందు చేస్తుంది. మరి ఆ కాలంలో స్వామివారి పూజల కోసం కావలసిన పూలు, ఇతర పనుల కోసం ఈ నీటినే ఉపయోగించేవారు. స్వామివారి ఉత్సవాల కోసం ఉన్నటువంటి ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు, వాటి నిర్వహణ కోసం అక్కడ ఆలయానికి సంబంధించినటువంటి కావలసినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి నీరు కోసం కూడా ఈ చెరువులోని నీటినే ఉపయోగించేవారు. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను అండ్ క్షేత్రదర్శన్ వింటున్నారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రథోత్సవం, కళ్యాణోత్సవం, గరుడ సేవ, చక్రస్నానం వంటి ఉత్సవాలు నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో హాజరవుతారు. మరి ఇదండి ఇవాల్టి మన క్షేత్ర దర్శిని. మరి ఇవాల్టి మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకున్నాం తెలంగాణ శ్రీరంగంగా పిలువబడే వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురం గ్రామంలో ఉన్నటువంటి శ్రీరంగనాయక ఆలయం గురించి ఇవాల్టి మన క్షేత్ర దర్శనిలో మాట్లాడుకుందాం కదా. మరి మరొక క్షేత్ర దర్శనంలో మళ్ళీ కలుద్దాం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యకులు జార్జ్ రోడ్జిగ్జ్ తెలియజేశారు. చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్ జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరుదేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సు నిన్న ముగిసింది. ఈ ఫోరంను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. ప్రపంచ శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి, చట్టబద్దమైన వలసలు ప్రోత్సహించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, విదేశీ ప్రభుత్వాలు, విదేశీ యజమానులు, రిక్రూటింగ్ ఏజెంట్లతో చర్చలు

0: కోసం ఒక ఉమ్మడి వేదికను అందిస్తూ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి ఫోరం ఇది. ఈ సదస్సు సందర్భంగా భారత్, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యాతో నిర్దిష్ట అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ జయశంకర్, చట్టబద్దమైన వలసలను బలోపేతం చేయడానికి, దోపిడీ పద్దతులను నిర్మూలించడానికి ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. భారతీయ ఓడల రీసైక్లింగ్ యార్డులను ఈయు షిప్ రీసైక్లింగ్ నిబంధనల పరిధిలోకి చేర్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి పనిచేస్తున్నాయని ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఎలాంటి అడ్డంకులు లేని సమన్వయం కోసం ఒక ప్రణాళికపై చర్చించామని ఆయన తెలిపారు. స్థిరమైన ప్రపంచ ప్రమాణాలు, విస్తృత భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద లక్ష్యాలకు తాము కట్టుబడి ఉన్నట్టు వారు పునరుద్ఘాటించారు. ఓడల నిర్మాణం, కంటైనర్ల తయారీ ద్వారా దేశంలోని సముద్రయాన రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏపీ మోలర్ మార్క్స్ గ్రూప్ అసెట్ స్ట్రాటజీ అధిపతి అహ్మద్ హసన్, పీయూష్ గోయల్ మధ్య నిన్న జరిగిన సమావేశంలో భారతదేశ సముద్రయాన రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. పరిశ్రమల మధ్య మరింత పటిష్టమైన సహకారం ద్వారా గ్లోబల్ మారిటైమ్ లాజిస్టిక్స్ హబ్గా భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడంపై కూడా తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు గోయల్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వెనుజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2,295 చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ తెలియజేశారు. అలాగే దాదాపు 13,000 మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించి 7 రోజులు గడుస్తున్నా సహాయ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భూకంపాల వల్ల జరిగిన ప్రాణనష్టానికి దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని పేర్కొంటూ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంతకుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగాను, 980,000 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर्स की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलागे ఉత్తర ప్రదేశ్ లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में. आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा, कंप्लीट एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 0-0 సమంగా ఉంది. టాస్ గెలిచి

0: బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఇరు జట్లు శనివారం మాంచెస్టర్లో జరిగే 2వ T20 మ్యాచ్లో తలపడనుండగా 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతుంది. బ్రిస్టల్, సౌతాంప్టన్లో చివరి 2 T20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ T20 సిరీస్ ఈ నెల 11వ తేదీతో ముగుస్తుంది. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడతాయి. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇదే మనం చట్టం శీర్షికన భూగర్భ జల వనరుల సంరక్షణ ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పెరుమాళ్ల జ్యోతికుమార్ గారితో పరిచయం వెంటారు పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్, భూగర్భ జల వనరులని ఎలా కాపాడుకోవాలి, ఈ అంశం గురించి తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాళ్ళ జ్యోతి కుమార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి జ్యోతి కుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: నీటి పరివాహక ప్రాంతంలోనే నాగరికత ఉద్భవించింది అంటుంటారు. అలాగే ఏ చోటైతే నీటి కొరత ఏర్పడుతుందో అక్కడ క్షామం తాండవిస్తుంది. మరి ఈ భూగర్భ జల వనరుల పట్ల ఎలాంటి అప్రమత్తత, ఎలాంటి జాగ్రత్త, ఎలాంటి విధి విధానాలు పాటించాలన్న విషయం గురించి తెలియజేస్తారా?
1: భూగర్భ జలాలు సాధారణంగా వర్షాపాతం ద్వారానే మనకు లభిస్తుంది. అందరేమనుకుంటారంటే భూమిలో దేవుడు మనకు కల్పించిన ఒక జలనిధిలాగా భావిస్తుంటారు. కానీ ఆ జలనిధులు కూడా వర్షపాతం మీదన ఆధారపడుతూ ఎంతైతే వర్షపాతం ఉన్నదో వాటితో పాటుగా భూమి పొరల్లోని శిలల వాటి నైజం మీద, వాటి గుణం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నీరు లేకుండా ఏ జీవి కూడా లేదు. ప్రకృతి మనకిచ్చిన ఒక వరం, దాన్ని జాగ్రత్తగా పదిలంగా ఉపయోగించుకుంటే గడ్డి పరిస్థితులు రావు.
0: పెద్దలు చెప్తుంటారు మట్టే దైవంరా, జలమే జీవంరా అని. నీటి వాడకం ఏ రంగాల్లో విరివిగా ఉంటుంది?
1: ఇప్పుడు ప్రస్తుతము మనిషి జనాభా పెరగడంతో పాటుగా, మనిషి అవసరాలు పెరగడంతో పాటుగా ఒక రకంగా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం. కనుక ఆ సాంకేతిక అభివృద్ధి కోసము ఈ నీరు అనేది ఎంతో ఉపయోగం. అది వర్షపు నీరు కావచ్చు లేదా భూగర్భ జలం కావచ్చు. కానీ వర్షపు నీరు అనేది మనకు వాతావరణము సమతుల్యత పాటిస్తేనే మనకు వర్షాలు ప్రాథమికంగా మనకు అనుకూలంగా ఉంటాయి. కానీ భూగర్భ జలాలు పద్ధతి ప్రకారంగా వినియోగించుకుంటే అవి చాలా అమూల్యమైనవి. తెలంగాణ రాష్ట్రంలో

0: కనుక పోల్చుకుంటే వ్యవసాయ రంగానికి అత్యధికంగా ఉపయోగించడం జరుగుతుంది. 6% మాత్రమే గృహ అవసరాల కోసము, 4% మాత్రము పారిశ్రామిక రంగం వైపు ఉపయోగించుకోవడం జరుగుతున్నది.
1: ఏ ఏ ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఈ భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి, అడుగంటాయంటారు?
0: మా భూగర్భ జల శాఖ నుంచి మేము ప్రత్యేకంగా నిర్మించుకున్న పీజోమీటర్ వెల్స్ అంటాం వాటిని, వాస్తవానికి అయితే ఇది బోర్వెల్సే. దాదాపు 1900 పైచలకు పీజోమీటర్లు నిర్మించి దాన్ని ప్రతి నెల చివరి వారంలో ఆ రీడింగ్స్ నమోదు చేసుకుని ఏ ప్రాంతంలో ఏ రకంగా భూగర్భ జలాలు ఉన్నాయి అనే విషయాన్ని మేము ప్రజలకు, సంబంధిత శాఖలకు ప్రతి నెల చేరవేయడం జరుగుతున్నది. ఈ క్రమంలో సెంట్రల్ తెలంగాణ, హైదరాబాదు అయితే చెప్పాల్సిన పని లేదు, అత్యంత వినియోగ ఉండే ప్రాంతంలోకి వస్తున్నది హైదరాబాదు. ఈ హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి జిల్లా, భువనగిరి జిల్లా, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, ఇలాగా ఈ సెంట్రల్ తెలంగాణ ఏ ప్రాంతం అయితే ఉన్నదో, అంటే ఆ గోదావరికి ఇటు కృష్ణాకు మధ్య ప్రాంతంలో ఉన్న మా ఏరియా మొత్తం కూడా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఏరియా అనేది మనకు ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తుంది. జియాలజికల్గా ఆలోచించినా కూడా ఇక్కడ అన్ని కఠిన శిలలు, తక్కువ లోతు వరకు మాత్రమే భూమిలోకి ఇంకిన నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. సో కనుక ఈ నిల్వ ఉండే అవకాశం కూడా సుమారుగా 30 నుంచి 40 ఫీట్ల వరకు, 40 అడుగుల వరకు మాత్రమే ఎక్కువగా నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 40 నుంచి 50 లేదా 150 200 ఫీట్ల వరకు కూడా రాతి పగుళ్ళు అనే ప్రాంతాలు ఉంటాయి, ఆ పగుళ్ళలో నిక్షిప్తమై ఉంటాయి.
1: జ్యోతి కుమార్ గారు, మనం చూస్తుంటాము బోర్ని ఒకప్పుడు కొంతకాలం క్రితం, ఒక 2 దశాబ్దాల క్రితము 100 150 అడుగుల్లోనే, ఒక్కొక్కసారి 60 70 అడుగుల్లోనే నీటి ధార కానీ కనబడేది. ఇప్పుడు 1000 1500 2000 ఫీట్ల వరకు వెళ్ళిపోతున్నారు. మీరన్నట్టు ఈ ప్రాంతంలో హార్డ్ రాక్ ఉంది కాబట్టి ఎక్కువ దూరం నీటి నిల్వ ఉంచే అవకాశం లేనారు కాబట్టి, అయినప్పటికీ జనాలు విపరీతమైన లోతుకి ఈ బోర్ డ్రిల్ చేస్తుంటారు, ఇది ఎంతవరకు సమంజసం అంటారు?
0: ఇక్కడ మనము భూమికి కూడా కొంత నీటి మట్టం అనేది మెయింటైన్ చేయాలి. అది ఎలాగంటే మనకు మాన్సూన్ సీజన్ అనేది, వర్షాకాలం అనేది జూన్లో ప్రారంభమై జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు మనకు 4 నెలలు కూడా వర్షాకాలము. ఈ వర్షాకాలం ముగిసిన తర్వాత నవంబర్ మాసాన్ని ఒక మనము క్రైటీరియాగా తీసుకుంటాం. వర్షాకాలం వచ్చిన తర్వాత భూమిలో ఎంత మేరకు భూగర్భ జలాలు నిల్వ చేరుకున్నాయని, అక్కడ మనకు కంపల్సరీగా 3 మీటర్ల లోతులో, అంటే 10 ఫీట్ల లోతులోనే ఉండాలి నవంబర్ మాసం వర్షాకాలం అయిపోయినాక. ఆ తర్వాత మనం టోటల్గా వర్షాకాలము, వర్షాలు వెనక్కి వెళ్ళిపోతాయి గనక నవంబర్ తర్వాత మొత్తం కూడా భూగర్భ జలాల మీదనే ఆధారపడి ఉంటాం. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఇదంతా కూడా అడపదడప వర్షాలు వచ్చేదే తప్ప సమృద్ధిగా వర్షాలు రావు గనక మొత్తము భూగర్భ జలాలపైన ఆధారపడి ఉంటాం గనక మే మాసంలో ఖచ్చితంగా 5 మీటర్లు, అంటే 15 ఫీట్లు ఉండాలి. ఇది ఆరోగ్యకరమైన నీటి మట్టాలు. కానీ మనమేం చేస్తున్నాము, ఎంత వర్షం వచ్చినా కూడా, ఎంత వర్షం ద్వారా నీరు వచ్చినా కూడా ఆ వర్షాకాలంలో మనం చాలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవి దాదాపుగా మనము మార్చి నెలలో మేము చూసుకున్న డేటా ప్రకారంగా 7 మీటర్ల పైన ఉన్నది. అంటే 5 మీటర్లు ఉండాల్సిన దానికి 7 మీటర్లు, 2 మీటర్లు మనము అత్యధికంగా వినియోగించాము. ఓవర్ యూసేజ్ జరుగుతూనే ఉంది. ఎప్పటి నుంచి? డిసెంబర్ మాసం నుంచి దాని మీద డిపెండ్ అయిపోతున్నాం. సో పైన ఈ భూగర్భ జలాలు కూడా ఎలా భూమిలోకి ఇంకిపోతాయనంటే పైన మట్టి పొర ఉంటుంది. ఆ మట్టి పొర సుమారుగా 1.5 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు ఉండొచ్చు. ఈ మట్టి పొర ఎంత ఎక్కువగా ఉంటే దాంట్లో బంక మట్టి కాకుండా ఇసుక లేదా మట్టి రెండు మిక్స్ అయి ఉన్న ప్రాంతము ఎంత ఎక్కువగా ఉంటే వర్షపు నీరు ఆగిపోయి భూమిలోకి నెమ్మదిగా ఇంకిపోతుంది. ఆ తర్వాత మనం ఇది మొరం అంటాం కదండి, మొరం లాంటి ప్రాంతము దాదాపు 2 మీటర్ల నుంచి 30 మీటర్లు 40 మీటర్ల వరకు అది ఉంటుంది. అది మనం జనరల్గా జియాలజికల్గా వెదరింగ్ పోర్షన్ అంటాం. ఈ వెదరింగ్ పోర్షన్లోనే ఎక్కువగా వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయి ఆ ప్రాంతంలో నిల్వ ఉంటుంది. అది దాదాపు 30 నుంచి 40

0: ఆ తర్వాత ఈ రాళ్ళన్నీ కూడా పగుళ్ళు, ఎక్కువ పగుళ్ళు ఉంటుంది. మనం అనుకున్నట్టు కొన్ని కొన్ని స్ట్రీమ్స్ మాదిరిగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి, అక్కడ ఇవి నిల్వ ఉంటాయి. అవి కూడా మ్యాక్సిమం ఎంతవరకు ఉంటాయంటే దాదాపు 200 ఫీట్లు, 250 ఫీట్లు. ఇవి మనము భూగర్భ జలాల మీద ఎక్స్పెక్ట్ చేసే లోతు. కానీ మన డ్రిల్లింగ్ రిగ్ ఆపరేటర్స్ వాళ్లకు సాంకేతిక విజ్ఞానం లేకపోవడం వలన, వాళ్ళు వాణిజ్యపరంగా ఆలోచించడం వలన వీటిని రాతి పొరల యొక్క భూగర్భ జలాల లభ్యత మీద అవగాహన లేకపోవడం వలన మనల్ని, ముఖ్యంగా వినియోగదారులను, చాలా నష్టానికి గురి చేస్తూ విపరీతమైన లోతుకు వెళ్ళిపోతున్నారు. ఇది నాన్ టెక్నికల్ ఇష్యూ, సాంకేతికానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు వాళ్ళు చేయడం వలన మనము ఆర్థికంగా నష్టపోతున్నాము. ఇది ప్రకృతికి పర్యావరణానికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక మనము ఎంత ఎక్కువ లోతు వెళ్ళినా కూడా 300 ఫీట్ల కంటే ఎక్కువ మాత్రం వెళ్ళకూడదు. ఆ తర్వాత దొరికేదంతా మనం రిగ్ ఆపరేటర్స్ మనం మభ్యపెడుతున్న లోతు మాత్రమే తప్ప వేరొకటి కాదండి.
1: జ్యోతి కుమార్ గారు, ఈ బోరు వేసేటప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి?
0: వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్, ఇది 2002లోనే ఆర్డినెన్స్ ప్రకారంగా వచ్చి, దాన్ని 2004 నుంచి ఒక రూల్స్ క్రియేట్ చేసి అవి దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సెక్షన్ 14 ప్రకారంగా 200 గజాలకు ఆ పైన ఉన్న ప్రతి గృహ సముదాయం కానీ, పారిశ్రామిక సముదాయం కానీ, ఖాళీ ప్రాంతం కానీ కంపల్సరీ కూడా వర్షపు నీటిని నిల్వ చేసే కట్టడాలు ఉండాలి అనేది చట్టం.
1: రెయిన్ వాటర్ హార్వెస్టింగ్
0: అనేది మ్యాండేటరీ. బోరు తవ్వుకోవడానికి పర్మిషన్ అనేది కూడా మ్యాండేటరీ ఈ చట్టం ప్రకారంగా. గృహాలలో వేసుకోవడానికి కూడా, ఇంటి అవసరాలకు వేసుకునే బోరుకు కూడా పర్మిషన్ అవసరము, పారిశ్రామిక రంగానికి పర్మిషన్ అవసరము, వ్యవసాయ రంగానికి పర్మిషన్ అవసరము, మైనింగ్ ప్రాజెక్టులకు, అంటే ఎవరెవరైతే భూగర్భ జలాలను వెలికి తీయాలనుకుంటున్నారో అందరూ కూడా పర్మిషన్ అనేది మ్యాండేటరీ. వ్యవసాయము, గృహ అవసరాల కోసమైతే మాత్రము సంబంధిత తహసీల్దార్ గారికి అప్లై చేసుకుంటే అప్లికేషను మా జిల్లా స్థాయిలో ఉన్న భూగర్భ జలశాఖకు వెళ్తుంది. ఆ భూముల్లో లేదా గృహాలలో సర్వే చేసుకొని, ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని అక్కడ బోరు ఫీజిబిలిటీ ఉన్నదా లేదా, ఒకవేళ ఫీజిబిలిటీ ఉంటే ఎంత లోతు వరకు మనము డెప్త్ రికమెండేషన్ ఇవ్వచ్చు, తద్వారా తహసీల్దార్ గారి నుంచి అనుమతి వస్తుంది. ఈ రెండు రంగాలు కాకుండా మిగతా ఏ రంగమైనా, అంటే పరిశ్రమలు కావచ్చు, లేకుంటే ప్రాజెక్టులు కావచ్చు, లేకుంటే కమర్షియల్ అయినా, ఏవైనా కూడా డైరెక్ట్గా భూగర్భ జలశాఖకు అప్లై చేసుకోవాలి. దాన్ని మనము ఫీజిబిలిటీ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. సో కనుక లోతు అనేది మనం ఖచ్చితంగా 300 ఫీట్లు మాత్రం దాటకూడదు. దాటినా కూడా వృధా అవుతున్నది, పర్యావరణానికి పెద్ద దెబ్బ. అంత లోతు వెళ్లడం కూడా భూకంపాలను మనము ఆహ్వానించినట్టే అవుతున్నది. ఎన్ని రంధ్రాలు మనం చేస్తున్నామో అంత పర్యావరణము, భూకంపాల భయం కూడా, ప్రమాదం కూడా మనకు పొంచి ఉంటుంది. కనుక 300 ఫీట్లు మాత్రం దాటకూడదు ఎట్టి పరిస్థితులలో.
1: జ్యోతి కుమార్ గారు, బోరు వేసే వాళ్ళు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
0: రిగ్ ఆపరేటర్స్, రిగ్లు మనకు 4-5 రకాలు ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో మనకు కనిపించే రిగ్లు ఉన్నవి డిటిహెచ్ రిగ్స్. డ్రిల్లింగ్ ఆపరేటర్స్ మొత్తం కూడా మన భూగర్భ జలశాఖ వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి 10,000 రూపాయల రుసుము ఉంటుంది. అది కూడా 2 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరైతే భూగర్భ జలశాఖ వద్ద రిజిస్ట్రేషన్ లేకుండా రిగ్ ఆపరేట్ చేస్తున్నారో వారికి సుమారుగా 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది.
1: జ్యోతి కుమార్ గారు, ఆన్లైన్ వెబ్సైట్ ఏదైనా ఉందా? ఉంటే ఎలా అప్రోచ్ కావాలి?
0: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దాని పరిధిలో దేశం మొత్తము, అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆన్లైన్ పరిధిలోకి రావాల్సింది. ఆ ప్రకారంగానే మన రాష్ట్ర భూగర్భ జలశాఖ కూడా ఈ వాల్టా చట్టం పరిధిలో ఇచ్చే అనుమతులన్నీ కూడా ఆన్లైన్ సిస్టంలోకి తీసుకురావడం జరిగింది. అది GWR

0: rms.telangana.gov.in దాని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషను ధర వ్యవసాయ రంగానికి గృహ అవసరాలకైతే 1000 రూపాయలు ప్లస్ మరొక 100 రూపాయలు. ఇవి చలాన్ ద్వారా గవర్నమెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్కు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పరిశ్రమలు లేదా వాణిజ్య రంగాలకైతే వాటి అప్లికేషన్ ధర 10,000 రూపాయలు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ను మేము మా జిల్లాల వారీగా జియాలజిస్టులు, హైడ్రో జియాలజిస్టులు వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్స్ చేసి ఫీజిబిలిటీ రిపోర్టును కూడా ఆన్లైన్లో పంపించడం జరుగుతున్నది. ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎవరైతే అప్లికేంట్ ఉన్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతున్నది. ఆ మొబైల్కే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా ఈ అప్లికేషన్ కూడా, ఫీజిబిలిటీ అప్లికేషన్ కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ సిస్టమ్ వలన ఎవరైతే బోర్ వేసుకోవాలంటున్నారో వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఈ పనులన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా వాళ్ళ మొబైల్లోకే పంపించడం జరుగుతుందండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు జ్యోతి కుమార్ గారు. నమస్కారం అండి.

0: ఇంతవరకు మీరు ఇది మన చట్టం శీర్షికన భూగర్భ జలవనరుల సంరక్షణ ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పెరుమల్ల జ్యోతి కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ రమేష్ సంకసారి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ జనరంజని కార్యక్రమం వింటున్నారు. మరి మీ మనసుకు నచ్చినటువంటి పాటలు ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో విని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో మరి మీకు బాగా నచ్చినటువంటి పాటలు ఈ అవర్లో మీరు వినాలనుకుంటే మాత్రం 0402324 0852కి మీ పేరు, మీరు వినాలనుకునే పాటని, మీ ఊరిని టైప్ చేసి 0402324 0852కి వాట్సాప్ చేసేయండి. సో మరి మొదటగా మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఎవరనంటే, సో మరి గుడ్ మార్నింగ్ జనరంజని, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రతిరోజు జనరంజని కార్యక్రమం తప్పకుండా వింటుంటాం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మరి మాకోసం ఈరోజు బొబ్బిలి పులి చిత్రం నుంచి

జననీ జన్మభూమిత్స పాటను వినిపించండి అంటూ ఎర్రగడ్డ నుంచి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఉజ్వల్ శ్రీనివాస్, ప్రణవ్ వెంకట్, స్వరూప్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం బొబ్బిలి పులి, మరి ఈ చిత్రం నుంచి బాలుగారు పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం జనరంజని కార్యక్రమంలో.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ మనందరి ఫేవరెట్ జనరంజని కార్యక్రమంలో బ్లాక్ బస్టర్ పాట బొబ్బిలి పోలి చిత్రం సినిమాల నుంచి పాట విన్నాం. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, శుభోదయం జనరంజని, శుభోదయం అండి. మరి మా కోసం ఈరోజు సిరివేనల చిత్రం నుంచి విధాత తలుపున పాటను వినిపించండి అంటూ ధీర, చంద్ర, పృథ్వీ, రమణ, వాణి, కీర్తన, సింధు, ప్రవీణ, సాత్విక్, అభినవ్ చంద్ర మెసేజ్ చేశారు. మరి మహబూబాబాద్ గ్రామం నుంచి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు. సో మరి తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తామండి. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు గద్వాల్ జిల్లా నుంచి ఆనందరావు, జ్ఞానేశ్వర్, రూప, రితు, మయూరి మెసేజ్ చేశారు. మరి వారు కూడా వారు అడిగినటువంటి ఈ పాటను మీ అందరి కోసం వినిపిస్తున్నాను. సో మరి సిరివెన్నెల సినిమాల నుంచి బాలుగారు, సుశీలమ్మ గారు కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం జనరంజన్ కార్యక్రమంలో.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: జనరంజని శ్రోతల మనోరంజని వింటున్నారు. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు విల్సన్ గార్డెన్ బెంగళూరు నుంచి మూర్తి మంగమ్మ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట మువ్వ గోపాలుడు చిత్రం నుంచి ఏ గుమ్మ గుమ్మలమ్మ పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు ఓల్డ్ బజార్ కరీంనగర్ నుంచి శ్రీనివాస్ పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మరియు పృథ్వీనారాయణ. మరి వీరందరి కోసం మువ్వ గోపాలుడు. మరి ఈ చిత్రం నుంచి బాలుగారు పాడినటువంటి పాట. సంగీతం కెవి మహాదేవన్, రచన వెన్నెలకంటి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అంజనరంజని కార్యక్రమంలో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ నుంచి, సాయిపురి కాలనీ నుంచి శేఖర్, రేఖ, లక్కీ, అవియ, నవీన్ కుమార్, అశోక్ మరియు వారి కుటుంబ సభ్యులు. వారు కోరుతున్నటువంటి పాట రాధాకృష్ణ చిత్రం నుంచి ఓ జాబిలి, నీవే జాబిలి నీవే వెన్నెల పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తారు. తప్పకుండా అండి. అలాగే మా కోసం రాధాకృష్ణ సినిమాల నుంచి నీవే జాబిలి నీవే వెన్నెల పాటను ప్రసారం చేయండి అంటూ అంబర్పేట, పెద్దంబర్పేట నుంచి అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి, శంకరమ్మ మెసేజ్.

చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను ప్రసారం చేస్తాం. సో మరి బాలుగారు సుశీల్మ గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట రాధాకృష్ణ చిత్రం నుంచి ఈ పాటను మీ అందరి కోసం వినిపిస్తాను. సో మరి ఎస్ రాజేశ్వరరావు గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ పాటకి రచన సమకూర్చారు దశరథ్ గారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వాట్సాప్ ద్వారా కోరినటువంటి సినీకేతలను మరి స్టూడియోలో సమయం 8 గంటలకు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సో మరి విన్నారు కదా, ఇవాళ్టి మన జనరంజని కార్యక్రమంలో శ్రోతలు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వినంతవరకు సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు విన్నారు. ఢిల్లీ కేంద్రం నుంచి
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈ ఉదయం హాయి అయిన పాటలతో మెరిసిపోవాలి, ఉత్సాహంతో ఉరకలయ్యాలి. ఇష్టమైన పాటలు, తీయని మాటలు కలిసిన సందడి మన జనరంజని. గుడ్ మార్నింగ్ అండి.
1: నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా నూనెపల్లి రామయ్య మాట్లాడుతున్నాను మేడం.
0: రామయ్య గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను మేడం.
0: చాలా బాగున్నారా, సంతోషం. మరి ఏ పాట వినిపించమంటారు?
1: వెంకటేష్ గౌతమి భానుప్రియ ఉన్నారు. మా పేరైతే
0: శ్రీనివాస కళ్యాణం. శ్రీనివాస కళ్యాణం నుండి గౌతమ్ గారు నటించిన ఒక మంచి పాట రామయ్య గారి కోసం.

0: నమస్కారం మేడం.
1: నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
0: గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ బ్రహ్మానంద రెడ్డి, రవణమ్మ వెంకట సంజయ్ రెడ్డి, ఋషికేశవ రెడ్డి, సావిత్రి వారు కోరుతున్న పాట మేడం
1: చెప్పండి.
0: నాగార్జున గౌతమి నటించిన చిత్రం చైతన్య.
1: చైతన్య చిత్రం నుండి ఒక మంచి పాట శివదాస్ రెడ్డి గారి కోసం మరియు వారి కుటుంబ సభ్యులందరి కోసం.

0: హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్కారం, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: చిలుక నారాయణ, జామకంపేటి, ఏడుపల్లి మండలం, నిజామాబాద్ డిస్ట్రిక్ట్.
0: నారాయణ గారు నమస్కారం.
1: 2 జూలై రోజు గౌతమి గారి పుట్టినరోజు సందర్భంగా ఆమె నటించిన జెంటిల్మ్యాన్.
0: తప్పకుండా అండి, జెంటిల్మ్యాన్ సినిమాలో, జెంటిల్మ్యాన్ సినిమాలోంచి ఈ పాట మీకోసం.

0: హలో.
1: నమస్కారం అండి. గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: ఎవరు మాట్లాడుతున్నారండి?
0: మురళి మాట్లాడు.
1: మురళి గారు, ఏ పాట వినిపించమంటారు?
0: శ్రీనివాస కళ్యాణం నుంచి.
1: అడిగారు, చాలా మంది అడిగారు. శ్రీనివాస
0: సమయానికి రాదండి.
1: సరే, మరి గౌతమి గారిది ఒక మంచి పాట మీకోసం.

ఈ ఉదయం పాటలతో ఎంతో హాయిగా గడిచింది. ప్రతి స్వరం ఒక తీయని జ్ఞాపకం. అందరూ ఇష్టపడే మన జనరంజని, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మీరింతవరకు జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ కాల్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలు విన్నారు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ మీరు వింటున్నారు జనరంజని కార్యక్రమంలో. మాకోసం అన్వేషణ చిత్రం నుంచి కీరవాణి పాటను వినిపించండి అంటూ జీ బ్లాక్ పల్లి నుంచి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు చిక్క, చక్రపాణి మరియు చందన మెసేజ్ చేశారు. ఇదే పాటని కోరుతున్నటువంటి శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుంచి యలగందుల మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను. సో మరి వీరి కోసం అన్వేషణ చిత్రం నుంచి బాలుగారు, జానకి గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం జనరంజన కార్యక్రమంలో.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జనరంజని శ్రోతలు మనోరంజన వింటున్నారు. మరి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కేసర్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. వారు కోరుతున్నటువంటి పాట ఖైదీ నెంబర్ 786 సినిమాల నుంచి గువ్వా గోరింకతో పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు ఆదిపట్ల నుంచి గోపికృష్ణ, ఉమావతి, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను, జైనుద్దీన్, అబేద, ఆయాషా మెసేజ్ చేశారు. మరి వారి కోసం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి ఖైదీ నెంబర్ 786 మరి ఈ సినిమాల నుంచి బాలగారు, జానకి గారు కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం, రాజ్ కోటి గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీకోసం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, విన్నారు కదా ఇవాళ మన జనరంజన్ కార్యక్రమంలో శ్రోతలు కోరినటువంటి బ్లాక్ బస్టర్ పాటల్ని. మరి స్టూడియోలో సమయం 9 గంటలు కావస్తుంది, మరికొన్ని క్షణాల్లో ముంబై స్టూడియోస్లో నుంచి రేరే కార్యక్రమాలు వింటారు.

0: तो दोस्तों ये था आज के फनकार कार्यक्रम, केंद्रित था पार्श्व गायक मोहम्मद अजीज पर। तकनीकी सहयोग दिया वंदना ठाकुर ने और कार्यक्रम की प्रस्तुतकर्ता मनीषा जैन। अब दीजिए अपने दोस्त राजेंद्र त्रिपाठी को भी इजाजत। नमस्कार।
1: ఇంతవరకు మీరు ముంబై స్టూడియోస్లో నుంచి రిలే కార్యక్రమాలు విన్నారు. నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో మంత్రులకు ఎజెండాను పూర్తిగా డిజిటల్ రూపంలోనే అందిస్తారు. ఈ కీలక సమావేశంలో విబిజీరామ్జీ పథకం అమలుపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుంటుంది. సంక్షేమ శాఖలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేతల సవాల్ను తాము స్వీకరిస్తున్నట్టు రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ ప్రకటించారు. ఈ మేరకు ఈ ఉదయం వారు సీఎల్పీకి చేరుకున్నారు. ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎవరు చర్చకొచ్చినా సిద్దమని మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ నెల మొదటి తేదీనే జీతాలు విడుదలయ్యాయి. జీతాల చెల్లింపుల్లో ఆలస్యం వల్ల ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ బుధవారమే జీతాలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారని, తన లెక్కలు తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్దమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానాకు చిల్లు పెట్టి తెలంగాణ సొమ్ముతో జల్సాలు చేశారని మండిపడ్డారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మిషన్ K100 అనే సరికొత్త ప్రణాళికను ప్రారంభించింది. ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ జిఎన్ రాజుతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి సమావేశం నిర్వహించారు. నిన్న ప్రారంభమైన ఈ 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వారా కొత్త పంట వచ్చేలోపు రాష్ట్రంలోని ధాన్య నిల్వలు, రవాణా, ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. ఈరోజు అంతర్జాతీయ క్రీడా విలేకరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల విజయాలకు, ప్రపంచవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి పాత్రికేయులు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కరించుకోవడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. క్రీడల గురించి ఖచ్చితమైన, వేగవంతమైన, నిజాయితీతో కూడిన సమాచారాన్ని అందించడంలో విలేకరులు కీలక పాత్ర పోషిస్తారు. మైదానంలో ఆటగాళ్ల ప్రతిభను, కష్టాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు తొలి కాగితరహిత కేబినెట్ భేటీ జరగనుంది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వినే టైం. సో మరి ఈ రోజు మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వినబోతున్నాం 1980s.

సిక్స్ నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమాల నుంచి పాటల్ని ఇవాళ మన ఎవర్గ్రీన్ హిట్స్లో విందాం. సో మరి మీ మెమరీ బాక్స్లో ఈ మధ్యకాలం విడుదలైనటువంటి సినిమాల్లోని పాటలు మీకు వినాలనుకుంటే 0402324082కి వాట్సాప్ చేయండి. అండ్ వాట్సాప్ చేసే ముందు మీ పేరు, మీ ఊరు, మీరు వినాలనుకునే పాటని అలా చకచకా టైప్ చేసి 0402324082కి వాట్సాప్ పంపించండి. మరి మొదటగా నేను మీ అందరి కోసం 1990లో విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ ఫిలిం కొండా వీటి దొంగ. ఎస్, మెగాస్టార్ చిరంజీవి గారు యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాల నుంచి ఈ పాటతో మన ఎవర్ గ్రీన్ హిట్స్ ని స్టార్ట్ చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎస్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈ రోజు మనం వింటున్నాం 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటల్ని. సో మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు సంగీత శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుంచి మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట గీతాంజలి చిత్రం నుంచి జగడ జగడ జం పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్యాల గ్రామం నుంచి వెంకటచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నిహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృష్ణచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్వెత్. మరి వారు కొన్నట్లుగా గీతాంజలి చిత్రం నుంచి బాలుగారు పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట సంగీతం సమకూర్చారు ఇళయరాజా.

టక టక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం తుండేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరణ మరణ జననం రానీరా, మరణ మరణ మరణం మింగేస్తాం, భగద భగద గరణం మా పిలుపే ఢమరుకం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మంచి మంచి పాటలు వింటున్నాం. అండ్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జుని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో లిజనర్స్ వాట్సాప్ ద్వారా కోరుతున్నటువంటి పాటలు వింటున్నాం. అండ్ ఈనాటి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచినటువంటి పాటలు, మీకు బాగా నచ్చినటువంటి పాటలు ఇవాళ మన షోలో మనం వింటున్నాం. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నిజామాబాద్ నుంచి రాకేష్ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట ప్రేమ చిత్రం నుంచి యు ఆర్ మై హీరో పాటను ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. వివిధ భారతికి నమస్కారం. నమస్కారం అండి. మరి మా కోసం వెంకటేష్ గారు నటించినటువంటి ఒక పాటను ప్రసారం చేయండి అంటూ నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి మెసేజ్ చేశారు. అలాగే రాయగిరి నుంచి దాసరి రవి గారు మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం ఈ బ్లాక్ బస్టర్ పాట ప్రేమ చిత్రం నుంచి బాలుగారు, చిత్రగారు కలిసి ఆలపించినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: అంటే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మీరు నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, 1990 వచ్చినటువంటి అల్లుడు గారు చిత్రం నుంచి కొండ మీద చుక్కపోటు అనే పాటను మా కోసం వినిపించండి అంటూ రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారులక్ష్మి, రాములు, రాములమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సో మరి తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను ప్రసారం చేస్తాం. అండ్ మా కోసం అల్లుడు గారు చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ ఉమ్మెడ నుంచి దివాకర్, విమల, యష్ణ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే మా కోసం మోహన్ బాబు గారు నటించినటువంటి ఒక మంచి బ్లాక్ బస్టర్ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ అఖిల, అరుణ, రాజేంద్ర, అపర్ణ, అంజలి, అలేఖ్య, రాజేష్ మెసేజ్ చేశారు. మరి వారి కోసం అల్లుడు గారు, మరి ఈ చిత్రం నుంచి కేవీ మహాదేవన్ గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు చిత్రగారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నా. ఈరోజు 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సినిమాలో నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మన ఎవర్ గ్రీన్ కి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు వనస్థలీపురం నుంచి మహేశ్వరి మురళి మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట సీతారామ కళ్యాణ చిత్రం నుంచి రాళ్ళల్లో ఇసుకల్లో పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే ఇదే పాటని రిక్వెస్ట్ చేస్తున్నటువంటి శ్రోతలు హస్తినాపురం ఈస్ట్ నుంచి సత్యనారాయణ గారు, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం కేవీ మహాదేవన్ గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు, సుశీలం గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జే శ్రీని. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఉజ్వల హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట ఘర్షణ చిత్రం నుంచి చిత్రగారు పాడినటువంటి నిన్ను కోరే వర్ణం పాట మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాట నేను కోరుతున్నటువంటి శ్రోతలు గజ్వేల్ నుంచి వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ మెసేజ్ చేశారు. అలాగే ఆదిభట్ల నుంచి గోపాల్ కృష్ణ మెసేజ్ చేశారు. మరి వారి కోసం ఘర్షణ, మరి ఈ చిత్రం నుంచి చిత్రగారు పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు మనం వింటున్నాం. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుంచి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట శివ చిత్రం నుంచి ఎన్నియలో పాటను ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఆదిలాబాద్ నుంచి మెసేజ్ చేశారు హర్షిణి గారు. మరి వారు కూడా శివ చిత్రం నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే చిత్రంలో నుంచి ఈ పాటను కోరుతున్నటువంటి శ్రోతలు వెంకటేష్ నందిపేట నుంచి మెసేజ్ చేశారు. మరి అలాగే ఇదే పాటని కోరుతున్నటువంటి శ్రోతలు బుదాం పోచంపల్లి నుంచి బావనుల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, నాగమణి మెసేజ్ చేశారు. మరి వారందరి కోసం ఇళయరాజా గారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు చిత్ర గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాల్టి మన షోలో 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి పాటలన్నీ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశాయి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు గచ్చివాలి నుంచి రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, క్రాంతిబాబు, లావణ్య, దుర్గయ్య మెసేజ్ చేశారు. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి మెసేజ్ చేశారు శివకృష్ణ, భువిక, శ్రీకళ, నాగరాజు, దీప్తి, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హేమశ్రీ కూడా మెసేజ్ చేశారనమాట. అలాగే ఎవర్గ్రీన్ హిట్స్లో మాకోసం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి జగదేక విరుడు అతిలోక సుందరి సినిమాల నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట మాకోసం ప్రసారం చేయండి అంటూ భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంతి, ఆది, హసిని, వైష్ణవి, నితిన్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నందిపేట నుంచి వెంకటేష్ మెసేజ్ చేశారు. వారు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి ఒక బ్లాక్ బస్టర్ పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా సమరి మీ అందరి కోసం ఇలా రాజగారు.

సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు జానకి గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో వినిపిస్తూ మీ ఆర్జే శ్రీని మీ అందరికీ గుడ్ బై చెప్పేస్తున్నాను.

0: మధురిమ.
1: సమయం 11 గంటలు కాస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 11:03 గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదయం గన్ పార్క్ వద్దకు వచ్చిన మంత్రులు అక్కడే బైఠాయించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు గన్ పార్కుకు రావాలని, తాము ఇప్పుడే చర్చకు సిద్దమని స్పష్టం చేశారు. దీంతో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 30.08% ప్రక్రియ పూర్తయినట్టు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,02,75,000 ఎన్యూమరేషన్

ఫారాలను అధికారులు పంపిణీ చేశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ఏఐ సాంకేతికతను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అనలాగ్ మెగా ఇంజనీరింగ్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాల్లో విజయవంతమైన వినూత్న విధానాలను ఇతర ప్రదేశాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. నిన్న సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సిఎస్ క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లతో చర్చించి తగిన ప్రణాళికలు రూపొందించాలని నోడల్ అధికారులను ఆదేశించారు. ధరణి భూభారతి పోర్టళ్లలో జరిగిన అక్రమాలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేశ్వరి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన సమీక్ష తర్వాత రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ వివరాలను వెల్లడించారు. ధరణి పోర్టల్ సిస్టమ్ నిర్మాణంలో ఉన్న భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు అనధికారిక ఎంట్రీలు చేసినట్టు ఫోరెన్సిక్ ఆడిట్లో ప్రాథమికంగా గుర్తించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ప్రత్యేక తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నిన్న కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 11:04 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. మన తెలుగు సినీ పాటల తోటలో గీతాలుగా విరిసిన, మురిపించిన, అలరించిన గాయని గాయకులు ఎందరో ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి, ఎవరికి వారే సాటి పోటీ. మరి ఇవాటి గుర్తుకొస్తున్నాయిలో సింగర్ స్పెషల్గా ఒక ప్రముఖ గాయకుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన పాడిన కొన్ని చక్కటి పాటలు వినబోతున్నాం. ఇంతకీ ఎవరబ్బా ఆ ప్లేబ్యాక్ సింగర్ అనుకుంటున్నారా? ఎందుకలసి ఈ పాటతో చెప్పేస్తాను.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి సింగర్ స్పెషల్ గా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? ఇందాక పాట విన్నాక మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఎస్, సఖీ సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పి చరణ్ పడిన సూపర్ హిట్ సాంగ్. ఎస్, ఇవాళ మన సింగర్ ఎస్పి చరణ్ గారు. అసలు పాట ఏమన్నా పాట చెప్పండి, వినడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో. పిక్చరేషన్ కూడా మణిరత్నం గారు అంతే అద్భుతంగా పిక్చరైజ్ చేశారు సిల్వర్ స్క్రీన్ మీద. అసలు స్పెండ్ బాగుండడు అంతే, అంత చక్కగా ఉంటుంది పాట. ఎనీవేస్, మరి ఇక ఎస్పి చరణ్ గారి విషయానికి వస్తే, శ్రీపతి పండితారాధ్యుల చరణ్. ఎస్పి చరణ్ గా మనందరికీ స్వర పరిచితుడు, దిగ్గజ గాయకుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తనయుడిగా కూడా అనుకోండి. ఇక తెలుగు, తమిళ, అప్పుడప్పుడు హిందీలో పాటలు పాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు చరణ్ తనదైన శైలిలో. గాయకునిగా కాక నిర్మాతగా, నటుడుగా, యాంకర్గా కూడా. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇంకో పాట మీకోసం ఇప్పుడు వినిపిస్తున్నాను, మురారి సినిమా నుంచి. యాక్చువల్గా ఈ సినిమాతోనే మహేష్ బాబు గారికి ఒక స్టార్డమ్ వచ్చిందని చెప్పాలి, మురారి సినిమా కృష్ణవంశీ గారి డైరెక్షన్లో. అందులో ఈ మూవీలో పాటలు అన్నీ కూడా సూపర్ హిట్ సాంగ్సే. ఇక చరణ్ గారు పాడిన ఈ పాట అయితే అల్టిమేట్. మరి వినేద్దామా?

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్న ఇలా సింగర్ స్పెషల్ గా ఎస్పీ చరణ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి మరిన్ని విశేషాలు మాట్లాడుకునే ముందు మీకు విషయం గుర్తు చేయాలి. మరి ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మీ అందరికీ తెలిసిన విషయం. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలున్నా, భయాలున్నా డాక్టర్ గారితో కాల్ చేయొచ్చు, డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, నివృత్తి చేసుకోవచ్చు. మరి ఫోన్ నంబర్లు 0402324-0852, 0402324-0853, 0402955-0923, ఇవి ఫోన్ నంబర్లు. గుర్తుంటుందిగా మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ వివిధ భారతి నుంచి. ఇక గుర్తుకొస్తున్న విషయానికి వస్తే, ఎస్పీ చరణ్ గారు పుట్టింది, పెరిగింది, చదువు అన్ని చెన్నైలోనే. నాన్న, అత్తలు, సోదరి అంతా సినీ నేపథ్య సంగీతానికి చెందినవాళ్లే. ఆల్మోస్ట్ సినీ సంగీతంలోనే పుట్టి పెరిగారనే చెప్పొచ్చు. మరి చరణ్ గారు కూడా ప్లేబ్యాక్ సింగింగ్నే కెరీర్గా ఎంచుకోవడం సహజం. అంతే కదా, ఇక గాయకుడిగా తన ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు, పాడుతున్నారు కూడా. వింటూ ఉండండి వివిధ భారతి. ఈ పాట తర్వాత ఇంకొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే వినిపిస్తున్నాను మన్మథుడు సినిమా నుంచి ఈ లవ్లీ మెలోడీ. చరణ్ గారి వాయిస్ నుంచి ఎంత అద్భుతంగా జాలివరిందో ఈ పాట. వింటూ అలాగా వింటూ ఉండిపోతాం అంతే. మరి విందామా?

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయిలో సింగర్ స్పెషల్గా ఎస్పి చరణ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తమిళ సినిమాల్లో గాయకుడుగా సినీ ప్రస్థానం ప్రారంభించారు ఎస్పి చరణ్. తెలుగులో గుర్తింపు వచ్చింది మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన సఖీ సినిమాలో పాటతో. అందుకే ఆ పాట ముందుగా వినిపించాను. ఆ పాట విన్నప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఈరోజు ఎస్పి చరణ్ పాటలు వినబోతున్నామని. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ సంగీత దర్శకులందరికీ పాటలు పాడారు. మీకు తెలుసా, చరణ్ గారు సంగీతం నేర్చుకోలేదు, తండ్రిని చూస్తూ నేర్చుకున్న సంగీత జ్ఞానం, ఏర్పడిన ఆసక్తి, పుట్టుకతో వచ్చిన చక్కటి కంఠస్వరం. మరి వెరసి ఎస్పి చరణ్ అనే సక్సెస్ఫుల్ ప్లేబ్యాక్ సింగర్. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నాను అమ్మాయి బాగుంది కదా, ఎంత బాగుంటుంది కదా ఈ పాట. అమ్మాయి బాగుంది సినిమాలోనే ఈ పాట ఇప్పుడు మీకోసం, ఆస్వాదించండి.

మళ్ళీ వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. సింగర్ స్పెషల్ గా ఎస్పి చరణ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన చక్కటి పాటలను ఆస్వాదిస్తున్నాం కదా. మరి మరిన్ని కబుర్లు చెప్పే ముందు మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారం చేస్తోంది హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని వివిధ భారతి. మరి ఈరోజు మధ్యాహ్నం 2:15 కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలున్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఫోన్ నంబర్లు 0402324082, 0402324083, 0402955092. మర్చిపోకండి ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు మీతో లైవ్ ఫోన్ ఇన్లో మాట్లాడతారు. మరి ఇక గుర్తుకొస్తున్న విషయానికి వస్తే, మనందరికీ తెలుసు ఎస్పి చరణ్ గారి గొంతు దాదాపు బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులానే ఉంటుంది. అంతెందుకు కళ్ళు మూసుకుని వింటే మనకి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినట్టే అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏమిటంటే, ఇప్పుడు మనం వింటున్న పాటలన్నీ కూడా 90s and 2000 అంటే మిలీనియం స్టార్టింగ్లో వచ్చిన పాటలే. అప్పటికి ఇప్పుడు ప్రముఖ హీరోలు అందరూ కూడా కెరీర్ స్టార్టింగ్లో ఉన్నారు. మహేష్ బాబు గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానివ్వండి, వాటెవర్, వాళ్ళందరి పాటల్లో సినిమాల్లో చరణ్ గారి కాంట్రిబ్యూషన్ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికి యంగ్ జనరేషన్ కాబట్టి వాయిస్ కూడా యాప్ట్గా సూట్ అయింది అనిపిస్తుంది. అందుకే పాడిన పాటలు అన్నీ కూడా సూపర్ హిట్టే. మరైతే ఇప్పుడు వినిపిస్తున్నాను నీకు నేను నాకు నువ్వు, ఈ సినిమా నుంచి.

తెలుగు భాష గొప్పతనం గురించి ఎంత అద్భుతంగా పాడారు చరణ్ గారు. నిజంగా చాలా బాగుంటుంది. మనం తెలుగు భాష మాధుర్యాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన ప్రతి సందర్భంలో ఈ పాట కంపల్సరిగా గుర్తొస్తుంది అండ్ వినిపిస్తుంది కూడా. మరి మరోసారి వినేద్దామా?

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి సింగర్ స్పెషల్ గా ఎస్పి చరణ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన చక్కటి పాటలను ఆస్వాదిస్తున్నాం కదా. ఇవన్నీ కూడా టైమ్లెస్ సాంగ్స్ అనమాట. మనం ఈ పాటలు వింటుంటే అలా వెనక్కి వెళ్ళిపోతాం ఆ టైంలోకి, అంత చక్కగా ఉంటాయి ఈ పాటలన్నీ కూడా. ఇక ఇందాకే అనుకున్నాం కదా చరణ్ గారి గొంతు దాదాపు బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులానే ఉంటుంది అని. మరి పాటలో తనదైన గుర్తింపు కనిపించేలా చేయడం అంటే చాలా కష్టమనే చెప్పాలి మరి. ఎందుకంటే మనము బాలసుబ్రహ్మణ్యం గారి పాట వినని రోజంటూ లేదు, ఆయన పాడిన జోనర్ అంటూ లేదు. సో ఆయన్ని పోలి ఉండే గొంతుతోటి పాటలు పాడి తనదైన గుర్తింపు తెచ్చుకోవాలంటే అంత ఈజీ కాదు కదా. సో ఇక్కడ తండ్రిని అనుకరించకుండా తన స్టైల్లోనే పాటలు పాడారు, అలానే ప్రేక్షకులు ఇష్టపడ్డారని చెప్పడానికి ఇప్పుడు మనం వింటున్న పాటలే బెస్ట్ ఎగ్జాంపుల్స్. మరి మరిన్ని కబుర్లు చెప్పుకునే ముందు మరో పాట వినేద్దామా? వర్షన్ సినిమా నుంచి ఎస్పి చరణ్ సుమంగిలి పాడిన పాట. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ పాట, ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ నిలిచిపోయింది మన మనసుల్లోనూ, అలాగే చరణ్ గారి కెరీర్లో కూడా. మరి మరోసారి మీకోసం

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి సింగర్ స్పెషల్ గా ఎస్పి చరణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన చక్కటి పాటలను వింటున్నాం, ఆస్వాదిస్తున్నాం. యాక్చువల్ గా ఈ పాటలు అవి వచ్చినప్పుడు కొంచెం అక్కడ చిన్న చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు, అంటే 80s 90s కిడ్స్ ఇప్పుడు ఒక కొంచెం పెద్దవాళ్ళు అయింటారు కదా. సో ఆ పాటలు వింటున్నప్పుడు, ఈ పాటలు వింటున్నప్పుడు చిన్నతనంలోకి కంపల్సరిగా వెళ్తారనమాట. అది ఈ పాటల స్పెషాలిటీ. ఇక ఈ పాటలు వింటున్నప్పుడు మరో విషయం కూడా అర్థమవుతుంది మనకి. సెలెక్టివ్గానే పాటలు పాడతారు చరణ్ గారు అని. అవి కూడా ఎక్కువగా మెలడీసే, వినేటప్పుడు కలిగే ఆహ్లాదం, పాటను ఇష్టపడేలా, మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తుంది. మనసుకు దగ్గరగా అనిపించే భావోద్వేగాలను ఎలివేట్ చేసే పాటలే ఎక్కువగా ఉంటాయి చరణ్ గారి కెరీర్లో. మరి పర్టికులర్గా మన తెలుగు సినిమాల్లో ఇవి వింటుంటే మనకు అర్థమైపోతుంది కదా. మరి మరిన్ని కబుర్లు చెప్తాను ఒక పాట వినిపించి. ఇప్పుడు శ్రీరామ్ సినిమా నుంచి ఆర్పి పట్నాయక్ గారి స్వరకల్పనలో ఎస్పి చరణ్, ఉష పాడిన పాట. ఎంత బాగుంటుందో ఈ డ్యూయట్. మరి ఆస్వాదించండి ఈ మెలోడీని.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి సింగర్ స్పెషల్ గా ఎస్పి చరణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన చక్కటి పాటలను వింటున్నాం. మరి మరిన్ని కబుర్లు చెప్పుకునే ముందు, మరిన్ని పాటలు వినే ముందు మీకు విషయం గుర్తుచేయాలి. వినోదంతో పాటు విజ్ఞాన్ని అందించడం వివిధ భారతి ప్రత్యేకత. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారం అయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్లో కిడ్నీ ఫెయిలియర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకేమైనా సందేహాలున్నా, సమస్యలున్నా డాక్టర్ గారికి కాల్ చేసి మాట్లాడచ్చు. ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. మర్చిపోకండి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఇది అంశం. ఇక కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు మీతో లైవ్ ఫోన్ ఇన్లో మాట్లాడతారు. ఇక గుర్తుకొస్తున్న విషయానికి వస్తే, నేపథ్య గాయకుడిగానే కాకుండా దాదాపు 13 తమిళ సినిమాల్లో నటించి నటుడిగా, సుమారు 6 చిత్రాలను నిర్మించి నిర్మాతగా సినీ పరిశ్రమ మీద తనకున్న మక్కువను చాటుకున్నారు ఎస్పి చరణ్. తండ్రి చాటు తనయుడిగా ఒక లెజెండరీ సింగర్ నీడనే కాకుండా, అంటే మనం చాలాసార్లు విన్నాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, నేను నా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని రికమెండ్ చేయను, వాళ్ళకి పలానా పాట ఇవ్వండి, పలానా వాళ్ళతో పాడించండి అని, వాళ్ళ ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తే నాకు సంతోషమని. సో తన స్వశక్తితో, ప్రతిభతో అవకాశాలు అందుకుని ఒక సక్సెస్ఫుల్ ప్లేబ్యాక్ సింగర్గా సినీ పరిశ్రమలో ప్రేక్షకుల మనసుల్లో తనదైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఎస్పి చరణ్. మరి మరిన్ని కబుర్లు చెప్పుకుందాం ఒక పాట వినేసి. ఇప్పుడైతే హ్యాపీ ఈ సినిమా నుంచి ఈ ఎవర్ గ్రీన్ ఎనర్జెటిక్ సాంగ్ ఎస్పి చరణ్ గారి వాయిస్లో వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్న ఇలా సింగర్ స్పెషల్ గా ఎస్పి చరణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన పాటలను వింటున్నాం. దిగ్గజ నేపథ్య గాయకుడైన తండ్రితో కలిసి పాటలు పాడటం, కలిసి నటించడం, నిర్మాతగా తను నిర్మించిన చిత్రానికి స్వయాన తండ్రి సంగీత దర్శకుడు కావడం, ఇవన్నీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చరణ్ గారుల రూపంలో సినీ పరిశ్రమలో అరుదుగా కనిపించే అద్భుతమైన విషయాలు, విశేషాలు. ఇక వందల పాటలు పాడిన ఎస్పి చరణ్ మంచి నటుడుగా కూడా తమిళ ప్రేక్షకులను మెప్పించారు. క్యాపిటల్ ఫిల్మ్ వర్క్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులను అందుకున్న చిత్రాలను నిర్మించారు. కొన్ని పాటలను ఎక్కువగా అంటే తరచుగా వింటూ ఉంటాం, ఇష్టపడతాం. కొన్ని పాటలను మాత్రం అరుదుగా అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలోనూ లేదంటే ఇలా గుర్తు చేసుకుని మరీ వింటాం. అలాంటి స్పెషాలిటీ ఉన్న పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎస్పి చరణ్. సఖీ నుంచి సీతారామం వరకు ఇటీవలి అఖండ టూ నుంచి రాబోయే చిత్రాల్లో కూడా తన గాన గాత్ర మాధుర్యంతో పాటలకు సరికొత్త సొబగులు అద్దే ప్లేబ్యాక్ సింగర్ ఎస్పి చరణ్. దట్స్ వై హీస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ సింగర్స్.

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं कनकलता।

0: నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. లక్ష్మి. చిన్నప్పటి నుంచి పిల్లలకు చెప్తుంటాం, అబద్ధాలు చెప్పకూడదు, ఎప్పుడు నిజమే చెప్పాలి అని కదా. కానీ కొన్ని విషయాల్లో మాత్రం పిల్లలకు అబద్ధాలు చెప్పడం అలవాటు చేయాలి. ఇదేంటి ఇలా చెప్తోంది లక్ష్మి అనుకుంటున్నారు కదా అందరూ. వాళ్ల మంచి కోసమేనండోయ్, అది ఎలాగో చెప్తాను. స్టేట్ ఇన్ ఫ్రెండ్స్,

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇందాక వినేశం కదా సుప్రీం సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్. యాక్చువల్ గా పాత సినిమా పాట ఎముడికి మొగుడి సినిమాలోని అందం హిందోళం పాటకి రీమిక్స్ పాట. కొన్ని పాటలు అంతే, ఎన్ని జనరేషన్స్ తర్వాత అయినా కూడా ఎన్నిసార్లు రీమిక్స్ చేసినా వాటి ఫ్రెష్నెస్, వాటి ఈజ్, ఆ గ్రేట్నెస్ అనేది తగ్గదు, మళ్ళీ సూపర్ హిట్ అవుతాయి. ఎనివేస్, మరి ఇలాంటి చక్కటి పాటలతో పాటు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించడం వివిధ భారతి స్పెషాలిటీ. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు మీతో లైవ్ ఫోన్ లో మాట్లాడతారు. మరి ఈ అంశం గురించి మీకు ఏమైనా సందేహాలున్నా, సమస్యలున్నా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు, మరి నివృత్తి చేసుకోవచ్చు అండ్ రిలీఫ్ గా ఫీల్ అవ్వచ్చు కూడా. ఫోన్ నంబర్స్ 0402324 0852, 0402324 0853, 0402955 0923. మర్చిపోరుగా మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఇది అంశం. ఇక మీతో మాట్లాడబోయే డాక్టర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు. మర్చిపోకండి, ఇక చైతన్య స్ఫూర్తి విషయానికి వస్తే, ఇందాక మీతో చెప్పా కదా చిన్నపిల్లలకి అంటే మనం కొన్ని కొన్నిసార్లు అబద్దాలు చెప్పడం కూడా అలవాటు చేయాలి అని.

ఇప్పుడు నిజం చెప్పడం మంచి పద్ధతి అయినా కొన్ని సిచ్యుయేషన్స్లో మాత్రం అస్సలు కరెక్ట్ కాదు, అంత తెలివైన పని కూడా కాదట, ముఖ్యంగా భద్రత విషయంలో అనమాట. అందుకే కొన్ని చిన్న చిన్న అబద్ధాలు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో సమాధానాలు చెప్పడం అలవాటు చేయాలట పిల్లలకి. మరి ఎలాంటి సందర్భాల్లో పిల్లల్ని ఇలా అబద్ధాలు చెప్పేలా ప్రిపేర్ చేయాలో చెప్తాను, వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి అండ్ స్టేట్ ఇంటూ వివిధ భారతి. ఇప్పుడు మీకోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటే అనే సినిమా నుంచి ఈ సూపర్ ట్రక్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: ఏమన్నా పాట చెప్పండి. సిరివెన్నెల గారు ఎంత అద్భుతంగా నిర్వచించారో ప్రేమని, అంతే అద్భుతంగా పాడారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అవార్డు కూడా వచ్చింది ఈ పాటకి. ఇక డిఎస్పి మ్యూజిక్ కాంపోజిషన్ గురించి చెప్పేదే ఉంది. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, చైతన్య స్ఫూర్తి సమయం. మరి పిల్లలకి కొన్ని సందర్భాల్లో అబద్ధాలు చెప్పడం అలవాటు చేయాలి. ఏ సందర్భంలో అంటే, కొన్నిసార్లు పిల్లలు ఇంట్లో ఒక్కళ్లే ఉంటారు, ఎవరైనా అపరిచితులు వచ్చి తలుపు కొడితే ఇంట్లో ఎవరూ లేరని చెప్పకుండా, అమ్మ నాన్న లోపలున్నారు, చాలా బిజీగా ఉన్నారు, నేను వాళ్ళని పిలుస్తాను అని చెప్పమని చెప్తే, అవతల పర్సన్ మంచివాళ్ళు కాకపోతే కాస్త వెనక్కి తగ్గుతారు, భయపడతారు కూడా, అంటే చెడు చెయ్యాలన్నా కూడా ఆలోచిస్తారనమాట. అండ్ ఇంకోసారి ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో పిల్లలకి చాక్లెట్ల బొమ్మలంటే చాలా ఇష్టం. తెలియని వాళ్ళు ఎవరైనా వీటిని ఇచ్చేసి కిడ్నాప్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇప్పుడు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి మన చుట్టుపక్కల. సో అందుకే తెలియని వాళ్ళ నుంచి ఏ వస్తువులు తీసుకోకూడదని పేరెంట్స్ గట్టిగా పిల్లలకు చెప్పాలి. అయినా సరే ఎవరైనా బలవంతంగా ఇవ్వాలని చూశారనుకోండి, నాకొద్దు, మా అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు, నన్ను చూస్తున్నారు అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వచ్చేయమని నేర్పించాలి కదా. ఇంకా ఉండే సందర్భాలు ఇలా పిల్లల్ని ప్రిపేర్ చేయాల్సినవి చెప్తాను. వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ హిట్ సాంగ్ జూనియర్ ఇంటర్ గారు పాడింది నాన్నకు ప్రేమతో, మీకోసం ఆన్ ద వే.
1: I wanna follow you. I wanna follow you.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. పిల్లలకు కొన్ని సందర్భాల్లో, అంటే వాళ్ళ భద్రత కోసమే, అబద్దాలు చెప్పేలా ప్రిపేర్ చేయాలి తల్లిదండ్రులను చెప్తున్నాను. అందుకు సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు, ట్యూషన్కో పార్కుకో వెళ్లేటప్పుడు ఎవరైనా అపరిచితులు లిఫ్ట్ ఇస్తామంటే ఆ వెహికల్కి దూరంగా జరిగి నన్ను తీసుకెళ్లడానికి మా అమ్మ లేదంటే నాన్న ఆల్రెడీ వస్తున్నారు, దారిలో ఉన్నారు అని చెప్పమని చెప్పాలి. అయినా అవతల వాళ్ళు వినకపోతే భయపడకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుస్తూ హెల్ప్ కోసం గట్టిగా అరవాలని నేర్పించాలి. అండ్ మరో విషయం, పర్సనల్ డీటెయిల్స్ ని, అంటే ఎక్కడ ఉంటున్నారు, ఏమిటి, మీ నా అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, ఇవన్నీ విషయాలు కూడా కొత్త వాళ్ళకు చెప్పొద్దని, నాకు తెలియదని చెప్పని, నాకు పర్మిషన్ లేదు చెప్పడానికనే చెప్పమని చెప్పాలి. ఎవరైనా మిస్బిహేవ్ చేసి ఇంట్లో వాళ్ళకు చెప్పొద్దంటే మాత్రం ఖచ్చితంగా ఆ సంగతి పేరెంట్స్కు చెప్పాలి అనే విషయం నేర్పించాలి కదా. అండ్ ఇంకో విషయం, ఏ విషయమైనా సరే తల్లిదండ్రులతో పిల్లలు భయం లేకుండా షేర్ చేసుకునే నమ్మకం కలిగించే బాధ్యత పేరెంట్స్దే. ఇలా చేస్తే అమ్మ కొడుతుంది, ఇలా చేస్తే నాన్న తిడతాడనే భయం లేకుండా ఏదైనా సరే వాళ్ళు చెప్పగలిగితే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. ఈ అబద్ధాలు ఎవరిని మోసం చేయడానికి నేర్పేవి కావు, పిల్లలు తమని తాము రక్షించుకునే దానికే. కాబట్టి తల్లిదండ్రులు ఈ అబద్ధాలను పిల్లలకు నేర్పించడం తప్పనిసరి. సో మీ పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటారుగా. మరి సమయం 12:30 కావస్తోంది, కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40కు ఈట్ ఫిట్తో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ, తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్, జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇరు దేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రితో సంభాషించారు. అంతకుముందు గత ఏడాది నవంబర్లో జోహనెస్బర్గ్లో జరిగిన G20 సదస్సు సందర్భంగా కూడా ఇరు దేశాల నేతలు భేటీ అయ్యారు. ఇరు దేశాల భాగస్వామ్య వ్యూహాత్మక ప్రణాళికను ముందుకు నడిపించడంలో ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు అత్యంత కీలకమైంది. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాత ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం గత నెల 29వ తేదీన గెజిట్లో ప్రచురితం కావడంతో అధికారికంగా అమల్లోకి వచ్చింది. డిజిటల్ నిబంధనల అమలును బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖాతాల పోర్టబిలిటీని పెంచడం, ప్రావిడెంట్ ఫండ్ నిర్మాణాన్ని కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా మార్చడం ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశం. కొత్త పథకం ప్రకారం ఉద్యోగి యాజమాన్యం చెల్లించాల్సిన తప్పనిసరి ఈపీఎఫ్ వాటాలో ఎటువంటి మార్పు లేదు. ఇరుపక్షాలు తమ వేతనంలో 12% చొప్పున సహకారాన్ని కొనసాగిస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని నిర్దిష్ట సంస్థలకు మాత్రం ప్రస్తుతం ఉన్న 10% రేటు వర్తిస్తుంది. వైద్య చికిత్స, విద్య, వివాహం, గృహ నిర్మాణం, ఇతర నిర్దిష్ట అవసరాల కోసం సభ్యులు తమ నిధులను విత్డ్రా చేసుకునే నిబంధనలను ఈ పథకం నవీకరించింది. అయితే ఇది కనీస బ్యాలెన్స్ నిర్వహణ, ఇతర నిర్దేశిత షరతులకు లోబడి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ చటోపాధ్యాయ, పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల విస్తరణ, అమలు, నిధుల కేటాయింపులపై ఈ చర్చలు సాగాయని విద్యామంత్రిత్వశాఖ తెలిపింది. ఈ పథకాల్లో సమగ్ర శిక్షా కార్యక్రమం, ప్రధానమంత్రి ఉచితర్ శిక్ష అభియాన్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ వంటివి ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రస్తుతం పీఎంశ్రీ పాఠశాలల నెట్వర్క్ లేని బ్లాకులకు, అలాగే పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం 2020ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు మంత్రులకు హామీ ఇచ్చినట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. ఎన్ఈపీ విజన్కు అనుగుణంగా రాష్ట్రంలోని విద్యారంగాన్ని పునరుద్ధరించడానికి కేంద్ర విద్యాశాఖ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భవిష్యత్తులో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న ఢిల్లీలో డెంగ్యూ నివారణ సన్నద్దతపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ నడ్డా అవగాహన నివారణ చర్యల్లో వార్డు కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వాములను చేయాలని రాష్ట్రాలను కోరారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ పరిధిలో ఉన్న జాతీయ డెంగ్యూ పరిస్థితి, తీసుకుంటున్న ముందస్తు నివారణ చర్యల గురించి ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రికి అధికారులు వివరంగా తెలియజేశారు. ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో వచ్చే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక శాశ్వత వింటర్ పొల్యూషన్ మాస్టర్ ప్లాన్ను ఖరారు చేసింది. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ ఈ కొత్త విధానం ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ చర్యలన్నింటినీ ఒకే నియమావళి కిందకు తీసుకొస్తుందని, దీనివల్ల ప్రతి శీతాకాలంలో విడివిడిగా ఉత్తర్వులు జారీ చేయవలసిన అవసరం లేకుండా సకాలంలో నిబంధనలు అమలు చేయడానికి వీలవుతుందని తెలిపారు. మధ్యవర్తి ద్వారా ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలు నిన్న దోహాలో ముగిశాయి. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం
చర్చలను కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించారు.

అని ఖతార్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మీడియాతో మాట్లాడుతూ దోహా చర్చలు పురోగమిస్తున్నాయని, ఇప్పటికే సాంకేతికత స్థాయి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తదుపరి దశ చర్చలు ఇరాన్ అణు కార్యక్రమంపై దృష్టి సారిస్తాయని, ఇటీవలి అమెరికా సైనిక చర్య తర్వాత తాము ఈ చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. 14 అంశాల అవగాహన ఒప్పందం అమలుపైననే ప్రధానంగా చర్చలు సాగాయని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజం ఘరీబాబాది తెలియజేశారు. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, సౌరాష్ట, కచ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి, ఈ విజయంతో బెల్జియం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. మరో మ్యాచ్లో అమెరికా రౌండ్ ఆఫ్ 32లో బోస్నియా హెర్జగోవినాను 2-0 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అమెరికా జట్టు బెల్జియంతో తలపడుతుంది. నిన్న రాత్రి అట్లాంటాలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను ఓడించింది. ఈ నెల 6న జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మెక్సికోతో తలపడుతుంది. మెక్సికో సిటీలో జరిగిన మరో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో మెక్సికో 2-0 తేడాతో ఈక్వడార్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో, కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి క్లాక్ల టైం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి 118 మూవీ నుంచి యాజన్ డేజర్ పడిన సూపర్ సాంగ్ వినేసాం. యాక్చువల్ గా ఎలాంటి మూడ్ అయినా సెట్ చేసి రిలాక్స్ మోడ్ లో తీసుకొచ్చే పవర్ ఉంటుంది మ్యూజిక్ కి. అందుకే పాటలు ఎప్పుడు వింటూ ఉండాలి, అంటే వివిధ భారతిని వింటూ ఉండాలి. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడం మన వివిధ భారతి ప్రత్యేకత. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారం అయ్యి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిలియర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలున్నా, సందేహాలున్నా హ్యాపీగా డాక్టర్ గారి కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కిడ్నీ ఫెయిలియర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఇది అంశం. ఇక మీతో మాట్లాడబోయే డాక్టర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు. మరి సిద్ధంగా ఉంటారుగా మధ్యాహ్నం. ఇక ఈట్ ఫిట్ విషయానికి వస్తే, మన భారతీయ సంస్కృతిలో ఆహారంలో పెరుగు కంపల్సరీ కదా. విందు భోజనం కూడా పెరుగుతోనే సంపూర్ణమవుతుంది. చాలా మంది పెరుగుని ఇష్టంగా తింటారు, లేదంటే మజ్జిగ చేసుకునైనా తాగుతారు. అన్నంలో కలుపుకోవడం తినడం ఇష్టం, లేకపోతే చక్కగా పెరుగులో చక్కెర వేసుకుని కూడా తింటారన్నమాట. ఇంతకీ పెరుగులో

షుగర్ కలుపుకొని తినడం మంచిదేనా కాదా? తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి? ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

అదన్నమాట విషయం. సరిలేరు నీకెవరు సినిమా నుంచి ఒక క్యూట్ సాంగ్ వినేశాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం, ఈట్ ఫిట్ టైమ్. మరి పెరుగుని చక్కెర కలిపి తింటే మంచిదేనా కాదా, ఒకవేళ మంచిదైతే ఏంటి అడ్వాంటేజెస్, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటానని అన్నాను కదా. యాక్చువల్గా పెరుగు చక్కెర కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గి డీహైడ్రేషన్ రాకుండా చేయడం మాత్రమే కాక శరీరానికి అవసరమైన ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుందట. అండ్ మీకు తెలుసా, నీరసంతో బాధపడే వారికి పెరుగు చక్కెర కాంబో చాలా బెస్ట్ అంటడోయ్. ఇలా తింటే నీరసం వంటి సమస్యలు అలా పరారైపోతాయట. మరి ఇంకా ఉన్న అడ్వాంటేజెస్ వింటూనే ఉండండి, ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ ట్రాక్ ఆన్ ద వే 18 పేజెస్ మూవీ నుంచి, ఎంజాయ్ దిస్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఈట్ ఫిట్ టైం. మరి పెరుగును చక్కెరని కలిపి తీసుకుంటే మంచిదేనా? ఒకవేళ అలా మంచిదైతే ఏంటా ప్రయోజనాలు? ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉండటం వల్ల ఇది గట్ హెల్త్ కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటున్నారు నిపుణులు. జీర్ణక్రియకు కూడా చాలా మంచిదట తెలుసా? ఇక కడుపులో ఉన్న చెడు బ్యాక్టీరియాను తగ్గించి గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందుల నుంచి కూడా కాపాడుతుందట. ఇంకా ఉన్నాయి పెరుగు వల్ల ఉపయోగాలు, చెప్తాను, వింటూ ఉండండి. ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదంలో. ఇప్పుడు వినిపిస్తున్నాను రౌడీ వాయిస్ మూవీ నుంచి మంగ్లీ పడిన సూపర్ ఎనర్జెటిక్ సాంగ్. అసలు మంగ్లీ వాయిస్ లో ఎనర్జీ ఉంటుంది చూడండి, పాట రూపంలో అలా ఫ్లో అవుతూ ఉంటుందంటే మనం అలా కొట్టుకుని పోతాం. మరి మరోసారి వినండి.

సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినిసం రౌడీ బాయ్స్ మూవీ నుంచి, అండ్ మీరు వింటున్నారు ఎయిట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మరి వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తుంది మన వివిధ భారతి. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమం. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిలియర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకు సందేహాలున్నా సమస్యలున్నా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. ఫోన్ నంబర్లు 0402324082, 0402324083, 0402955092. మర్చిపోకండి మధ్యాహ్నం 2:15 అంటే మనకి 1 అవర్ మాత్రమే టైం ఉంది కాబట్టి సిద్ధంగా ఉండండి హలో డాక్టర్ కార్యక్రమం కోసం. తెలుసు కదా అంశం ఏంటో, కిడ్నీ ఫెయిలియర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ. మరి మీతో మాట్లాడబోయే డాక్టర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు ఈ మధ్యాహ్నం 2:15. ఇక ఈట్ ఫిట్ విషయానికి వస్తే పెరుగు చక్కెర కలిపి తింటే మంచిదేనా కాదా, ఒకవేళ మంచిదైతే ఎలా మంచిది, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి నిద్రలేని సమస్య అసలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నది, అంటే స్ట్రెస్ వల్ల కావచ్చు, మారిన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు. మనిషి కావాల్సింది ఏంటి, కమ్మని నిద్ర, కడుపు నిండా తిండి, ఆ తర్వాతే కదా మనం ఏదైనా సాధించాలనుకున్నా సాధించేది. సో నిద్రలేని సమస్యను తరిమి కొట్టి ప్రశాంతమైన నిద్రను అందిస్తుందట. మరి నిద్రలేని సమస్యతో బాధపడే వారికి పెరుగు బెస్ట్ మెడిసిన్ అనేది ఎక్స్పర్ట్స్ మాట. సో మన పెద్దవాళ్ళు పెరుగుని మన ఆహారంలో భాగంగా ఎందుకు చేస్తారో అర్థమైంది కదా, అందుకే అలా ఫాలో అయిపోవాలంతే. ఏమంటారు, ఓకే ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను.

సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1 గంట 20 నిమిషాలకు షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు ఘాటు సవాల్ విసిరారు. కాగా గన్ పార్క్కు వెళుతున్న పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్నప్పటికీ సామాన్యులపై భారం పడకుండా ఇంధన సరఫరాపై విధించిన తాత్కాలిక నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మిషన్ K100 అనే కొత్త ప్రణాళికను ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో మంత్రులకు ఎజెండాను పూర్తి డిజిటల్ రూపంలోనే అందించనున్నారు. ఈ కీలక సమావేశంలో VBG రామ్జీ పథకం అమలుపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుంది. అలాగే ఖరీఫ్ సీజన్ విత్తనాలు, ఎరువుల పంపిణీ, ఎల్నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. తిరుపతిలో VBG రామ్జీ పథకం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్దితోనే దేశాభివృద్ది సాధ్యమని పేర్కొన్నారు. అందుకే ఈ పథకం కింద 7.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి 2 కోట్ల రూపాయలు అందజేస్తామన్నారు. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు ఘాటు సవాల్ విసిరారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గురుకులాల కొనుగోళ్లలో మొత్తం టెండర్ల విలువ 1,143 కోట్ల రూపాయలైతే 3,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ టెండర్లపై న్యాయ పోరాటాల కంటే అసెంబ్లీ లేదా ప్రెస్ క్లబ్లో బహిరంగ చర్చకు రావాలని మంత్రి అజారుద్దీన్ సవాల్ చేశారు. మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పుపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, హరీష్ రావులకు సమాధానం చెబుతానంటూ జూపల్లి కృష్ణారావు గన్ పార్క్ వద్దకు చేరుకుని వెనుదిరిగారు. మరోవైపు అప్పుల లెక్కలు, గురుకులాల టెండర్లపై చర్చకు గన్ పార్క్ బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు

0: టీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు తెలంగాణ భవన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రభుత్వం తమను చర్చకు రాకుండా పోలీసులతో అడ్డుకుందని హరీష్ రావు ఆరోపించారు. పశ్చిమాసియా సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో ఇంధన సరఫరాపై విధించిన తాత్కాలిక నియంత్రణలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని కేంద్ర బొగ్గు గన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నప్పటికీ సామాన్యులపై భారం పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలను ఆయన అభినందించారు. రిటైల్ బంకుల్లో రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ సరఫరా నిబంధనతో పాటు కమర్షియల్ వినియోగదారులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసినట్లు చెప్పారు. అలాగే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 183 రూపాయల వరకు తగ్గించి వ్యాపారులకు ఊరటనిచ్చారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద లబ్దిదారులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు 2 పడకల గదుల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. గతంలో గుడుంబా విక్రయించి ఇప్పుడు మానేసిన 125 మందికి పునరావాసం కింద ఈ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రాజాసింగ్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మిషన్ K100 అనే సరికొత్త ప్రణాళికను ప్రారంభించింది. ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ జీఎన్ రాజుతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిన్న ప్రారంభమైన ఈ 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వారా కొత్త పంట వచ్చేలోపు రాష్టంలోని ధాన్యం నిల్వలు, రవాణా, ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. ఈ మిషన్లో భాగంగా పెండింగ్ ధాన్యాన్ని త్వరగా మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి అప్పగించడం, ధాన్యం వేలం ద్వారా నిధుల సమీకరణ, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టడం వంటి 5 ముఖ్యమైన లక్ష్యాలపై దృష్టి సారించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వికసిత్ భారత్ జీరామ్జీ పథకంలో నిన్న తొలి రోజు ఉపాధి కూలీలకు పని కల్పించడంలో తెలంగాణ రాష్టంలోనే కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి గీత తెలిపారు. ఆకాశవాణితో గీత మాట్లాడుతూ,
1: వికసిత్ భారత్ జీరామ్జీ ప్రోగ్రామ్ లో కూడా అందరు కూలీలకు మస్టర్ చేయడం జరిగింది. నిన్నటి రోజు మనం తెలంగాణలో కరీంనగర్ జిల్లా అందరికి కూలీలకు పని దినాలు వేసిన దాంట్లో మనం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండడం జరిగింది. 125 రోజులు మనం ఉపాధి హామీ కూలీ దినాలు కల్పించే విధంగా వీవీజీరామ్ పథకంలో అవకాశం అనేది కల్పించారు.
0: జిల్లాలో పంటల సాగుకు అవసరమైన మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు. రైతులు ఆందోళనకు గురికావద్దని, సాంకేతిక సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని ఆకాశవాణితో చెప్పారు.
2: యూరియా అండ్ అదర్ ఫర్టిలైజర్ గురించి టాక్స్ ఆర్ దేర్ నిన్ననే యాప్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది. ఎవరైనా యాక్చువల్ గా జెన్యున్ రైతులు ఉన్నారు, వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అప్పుడు వాళ్ళకి ఎలాంటి భయం అవసరం లేదు.
0: విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. అగర్వాడ గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ,
3: పిల్లల్ని వీలైనంత మనకు మన ప్రభుత్వ స్కూళ్ళకే పంపించాలి. ఏమేం ఫ్రీ? భోజనం, పొద్దున నాస్తా, తర్వాత బట్టలు, బుక్స్ అన్ని ఫ్రీనే అని చెప్పి చెప్పారు. ఇది మనం ప్రభుత్వం ఇచ్చే ఫస్ట్, మనం అందరం దీన్ని వాడుకోవాలి.
0: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రేపు కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. ఈరోజు అంతర్జాతీయ క్రీడా విలేకరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. క్రీడల అభివృద్దికి, క్రీడాకారుల విజయాలకు, ప్రపంచవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి పాత్రికేయులు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కరించుకోవడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అంతర్జాతీయ క్రీడా పాత్రికేయుల సంఘాన్ని 1924 జులై 2 ప్యారిస్ ఒలింపిక్ సమయంలో స్థాపించారు. ఈ సంస్థ ఏర్పడిన 70వ వార్షికోత్సవం సందర్భంగా 1994లో మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. అప్పటినుంచి ఏటా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఆచరిస్తున్నారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను బోడుప్పల్లో భూపోరాట నిరసనల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కవితతో పాటు వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా ఆమెను బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజన్న సిరిసిల్ల.

జిల్లాలోని అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్లకు ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ ప్రభాకరాచారి ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్లో 18, సీబీఎంలో 21, టెక్స్టైల్ ఫ్యాషన్ టెక్నాలజీలో 21 సీట్లు ఉన్నాయని, అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగు చేస్తూ గతంలో కేసులు నమోదైన 35 మందికి ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా ఆపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిత పేర్కొన్నారు. జిల్లాలో పశు పోషక రైతులకు నాణ్యమైన పశు ఔషధాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతి మండలంలో ఒక జనరిక్ పశు ఔషధ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, సహకార, డీఆర్డీఏ, పశుసంవర్ధక శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ, పశుపోషణ రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారుతున్న నేపథ్యంలో నాణ్యమైన పశువైద్య సేవలు, తక్కువ ధరల్లో ఔషధాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. తెలంగాణ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16-26 వరకు ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ అభివృద్ది అధికారి సౌజన్య ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయానికి శాశ్వత భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన పనులు జరుగుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి తెలిపారు. 2027-28 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సింగరేణిలో లేని బొగ్గు నిల్వలను ఉన్నట్లు చూపిస్తున్నారని, దీనిపై శాసనసభ సమావేశం ఏర్పాటు చేస్తే అధిక ఆధారాలతో నిరూపిస్తానని, నిరూపించకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు ఘాటు సవాలు విసిరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. హాలిడేస్ అయిపోయి స్కూల్స్ కాలేజెస్ రీస్టార్ట్, చదువులు హోంవర్క్లు ఎగ్జామ్స్ పేరెంట్స్కి కూడా హెక్టిక్గానే ఉంటుందనుకోండి. అసలే వర్షం ఎప్పుడు పడుతుందో ఆగిపోతుందో తెలియట్లేదు, ట్రాఫిక్ జామ్ టెన్షన్ ఒకటి మళ్ళీ కదా. సో ఒక్కరోజులో ఇంత స్ట్రెస్ మధ్య రిలీఫ్ ఏంటో తెలుసు కదా మీకు. ఎస్, మంచి సంగీతం పాటలు అంటే మన వీబీ. సో నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీనా మొబైల్స్తో, కాకపోతే ఒక పాట వినిపిస్తాను ఆ తర్వాత క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? స్టే ట్యూన్డ్.

నిజమే, ఇలాంటి పాటలకు అసలు ఎదురుండదు. ఎన్నిసార్లు విన్నా కూడా అదే ఫీలింగ్, అదే ప్లెజెంట్నెస్. మేము వినోదం నుంచి ఒక సూపర్ మెస్మరైజింగ్ డ్యూట్ వినేసాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం టైం. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, కాకపోతే అంతకంటే ముందుగా మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమవుతుంది హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి ఈరోజు హలో డాక్టర్లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు మీతో లైవ్ ఫోన్ ఇన్లో మాట్లాడతారు, శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. మరి మీరు ఈ అంశానికి సంబంధించి ఏమైనా సమస్యలున్నా సందేహాలున్నా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. మర్చిపోరుగా ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఇది అంశం. అండ్ మీతో మాట్లాడబోయే డాక్టర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు. మరి ఇక షో టైం విషయానికి వస్తే ఫస్ట్ క్వశ్చన్ టైం అడిగేస్తున్నాను, కేర్ఫుల్గా వినండి. ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 100 టీల జాబితాలో నంబర్ 1గా స్థానం దక్కించుకున్న భారత టీ ఏది? లెంతిగా ఉంది కదా క్వశ్చన్, సరే మరోసారి చెప్తాను. ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 100 టీల జాబితాలో నంబర్ 1గా స్థానం దక్కించుకున్న

భారత టీ ఏది? భారత టీ ఏది అనే క్వశ్చన్ ఏంటనే కదా డౌట్. యాక్చువల్గా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి టీలో, అల్లం టీ, లెమన్ టీ, బ్లాక్ టీ కదా. వీటన్నిటిలో టాప్ నంబర్ 1గా స్థానం దక్కించుకున్న మన భారతీయ టీ ఏది? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852 అన్నప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ప్రేయస్ రావి సినిమా నుంచి ఈ మెస్మరైజింగ్ మెలోడీ. ఎంజాయ్ దస్.

0: అంటే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైమ్ టైమ్. మరింతక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 100 టీల జాబితాలో 1 గా స్థానం దక్కించుకున్న భారత టీ ఏది అని. నిజంగానే 1 అనిపించుకుంది, ఎందుకంటే చాలా మంది ఆన్సర్ పంపించారు. ఎవరో కొంతమంది మాత్రం కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. దయానంద్, భిక్షపతి, నిర్మల, శిల్ప, ప్రసాద్, రేఖ, హరీష్ కుమార్, రాకేష్, ఫరీద్, జయలక్ష్మి, ఆడప్, సంతోష్ కుమార్, చింతా శ్రీనివాస్, కృష్ణకుమారి, పాలెం పోలయ్య, హర్షిణి, మహమ్మద్ జైనుద్దీన్, మధుకర్, మురహరి, యశోద, జానకి, పోలపల్లి శ్రీనివాస్, గణేష్ రాజు, శ్రీవత్స, మోహన్, అప్పలరాజు, బ్రహ్మయ్య, కాళ్ళ శ్రీనివాసరావు. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ మసాలా టీ. ఎస్, మనకున్న ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ టీలలో 1 స్థానంగా సంపాదించుకుంది మసాలా టీ. సో ఇది మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం, అందుకే మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. సో దానికి తగినట్టు అందరూ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు, కాదు పాట వినిపించే ముందు మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ సిస్టర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలున్నా, సందేహాలున్నా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. మర్చిపోరుగా ఈరోజు 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. అండ్ ఇప్పుడు మీకోసం ఏం చేయాలి, ముందు పాట వినిపిస్తాను, ఓకేనా? ఏ సినిమా అంటే పెళ్లి మూవీ నుంచి ఒక మెస్మరైజింగ్ మెలోడీ, పాట వినేయండి, ఆ తర్వాత క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి పెళ్లి సినిమా నుంచి ఎస్ఏ రాజ్కుమార్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కాంబినేషన్స్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన అద్భుతమైన పాట వినేశాం. మరి ఇక నెక్స్ట్ క్వశ్చన్ క్రెడీనా మీరు అడిగేస్తున్నాను. హైదరాబాద్లోని ప్రముఖ బిర్లా టెంపుల్ నిర్మాణానికి ఎంత సమయం పట్టింది? మరోసారి వినండి, హైదరాబాద్లోని ప్రముఖ బిర్లా టెంపుల్ నిర్మాణానికి ఎంత సమయం పట్టింది? అసలు మనకి హైదరాబాద్ నగరం నడిబొడ్డున కనిపిస్తుంది, తెల్లగా మార్బుల్ పాలరాతితో ఒక వెన్నెల ఇదిలాగా కనిపిస్తుంది, వింతలాగా అనిపిస్తుంది మనకి కదా, ఒక తలమానికం హైదరాబాద్ నగరానికే. మరి అలాంటి బిర్లా టెంపుల్ నిర్మాణానికి ఎంత టైం పట్టింది ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను స్నేహితులు సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, హైదరాబాద్ లోని ప్రముఖ బిర్లా టెంపుల్ నిర్మాణానికి ఎంత సమయం పట్టింది అని. మీరు నమ్ముతారా, మొత్తం అందరు అటెన్సరే పంపించారు, ఎంత ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా పంపించారు, అది కూడా ఎక్కువ టైం తీసుకోలేదు. నేను క్వశ్చన్ అడగడం ఆపేసి పాట ప్లే చేశాను, ఈలోపు ఆన్సర్స్ రావడం స్టార్ట్ అయింది అనమాట. సో ఎంత అప్డేట్గా ఉన్నారో మన శ్రోతలు మీకు అర్థమైపోతుంది కదా. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు పేర్లు చదివేస్తున్నాను. రాకేష్, ఫరీద్, దస్తగిరి, సంధ్య, ద్రోటంరాజు, సూర్యశ్రీ, మహాలక్ష్మి, ఎల్గందల మార్కండేయ, మురహరి, యశోద, జానకి, సేర్ల వెంకటేష్, సుగుణ, మహమ్మద్ జైనుద్దీన్, అప్పలరాజు అండ్ ఇంకా పంపిస్తూనే ఉన్నారు. ఆడప్ సంతోష్ కుమార్, అలాగే దోర్నాల బాలరాజు, మురహరి, యశోద, జానకి, మీ పేర్లు ఆల్రెడీ చదివేశాను అండ్ ఇంకా తిప్పత్తి, మధుకర్ అండ్ రామలక్ష్మి, ఆనందం, పుట్టపక్క నుంచి భవాని వెంకట్, రాజేశం, రాకేష్, రమ్య, పవన్, చూడండి ఎంతమంది పంపిస్తున్నారో, పాలెం పోలయ్య, వీళ్ళందరూ పంపిస్తున్న ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ 10 ఏళ్ళు. 1966లో మొదలైంది ఆలయ నిర్మాణం, 1976లో ఆలయ ప్రతిష్ట జరిగింది, అంటే విగ్రహం ప్రతిష్ట చేశారు వెంకటేశ్వర స్వామిది. ఇక్కడ బిర్లా టెంపుల్ మనకు చూడడానికి పాలరాతితో నిర్మించబడి ఆకర్షణీయంగా నగరానికి తలమానికంగా కనిపించడమే కాదు, మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ భక్తుల పేరిట పూజలు చెయ్యరు. ఈ గుళ్ళో కేవలం దేవుడి పేరు మీద మాత్రమే పూజలు చేస్తారు. ఇక్కడ మొత్తం ఈ ఒక్క ఆలయంలోనే అలా ఉంటుంది. మామూలుగా మనం వెళ్ళినప్పుడు అర్చన చేయించుకుంటూ పూజలు చేయించుకుంటాం కదా, ఇక్కడ మాత్రం అలా ఉండదు, దేవుడి పేరు మీద మాత్రమే పూజలు జరుగుతాయి. ఇది బిర్లా టెంపుల్ ప్రత్యేకత. మరి ఇప్పటికీ మనకి హైదరాబాద్లో చూడవలసిన ప్రదేశాలంటే బిర్లా టెంపుల్ ఖచ్చితంగా ఉంటుంది. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేశాను ఆల్రెడీ వాళ్ళ

గోరింటాకు సినిమా నుంచి ఒక అద్భుతమైన పాట వినేశాం. ఈ పాటలు ఎప్పుడు విన్నా ఇలాంటి ఫీల్ అనిపిస్తుంది కాబట్టి అద్భుతం అని చెప్పాలి కదా. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడం మన వివిధ భారతి ప్రత్యేకత. అందులో భాగమే ప్రతి గురువారం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి ఈ రోజు హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకు సమస్యలున్నా సందేహాలున్నా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఫోన్ నంబర్లు 0402324085, 0402324083, 0402955-09223. మర్చిపోకండి 2:15 అంటే మనకి పెద్దగా టైం లేదు, ఇంకాసేపే ఉంది కాబట్టి సిద్ధంగా ఉండండి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. ఇక షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్ టైం అయింది, అడిగేస్తున్నాను. మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా ఆన్సర్ ఇచ్చేసేయండి. ప్రముఖ నటుడు కమల్ హాసన్ 100వ చిత్రం ఏంటి? మరోసారి వినండి, ప్రముఖ నటుడు కమల్ హాసన్ గారి 100వ చిత్రం ఏంటి? ఆలోచించండి. ఆన్సర్స్ లైక్ వెంటనే వాట్సాప్ 0402324085 అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైం టైం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ నటుడు కమల్ హాసన్ గారి 100వ చిత్రం ఏమిటి అని. చాలా మంది రైటర్స్ పంపించారు, కానీ కొంతమంది అయితే తమిళ చిత్రం పేరు చెప్పి దాన్ని తెలుగులో అమో ఇలా తీశారు, సినిమా పేరు అని టైటిల్ చెప్పారనమాట. సో నేను చూడండి ఫ్లోలో చెప్పేస్తున్నాను. సో మరి వాళ్ళ ఆన్సర్ అయితే నేను కౌంట్లోకి తీసుకోవట్లేదు, డైరెక్ట్గా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. శ్రీనివాస్, కీర్తి, రాజ్కుమార్, దోనల సుదర్శన్, రాజ్కుమార్, చింతా శ్రీనివాస్, రాకేష్, ఫరీద్, మేరసాయిలు, వనమశేఖర్, రేఖ, ఆడప్ సంతోష్ కుమార్, భోగ మార్కెటయ్య, అనిత అండ్ ఇంకా పోలేపల్లి శ్రీనివాస్, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ అమావాస్య చంద్రుడు. ఇది కమల్ హాసన్ గారి 100వ సినిమా అనమాట. చాలామంది కూడా తమిళ సినిమా పేరు చెప్పే పంపించి ఇది డబ్బింగ్ సినిమా అంటే రీమేక్ చేశారు అమావాస్య చంద్రుడు అని చెప్పారు తర్వాత. సో మరి వాళ్ళ ఆన్సర్ అయితే నేను కౌంట్లోకి తీసుకోలేదు, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను అమావాస్య చంద్రుడు సినిమా నుంచి ఈ పాట. అండ్ మీకు గుర్తుంది కదా 2 గంటల 15 నిమిషాలకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇప్పుడైతే ఈ పాట వినేయండి.

సమయం 2 గంటలు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు. హలో డాక్టర్తో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 2:15. యశోద హాస్పిటల్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: నమస్తే, నిన్ని మీ నీలిమ. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. కిడ్నీలు మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో ఒకటి. కిడ్నీలు రక్తంలోని వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడం, శరీరంలో నీటి సమతుల్యతను నియంత్రించడం, రక్తపోటును నియంత్రించడం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడడం వంటి అనేకమైన ముఖ్య విధులను నిర్వర్తిస్తాయని. అయితే నేడు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామందికి కిడ్నీ సమస్యల బారిన పడి కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని, దీంతో కిడ్నీ వైఫల్యాలు పెరిగిపోతున్నాయని ప్రముఖ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారు అంటున్నారు. మరి కిడ్నీ వైఫల్యానికి కారణాలేంటి? ఎందుకు ఈ కిడ్నీ వైఫల్యాలు జరుగుతూ ఉంటాయి? అసలు కిడ్నీ వైఫల్యం అంటే ఏంటి? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఎలాంటి చికిత్స తీసుకోవాలనే విషయాల గురించి మనం డాక్టర్ శశిధర్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి కిడ్నీ వైఫల్యం గురించి మీకేమైనా సందేహాలుంటే నేరుగా కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారిని అడిగి సమాధానాలు పొందవచ్చు. నమస్తే డాక్టర్ శశిధర్ గారు.
4: నమస్తే.
3: శశిధర్ గారు, కిడ్నీ వైఫల్యం అంటే ఏంటండి?
4: కిడ్నీ వైఫల్యం అంటే నార్మల్గా కిడ్నీస్ ఫంక్షన్ను మనకి 5 స్టేజెస్కే ఉంటాయండి. కిడ్నీ ఫెయిల్యూర్ జనరల్గా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి సింప్టమ్స్ అనేది జనరల్గా కాలు వాపు రావటము, ఆయాసం రావటము, నైట్ టైం పద్దాక యూరిన్ పోవటము, యూరిన్లో నురకలాగా రావటము, తర్వాత ఆయాసం రావటము కిడ్నీ ఫెయిల్యూర్ ఒక లక్షణాలు. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు జనరల్గా మనకి బాడీలో బ్లడ్ యూరియా కానీ సీరం క్రియాటినిన్ కానీ బ్లడ్ టెస్ట్ ద్వారా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ ఒక సైన్స్ అండ్ సింప్టమ్స్ మనం చూసుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు ఇవన్నీ.
3: ఓకే, అయితే ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ ప్రధాన కారణాలు మీరు చెప్పారు, అంటే ఇందులో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? నార్మల్గా కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి తొందరగా లక్షణాలు బయటపడవు, ప్రాబ్లం వచ్చినట్టు తెలియదు అని అంటుంటారు, ఇది నిజమేనా?
4: ఇది నిజమే అండి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మనం రీసెంట్గా కూడా మనం చాలా కాలం నుంచి చూస్తున్నాము, వెరీ యంగ్ పాపులేషన్ కూడా అర్లీగా కిడ్నీ ఫెయిల్యూర్ డిటెక్ట్ అవుతూ ఉంది. వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకటి, వాళ్ళు తినే పదార్థాలు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం.

0: తర్వాత వాళ్ళకి ఒబేసిటీ అనేది చాలా కామన్గా ఉంది యంగ్ పీపుల్లో. స్మోకింగ్, వేరే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం, లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవటం, ప్లస్ కొన్ని ఏంటంటే కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో మనం సీకేడీ యూ అంటాం. యూ అంటే అన్నోన్ ఎటియాలజీ. ఇప్పుడు మన శ్రీకాకుళం కానీ ఇటు సైడ్ మన ఫ్లోరోసిస్ ఎక్కువ ఉన్న చోట్లలో మనం కిడ్నీ వ్యాధులు జనరల్గా యంగ్ ఏజ్లో తొందరగా గమనిస్తూ ఉన్నాం. వీళ్ళు ఏంటంటే నైట్ టైం పద్దాకి యూరిన్ రావటము, మైల్డ్గా వచ్చిన ఎక్కువ సిమ్టమ్స్ లేకుండా కొంచెం మైల్డ్గా వాపు ఉండటము, నీరసంగా ఉండటము, జనరల్గా వాళ్ళకి బ్లడ్ తగ్గటము, ఇవన్నీ లక్షణాలు ఉండటం వలన వాళ్ళకి జనరల్గా తెలియదు ఇది కిడ్నీ సమస్య వలన అని.
1: డాక్టర్ గారు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో.
2: హలో మేడం.
1: నమస్తే అండి. మీ పేరండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: ఎల్గతుర్తి మండల హన్మకొండ డిస్ట్రిక్ట్ ఎల్గతుర్తి మండల గోపాల్పూర్ మేడం.
0: నమస్తే సార్, చెప్పండి సార్.
2: ఇజ్రాయల్ సంపత్ నా పేరు.
1: మాట్లాడండి సంపత్ గారు, మీ క్వశ్చన్ ఏంటి అడగండి.
2: డాక్టర్ గారికి ఇవ్వండి.
0: నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్.
2: సార్
0: చెప్పండి సార్.
2: నాకు ఎడమ దిక్కు ఎన్నుమోకనా ఎడమ దిక్కు మీదికి అని నొప్పిస్తాను సార్ అప్పుడప్పుడు. హార్డ్ వర్కర్ కొంచెం.
0: అదే జనరల్గా మనకి కిడ్నీ ప్రాబ్లం ఏమన్నా ఉంటే జనరల్గా మనం సింపుల్ యూరిన్ టెస్ట్, బ్లడ్ క్రియాటినిన్, సీరం క్రియాటినిన్, లేదంటే అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ అట్లా ఏమైనా చేసుకుంటే కిడ్నీలో రాళ్ళు ఏమైనా ఉన్నాయో తెలుస్తుంది.
2: తినే పదార్థాలు
0: అదే జనరల్గా ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ చేస్తే మనకి ఐడియా వస్తుంది కిడ్నీ పొజిషన్ ఎట్లా ఉంది, కిడ్నీలో ఏమైనా రాళ్ళు ఉన్నాయా.
2: టెస్టింగ్ చేసుకోమంటారా?
0: చేయించుకుంటే బెటర్ ఒకసారి.
1: హలో.
0: సరే అండి.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు శ్యామ్ సుందర్ అండి. నమస్కారం సార్.
0: నమస్తే సార్, చెప్పండి.
3: సార్ కిడ్నీలు ఎంత సైజ్ ఉండాలి సార్? ఇవి
0: నార్మల్ మనం 9 చెప్పండి సార్.
3: ఈ నొప్పులు ఉన్నప్పుడు కిడ్నీల పైన ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఈ బీపీ టాబ్లెట్ వేసుకోవడం వల్ల కిడ్నీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా?
0: సో మీ ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు నార్మల్ కిడ్నీ సైజ్ అయితే మనకి 9 to 11 centimeters అట్లా ఉంటాయి. 9 కంటే చిన్నగా ఉన్నది ఆర్ 8 కంటే కొంచెం ఇంకా చిన్నగా ఉంటే దాని కిడ్నీ సైజెస్ చిన్నగా ఉన్నాయని గుర్తించవలసి వస్తుంది. కొన్ని బీపీ ట్యాబ్లెట్స్ ఎస్పెషల్లీ ఏఆర్బీస్ అంటాం, టెల్మిసాటన్, ఒల్మిసాటన్ అట్లాంటివి వాడటం వలన కూడా కొంతమందికి కిడ్నీ ఫెయిల్యూర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే అడగండి.
3: కిడ్నీలో రాళ్ళు వచ్చినట్టు ఉంటే వాటర్ ఎంత తాగాలి సార్? వెళ్ళిపోవాలంటే
0: నార్మల్గా మనం జనరల్గా ప్రిస్క్రిప్షన్ ప్రకారం అయితే 3 to 4 liters దాకా యావరేజ్గా తాగాల్సి వస్తుంది.
3: ఈ మూత్రం మంట రావడం ప్రాబ్లం ఏంటి సార్? ఇది కిడ్నీ వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా?
0: మూత్రం ఇన్ఫెక్షన్ వలన కూడా కిడ్నీ మీద జనరల్గా ఇన్ఫెక్షన్ పాకి దాని వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మగవాళ్ళకి జనరల్గా అబౌవ్ 55-60 ఉన్న వాళ్ళు ప్రాస్టేట్ ప్రాబ్లమ్ చూడాలి. లేడీస్కి అయితే జనరల్గా మెనోపాజ్ అయిపోతుంది కాబట్టి తర్వాత వాళ్ళు కూడా రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా కిడ్నీ ఫంక్షన్స్ అనేది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి చూస్తూ ఉండాలి.
3: ఓకే సార్.
1: డాక్టర్ శశిధర్ గారు, ఇప్పుడు ఒక లిజనర్ అడిగారు, ఇప్పుడు మాట్లాడిన ఆయన అడిగింది ఏంటంటే రాళ్ళు వచ్చినప్పుడు ఎంత వాటర్ తాగాలని అంటున్నారు, అంటే కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు వాటర్ తాగితే ఆ ప్రాబ్లం కంట్రోల్ అవుతుందంటారా?
0: జనరల్గా స్టోన్స్ మనం 2 types కింద ఆలోచిస్తాము. అది ఏంటంటే ఒకటి మోర్ దెన్ 5 mm స్టోన్స్ ఉంటే అది కిడ్నీ వాటర్ తాగడం వలన కూడా కొంచెం బ్లాక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. లెస్ దెన్ 5 mm స్టోన్స్ అయితే చిన్న మన యూరినరీ ట్రాక్ట్ కూడా 5 mm ఉంటుంది కాబట్టి ఆ స్టోన్స్ వాటర్ ఎక్కువ తీసుకోవడం వలన పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: హలో.
4: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి. నా పేరు గోనే శంకరయ్య, రామడుగు మండలం, షానగర్ గ్రామం. డాక్టర్ గారికి నమస్తే.
0: నమస్తే సార్, చెప్పండి సార్.
4: అయితే ఏం లేదు సార్, నాకు ఈ నాది దగ్గర దగ్గర 70 సంవత్సరాలు ఉంటా.
0: చెప్పండి సార్.
4: బీపీ షుగర్ గానీ ఏమి లేదు. ఈ పాదాలు నేను పవర్ రూమ్ చీరలు తయారు చేస్తా, నిలబడితే కదా ఈ పాదాలు నీరు దిగి ఉబ్బుతున్నాయి సాయంత్రం వరకు సార్.

0: మనం ఏమైనా కిడ్నీ టెస్ట్లు అట్లా ఏమైనా చేయించుకున్నారా?
1: ఆ చేయించినా ఏమీ లేదన్నారు. కిడ్నీ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఏమీ అంత క్లియర్, నాకు యూరిన్ కూడా సాఫ్ ఉంటది, మూత్రాలు క్లియర్ గా ఉంటాయి సార్ ఎప్పటికి నాకు.
0: జనరల్ గా ఏంటంటే ఎక్కువగా మనం నించున్నప్పుడు కొంతప్పుడు వేరే కారణాల వలన కూడా కాలు వాపులు వస్తాయి. జనరల్ గా కాలు వాపులకి మనం నాలుగు కారణాల కింద గుర్తు చేస్తాము. ఒకటి కిడ్నీ ప్రాబ్లం, ఒకటి థైరాయిడ్ వలన, ఒకటి హార్ట్ ప్రాబ్లం వలన, ఒకటి లివర్ ప్రాబ్లం వలన. కొంతమందికి ఏంటంటే ఎక్కువగా టైం నించోవడం వలన వారికోజ్ వెయిన్స్ అని వస్తాయి, నరాలు బాగా పలచబడి దానివలన కూడా ఎడిమా వస్తూ ఉంటుంది. ఎక్కువగా మనం ఎక్కువ శాతం స్టాండింగ్ చాలా టైం ఉండటం వలన ఇట్లాంటి వలన వారికోజ్ వెయిన్స్ వలన కూడా ఉంటాయి. అదే, అందుకని దాని గురించి మీరు ఒకసారి డాప్లర్ టెస్ట్ అనేది కాలుకి ఒకసారి చేయించుకుంటే నరాలు ఏమైనా ఉబ్బినాయా అట్లా అనేది వేరే కారణాలు చూడండి.
1: మళ్ళీ తెల్లవారి సాయంత్రం మళ్ళీ తెల్లవారి తక్కువ అయిపోతాయి, ఎందుకంటే కాళ్ళ కింద మెత్త పెట్టుకుని పండుకుంటా, మళ్ళీ తెల్లవారి మళ్ళీ యథావిధిగా అవుతుంటాయి.
0: అదే, ఇది క్లాసికల్ గా మనం జనరల్ గా ఎక్కువగా నించున వాళ్ళకే ఇట్లాంటివి గమనిస్తూ ఉంటాం. డిపెండెంట్ ఎడిమా అంటాము. డిపెండెంట్ అంటే మనం ఎక్కువ నించోవడం వలన వాపంతా తిందకొచ్చి మళ్ళీ మనం పడుకున్న తర్వాత కాలు పైకి పెట్టుకోవడం వలన అది డ్రైన్ అయ్యి హార్ట్లోకి ఎడిమా అనేది తగ్గుతుంది, వాపు తగ్గుతుంది. మందులు వాడాలి జనరల్గా. తర్వాత ఏంటంటే మనం ఒకసారి వేరే టెస్టులు కూడా ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా థైరాయిడ్ టెస్ట్, హార్ట్ చెకప్,
1: పెరుగు తింటారు, రెండవది నెయ్యి తింటారు సార్. మరి ఇందులో దీని వలన కూడా ఏమన్నా?
0: దాని వలన ఏముండదు. జనరల్గా ఎక్కువ సాల్ట్ ఇంటేక్ అట్లా ఏమైనా ఉంటే మనకి వాపు అనేది గమనించవచ్చు.
1: ఇబ్బంది తర్వాత ఎప్పుడైనా ఇబ్బంది అయితే ఉండదు సార్. మరి
0: అదే మనం జనరల్గా చూడాల్సి వస్తుంది అండి, అంటే స్కానింగ్ అది చేసి ఏమైనా నరాలు ఏమైనా ఉబ్బినాయా, వారికోజ్ వేయించి అట్లా ఏమైనా ఉన్నాయేమో చూడాలి. చూపించండి.
2: మీరు దగ్గరలో ఉన్న నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించండి ఫస్ట్.
1: కరీంనగర్
2: వెళ్ళి చూపిస్తే ఆ నెఫ్రాలజిస్ట్ గారు మీకు సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యల గురించి ప్రముఖ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నెంబర్లకు కాల్ చేసి మీకు కిడ్నీ వైఫల్యాల గురించి కానీ కిడ్నీలో ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్ శశిధర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, రేడియో సౌండ్ తగ్గించాలండి లేకపోతే కాల్ కట్ అవుతుందండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: యాదవ్ డిస్ట్రిక్ట్ బొమ్మలరావురం మేడం.
0: చెప్పండి సార్.
3: సార్ కిడ్నీ ఫెయిల్ అవడానికి కారణం ఏంటి సార్?
0: కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి జనరల్గా మనకి నాలుగైదు మెయిన్ కారణాలు ఉంటాయి. షుగర్ అన్కంట్రోల్ ఉండటం వలన, బీపీ ఎక్కువ ఉండటం వలన, జెనెటిక్ ప్రాబ్లమ్స్ వలన జనరల్గా కిడ్నీలు బుడగలు అట్లా రావటము, ఎక్కువ కాలం మనం నొప్పుల మందులు వాడటము, పెయిన్ కిల్లర్స్ అట్లా వాడటము, డైట్ అది సరిగ్గా ఫాలో అవ్వటము, జనరల్ చెకప్స్ అవి లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా మనకి కిడ్నీ సమస్యలకి దారితీస్తాయి. ఎక్కువ శాతం మనకి షుగర్ వలనే ఎక్కువ శాతం మనం గమనిస్తాం. వాటర్ అంటే జనరల్గా 3-4 లీటర్స్ అయితే తాగాల్సి వస్తుంది. వాటర్ తక్కువ అవడం వలన, డిహైడ్రేషన్ వలన టెంపరీగా కిడ్నీ సమస్యలు రావచ్చు, కానీ అది అంత కామన్ అయితే కాదు. ఎక్కువ శాతం మనం ఇప్పుడు 100 మంది పేషెంట్స్ చూస్తే ఎక్కువ 60-70% మంది షుగర్ వలన కిడ్నీ సమస్యలు ఎక్కువ గమనిస్తాం. ఓకే, నమస్తే
2: సార్. ఇప్పుడు ఈ బీపీ షుగర్ వల్ల ఎక్కువ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయంటున్నారు, అసలు ఎందుకు కిడ్నీలు ఎఫెక్ట్ చేస్తాయి సార్ బీపీ షుగర్?
0: జనరల్గా షుగర్ అనేది మనకి వెరీ సైలెంట్ డిసీజ్ ఉండటం వలన చాలామంది గుర్తించబోటము లేకపోతే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని రెగ్యులర్ చెకప్స్ లేకపోవటం వలన. ఇదేంటంటే మన షుగర్ ఒకసారి కంట్రోల్ కాకపోతే లాంగ్ టర్మ్లో కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. బీపీ కూడా ఎక్కువ శాతం కంట్రోల్ కాకుండా మందులు కరెక్ట్గా వాడకపోవటం వలన ఇవన్నీ కూడా కిడ్నీ మీద డెఫినెట్గా ప్రభావం పడుతుంది.
2: అంటే ఇప్పుడు ఒక్కసారి లాంగ్ టర్మ్లో కిడ్నీకి క్రానికల్ డిసీజెస్ వల్ల లాంగ్ టర్మ్లో కిడ్నీ ఎఫెక్ట్ అయితే మళ్ళీ మనం ప్రాపర్ మెడిసిన్ కానీ డైట్ కానీ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే నష్టపోయిన కిడ్నీలను మళ్ళీ మనం తిరిగి పూర్వస్థితిలోకి తేవచ్చా?

0: స్థితిలో కంటే జనరల్గా కిడ్నీ, మన కిడ్నీ ఫెయిల్యూర్ మనం 5 స్టేజెస్ కిందకు వచ్చేస్తాము. జనరల్గా స్టేజ్2 3 అయితే మనం రివర్సిబుల్ కాజెస్ చూసి మనం ట్రీట్ చేయొచ్చు. ఒకసారి 4th స్టేజ్ కానీ ఎండ్ స్టేజ్ కానీ వెళ్తే అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ట్రీట్మెంట్ చేయటం. సో అందుకని మనం బేసిక్గా ఏ షుగర్ పేషెంట్ కన్నా సింపుల్ ఒక యూరిన్ టెస్ట్, యూరిన్ ఆల్బ్యూమిన్ బై క్రియాటినిన్ రేషియో, క్రియాటినిన్ ప్రివెంటివ్ మెజర్స్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. ఇట్లా మనం టెస్టులు చేసుకుని మనం రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే జనరల్గా కిడ్నీ సమస్యలు అనేది రాదు. ఫస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ డయాబెటీస్ జనరల్గా మనం బాగా కంట్రోల్ చేసుకుంటే నెక్స్ట్ 20 ఇయర్స్ జనరల్గా ఏం ఇష్యూస్ రావని ఒక డిక్టమ్ ఉంటుంది. సో మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ డయాబెటీస్లోనే వస్తాయి. అందుకని ఆ టైంలోనే మనం చాలా కేర్ఫుల్గా షుగర్ని బాగా కంట్రోల్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది.
1: ఓకే, హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్కారం అండి.
0: నమస్తే సార్, చెప్పండి.
2: నా పేరు ఆనంద్ అండి, 49 ఏజ్
0: సార్. చెప్పండి.
2: ఇక్కడ ఉప్పల్లో ఉంటున్నామండి, కట్టేసర్ దగ్గర.
0: చెప్పండి సార్.
2: నా ఏజ్ వచ్చేసి 49 ఇయర్స్ సార్.
0: సార్,
2: లాస్ట్ 1.5 ఇయర్స్ షుగర్ వచ్చిందండి, 400 వచ్చేసింది. ఇప్పుడు వాటి వల్ల మిల్లెట్స్ ఇవి ఆరోగ్యం పాటిస్తుంటే కంట్రోల్ సార్, టాబ్లెట్స్ వాడుకుంటూ. ఈ షుగర్ వల్ల కిడ్నీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ప్రాబ్లం కానీ ఏమైనా జరుగుతుందా సార్? ముందు
0: అంటే షుగర్ అన్కంట్రోల్డ్గా ఉండి మనం ఒకవేళ కిడ్నీలో ప్రోటీన్ లాస్ అనేది సింపుల్ యూరిన్ టెస్ట్ అట్లాంటివి చేయటం వల్ల మనం అర్లీ కిడ్నీ డ్యామేజ్ అనేది మనం గుర్తించవచ్చు. షుగర్ ఎప్పుడైనా అన్కంట్రోల్డ్గా ఉంటే మనకి ఇన్ఫెక్షన్స్ అనేది డెఫినెట్గా మనకి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. అది బాగానే ఉంది సార్, అంటే షుగర్ కంట్రోల్లోనే ఉంది కాబట్టి మనం రెగ్యులర్గా చెకప్స్ ఉంటే సరిపోతుంది. సింపుల్ యూరిన్ టెస్ట్, క్రియాటినిన్ అట్లాంటి 6 మంత్స్కి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: అమ్మా, నేను సెకండ్ విజయ్ మాట్లాడుతున్నామా?
0: చెప్పండి మేడం.
3: నమస్కారం అండి.
0: నమస్కారం మేడం.
3: అది టాబ్లెట్లు ఎక్కువ వాడితే ఏమైనా కిడ్నీ ప్రాబ్లం వస్తుందా అండి?
0: అంటే టాబ్లెట్స్ అంటే ఏ పర్టికులర్ టాబ్లెట్ అనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది.
3: నిద్రకి వేసుకుంటామండి, ఇంకొకటి మోకాలు నొప్పి కొనేసి ఒకటి వేసుకుంటాము, ఇంకొకటి ఏమో లివోజిన్ అనేసి, బ్లడ్ లేదు దానికని వేసుకుంటా. దానికనేసి నీళ్ళు బాగా తాగుతానండి నేను, చాలా ఆ చిన్న బాటిల్ ఉంటుంది కదా ఒకటొక్కసారి తాగేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్క బాటిల్ తాగుతూనే ఉంటాను, తాగుతానో లేదా పరిగెత్తుతాను బాత్రూమ్కి. అట్లా ఊకే బాత్రూమ్కి పోతా ఉంటే ఇట్లా టాబ్లెట్ తింటుంటే ఏమన్నా కిడ్నీ ప్రాబ్లం ఉందా అనేసి.
0: అంటే పెద్దాక యూరిన్ వెళ్ళటం అనేది కూడా మనకి ఒక అర్లీ సైన్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం కింద గుర్తించవచ్చు.
3: నైట్ లో ఒక టైం లేస్తాండి అంతే. అంటే ఆ టైంలో నేను లేవకూడదు అనుకుని ఒక్క బాటిల్ తాగేసి బాత్రూమ్ పోయి వచ్చి పడుకుంటాను, అంతే. మళ్ళీ మార్నింగ్ 5 o'clock 6 o'clock అట్లా లేసి బాత్రూమ్కి వెళ్తాను అనమాట, అంతే. కానీ టాబ్లెట్లు మాత్రం 2 నిద్రకు వేసుకుంటాను, 2 ఏమో కాళ్ళ నొప్పులకు వేసుకుంటానండి.
0: కాళ్ళ నొప్పులకి ఏమి టాబ్లెట్లు వాడుతున్నారమ్మా?
3: అది ఒక్క నిమిషం నేను చెప్తాను.
0: జనరల్ గా ఏంటంటే హెవీ డోస్
3: కార్టిజన్ అని ఉంది కదండి,
0: అవునమ్మా,
3: బ్రౌన్ కలర్ లో అది వేసుకుంటాను, లివోజన్ వేసుకుంటాను, నిద్రకు అనేసి 2 గోళీలు వేసుకుంటాను, ఒకటి కనకాంబరం కలర్, ఒక ఫిజిషియన్ ఇచ్చినారు అది 2 వేసుకుంటాను నైట్ లో, అది వేసుకుంటే నేను నిద్ర వస్తుందండి నాకు, ఎక్కడ నిద్ర రాదండి. అట్లన్నీ ఆ గోళీ వేసుకోవాలి కంపల్సరీ, వేసుకున్న 1 అవర్కి తర్వాత వస్తుంది నిద్ర, అందుకే అట్లా 9 o'clock అట్లా వేసుకుంటే 10 o'clock నిద్ర వచ్చేస్తుంది.
0: అంటే ఏ టాబ్లెట్స్ అయినా ఎక్కువ కాలం వాడటం కూడా మంచిది కాదు, అవన్నీ కూడా కిడ్నీ మీద వేరే కారణాల వలన అక్యూట్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాము. అదేంటంటే సింపుల్ యాంటీబయాటిక్స్ వలన కూడా మనం ఈ రోజుల్లో గమనిస్తూ ఉన్నాం, సింపుల్ ఆగ్మెంటిన్ రోజు రొటీన్గా వాడే టాబ్లెట్స్ వలన కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ ఏ టాబ్లెట్స్ అన్నా కూడా మంచిది కాదు. ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ కూడా ఇప్పుడు సింపుల్ చాలామంది పాన్ డి అని వాడుతూ ఉంటారు గ్యాస్ గురించి, అది కూడా 3 మంత్స్ కంటే ఎక్కువ వాడితే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని దాన్ని కూడా బ్యాన్ చేద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో సింపుల్ టాబ్లెట్స్ మనం ఎక్కువ కాలం ఎక్కువ డ్యూరేషన్ వాడటం కూడా అవసరం లేకుండా వాడటం కూడా మంచిది కాదు. కిడ్నీకి సేఫ్, మీరు ఇప్పుడు వాడే టాబ్లెట్స్ అన్నీ కిడ్నీకి సేఫే ఉన్నాయి, నిద్ర టాబ్లెట్స్ మాత్రం ఎక్కువ కాలం మనం డ్యూరేషన్ వాడకూడదు.
3: అదేనండి, ఆయన ఫిజిషియన్ గారు ఏం చెప్పారు?

0: అంటే ఈ గోళీలు ఎక్కువ వాడకూడదు, మీరు ఒకసారి సైకట్రిస్ట్ కలవండి అని అన్నారు. మరి సైకట్రిస్ట్ కి ఎందుకు కలవాలండి? ఇప్పుడు టాబ్లెట్లకు కూడా సైకట్రిస్ట్ కలవాలా నిద్ర లేకుంటే?
1: అంటే కొన్ని నిద్రలు లేని టాబ్లెట్స్ ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మనం తీసుకోగలుగుతాము. ఇంతకుముందు అంటే అది కామన్గా ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా తీసుకోవచ్చు. ఎక్కువ కాలం మన నిద్ర టాబ్లెట్స్ అయితే వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఫ్రమ్ సూటబుల్ డాక్టర్ దగ్గర నుంచి మనం తీసుకోకూడదు. అది దాని గురించి చెప్పండి.
0: గోళీలు బాగా అలవాటు అయిపోయింది, వేసుకుంటే కానీ నిద్ర రాదు. అది ఇంకా లేచేదేమో వద్దున్న జల్లి కూడా లేచేది లేదు. 9-10 అవుతుంది మళ్ళీ అంత నిద్ర వచ్చేస్తుంది బాగా.
1: అవునమ్మా, ఏ మందులన్నా మనం ఎక్కువ డ్యూరేషన్ వాడటం మంచిది కాదు.
2: మీరు వింటున్నారు కిడ్నీ వైఫల్యాల గురించి ప్రముఖ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్స్ అంటే కిడ్నీ వైఫల్యాలు అలాగే కిడ్నీ సమస్యల గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ప్రముఖ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ శశిధర్ గారు, మీరు ఇందాక క్రియేటిన్ టెస్ట్ అని ఇద్దరు ముగ్గురు లిజనర్స్కి కాలర్స్కి ఆన్సర్ చేశారు, అసలు ఈ క్రియాటిన్ అంటే ఏంటండి?
1: క్రియాటిన్ అనేది నార్మల్గా మన మజిల్ మాస్ నుంచి రిలీజ్ అయిన ప్రోడక్ట్ అండి. జనరల్గా ఎనీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం క్రియాటిన్ అనేది పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే క్రియాటిన్ ప్లస్ ఈజీఎఫ్ఆర్ టెస్ట్ అని ఏ ల్యాబ్ అన్నా కామన్గా ఇస్తూ ఉన్నాయి. ఇంకా కొంతమందికి ఏంటంటే అర్లీ సైన్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ లేకపోతే క్రియాటిన్ పెరగకముందు కూడా సిస్టాటిన్ సి అని ఇంకొక కొత్తగా టెస్ట్ వచ్చింది. అది కూడా మనకి ఏంటంటే ఏమైనా అర్లీ సైన్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ అనేది తెలుసుకోవడం ఎప్పుడన్నా ఇంపార్టెంట్. ఎక్కువగా మనం ప్రివెన్షన్ గురించే ఎక్కువ ఆలోచించాలి. కిడ్నీ సమస్యలు అనేది కొంచెం సీరియస్ ప్రాబ్లం కాబట్టి గవర్నమెంట్ కూడా రెగ్యులర్గా డయాలసిస్, వేరియస్ మెషిన్స్, చాలా ఆరోగ్యశ్రీలో సపోర్ట్ చేయటము, ఇవన్నీ కూడా ఏ డిసీజ్ కూడా అంత సీరియస్గా తీసుకోలేదు. కిడ్నీ సమస్యలు అనేది మనం ఎక్కువ ప్రివెన్షన్ గురించే ఆలోచించాలి. ట్రీట్మెంట్ అనేది కొంచెం నెఫ్రాలజిస్ట్ రెగ్యులర్ ఫాలోఅప్లో ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో కూడా మనకి పేషెంట్స్కి ఏమి ఇబ్బంది లేకుండా సపోర్ట్ చేయొచ్చు.
2: హలో,
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రహమతుల్లా.
1: నమస్తే సార్,
3: కొత్తపల్లి రామండి.
1: చెప్పండి సార్.
3: అదే, నేను కిడ్నీ పేషెంట్ అండి. నేను
1: సార్ చెప్పండి.
3: నాకు వయసు 73 సంవత్సరాలు ఉన్నాయండి
1: సార్.
3: నేను గత 6 నెలల నుంచి నేను కిడ్నీకి మందులు వాడుతున్నా. ప్రస్తుతానికి నాకు క్రియాటిన్ నిన్న టెస్ట్ చేయించాను సార్. నా క్రియాటిన్ 1.2 ఉంది.
1: అదే సార్, అంటే మీ ఏజ్ ప్రకారం జనరల్గా మన ఈజీఎఫ్ఆర్ ఇందాక మనం డిస్కస్ చేసిన విధంగానే ఈజీఎఫ్ఆర్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటే అది ఎగ్జాక్ట్ మన కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉందనేది తెలుస్తుంది. 1.2 ప్రస్తుతానికి మనం దాని గురించి ఎక్కువ అలార్మింగ్ అయితే ఏం లేదు.
3: అయితే ఒకటి ఒకటి సార్
1: చెప్పండి సార్.
3: ప్రస్తుతానికి నేను ఇప్పుడు గోళీలు సార్ ఈ సోడియం 2 వాడుతున్నాను సార్ ప్రస్తుతానికి.
1: వాడచ్చు సార్, ఈ టాబ్లెట్స్ అయితే వాడచ్చు. మనం రెగ్యులర్ మంత్లీ చెకప్ ఒకసారి చేసుకుంటా ఉంటే కిడ్నీ ఏమైనా సమస్యలు పెరుగుతున్నప్పుడు మనం జనరల్గా గుర్తించవచ్చు. వాడదాం సార్, అది కంటిన్యూ చేద్దాం. అవును. జనరల్గా మనకి 6-7 అట్లా ఉన్నప్పుడు, పొటాషియం ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ ఏంటంటే మనకి ఎమర్జెన్సీ డయాలసిస్ గురించి గుర్తించవచ్చు. మీకు 1.2 గురించి మన ఫ్యూచర్ అంత భయపడేది ఏం లేదు. రెగ్యులర్ చెకప్స్ అయితే అవసరం డెఫినెట్గా. ప్రస్తుతానికి అయితే వాడుదాం సార్. అవును
3: చెప్పండి సార్.
1: తినకూడదు అంటే మనం మెయిన్గా రెడ్ మీట్ అనే డిస్కస్ చేస్తాం. రెడ్ మీట్ అంటే మటన్, అది ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది జనరల్గా అవాయిడ్ చేయడం మంచిది. మిగతా అన్ని తీసుకోవచ్చు సార్. మీ ఉన్న కిడ్నీ ఫంక్షన్కి ఈ మెయిన్గా మనం రెడ్ మీట్, మెయిన్గా మటన్ అనేది అవాయిడ్ చేయాలి. వాటర్ కూడా 3 లీటర్స్ దాకా తీసుకోవచ్చు. వాటర్
3: చికెన్,
1: ఫిష్ అవి తీసుకోవచ్చు.
3: ఇదిగోండి సార్,

0: అవును.
1: అదే దాల్ దాల్
0: దాల్ కూడా తీసుకోవచ్చండి, వెజిటేరియన్ అన్ని తీసుకోవచ్చు. మెయిన్ గా నేను చెప్పిన విధంగానే రెడ్ మీట్ అనేది మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది, మటన్ అనేది.
1: అయితే మరి కొంత డాక్టర్ ఏం చెప్పినట్టు దాల్ కూడా వాడతా చూపు సార్ మనకు దాల్.
0: ఇప్పుడు మీదైతే 1.2 కి ఎంతగా భయపడవలసిన అవసరం లేదు సార్.
1: ఓకే సార్.
0: ఓకే, నమస్తే.
2: హలో.
3: హలో,
2: నమస్తే అండి. మీరు రేడియో సౌండ్ తగ్గించాలండి, కాల్ కట్ అవుతుంది. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు నరసింహరావు మేడం. రేట్ తగ్గించాను.
2: దూరంగా వచ్చి మాట్లాడండి, ఇంకా వినిపిస్తుంది. చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు వింటున్నారు.
3: సార్ నమస్కారం. సార్
0: నమస్తే, చెప్పండి సార్.
3: సార్ నాకు ఒక 6 మంత్స్ నుంచి కొద్దిగా యూరిన్ లా ప్రాబ్లం వచ్చింది సార్ నాకు.
0: చెప్పండి సార్.
3: అది యూరిన్ స్టార్టింగ్ లా చాలా ప్రాబ్లం ఇది రావడం లేదు. అయితే డాక్టర్ దగ్గర పోయినాను, పోతే ఆయన మీరు అన్నట్టు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అల్ట్రాసౌండ్ చేయించండి సార్.
0: చెప్పండి. ఎంత ఏజ్ ఎంత సార్ మీది?
3: నా ఏజ్ వచ్చి ఇప్పుడు 56 సార్.
0: చెప్పండి సార్.
3: నాకు ఇంకొకటి చెడు అలవాట్లు ఏం లేవు సార్. నాన్ వెజ్ కూడా 90% తినను సార్.
0: అల్ట్రాసౌండ్ ఫైండింగ్స్ ఏమైనా చెప్పారు
3: సార్?
0: అల్ట్రాసౌండ్ చేపించారు అన్నారు కదా.
3: ఏం ప్రాబ్లం లేదన్నారు సార్ అందులో. కాకపోతే అప్పుడు యూరిన్ రాకపోవడానికి యూరిస్ పాస్ అని ఒక టాబ్లెట్ రాసి ఇచ్చినాడు, ఒక 3 మంత్స్ వాడమన్నాడు. 1 మంత్ 1.5 మంత్ వాడినాను, వాడితే కొద్దిగా ప్రాబ్లం తగ్గింది అని ఆడికి ఆపేసినాను సార్.
0: ప్రాస్టేట్ ప్రాబ్లం అట్లా ఏం లేదన్నారు అల్ట్రాసౌండ్ లో?
3: ఏం లేదు సార్, అల్ట్రాసౌండ్ లో అయితే ఏం ప్రాబ్లం లేదని చెప్పినాడు. అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇది కామన్ ప్రాబ్లం అవుతుంటది అని అన్నాడు. మళ్ళీ
0: జనరల్ గా మగవాళ్ళకి ఏంటంటే ప్రాస్టేట్ గురించి మనం స్పెసిఫిక్ గా గమనించవచ్చు వస్తుంది. ఎక్కువగా అల్ట్రాసౌండ్ లో కూడా అది పికప్ చేస్తారు, అల్ట్రాసౌండ్ విత్ పోస్ట్ వైట్ రెసిడ్యూల్ యూరిన్.
3: యూరిన్ అంటే కరెక్ట్ రావడం లేదు సార్, చాలా ప్రాబ్లం అవుతుంది.
0: వాటర్ అది ఇంటేక్ బాగుంది కదండి?
3: అవును బాగుంది సార్.
0: ఒకవేళ యూరిన్ పోసేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందంటే దగ్గరలో ఉన్న మనం
3: ఇబ్బంది అవుతుంది. ఇంకోటి కొద్దిగా స్మెల్ కూడా
0: వస్తుంటుంది. అదే రొటీన్ యూరిన్ టెస్ట్ యూరోఫ్లోమెట్రీ అంటారు, అది చేయటం వలన మనకి యూరిన్ ఎట్లా వస్తుంది అది పప్పు అవన్నీ కూడా టెస్టులు చేయాల్సి వస్తుంది, డీటెయిల్ గా చూడాల్సి వస్తుంది ఒకసారి.
3: అంటే ఇప్పుడు కిడ్నీ టెస్ట్ అట్లాంటివి మళ్ళీ చేయించుకోమంటారా?
0: చేయించుకోవాలి ఒకసారి.
3: ఇప్పుడు కిడ్నీ అని లివర్ కానీ అట్లాంటి టెస్ట్ చేయించమంటారా?
0: అవును, చేయిస్తే బెటర్ సార్. రైట్, నమస్తే.
2: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు కిడ్నీ ఫెయిల్యూర్స్, కిడ్నీ వైఫల్యాల గురించి ప్రముఖ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853295590923 నంబర్లకు కాల్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్స్ అలాగే కిడ్నీలో ఏమైనా సమస్యలుంటే మీరు డాక్టర్ శశిధర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు పాషా అండి, వరంగల్ నుంచి మాట్లాడండి.
0: సార్ చెప్పండి. సార్
6: సార్ నమస్తే. సార్
0: నమస్తే అండి, చెప్పండి.
6: ఇప్పుడు ఎక్కువ శాతం విలేజ్లలో అయితే మామూలు వాటర్ తాగుతారు, కామన్. అప్పుడు మేము సిటీలో ఉండగా ఎక్కువ మినరల్ వాటర్ వాడతాం కదా సార్, ఈ మినరల్ వాటర్ వల్ల కిడ్నీలకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్?
0: ఏం ఎఫెక్ట్ ఏమి ఉండదండి, జనరల్గా అందరూ రోజు మినరల్ వాటర్ అయితే తాగరు. సిటీలో కూడా నార్మల్ వాటర్
6: అంటే క్యాన్ వాటరే వాడతారు కదా సార్ అంతా. దరిదాపు ఎవరైనా క్యాన్ వాటర్ ఒక 20% నల్ల వాటర్ వాడతారు.
0: జనరల్గా మనకి ఆ డిఫరెన్స్ ఏమి ఉండదండి, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడటం కానీ అట్లా ఏమి ఉండదు. వేరే కారణాల వలన కిడ్నీ సమస్యలు రావటం జనరల్ గా అబ్జర్వ్ చేస్తాం. మినరల్ వాటర్ వల్ల మనకి కిడ్నీ సమస్యలు అయితే రావు.
6: అయితే ఇప్పుడు కామన్ గా ఎక్కువ వాటర్ తాగమంటారు,
0: 3-4 లీటర్స్ ఎక్కువ అంటే మరీ ఎక్కువ శాతం కూడా చాలా మంది ప్రైమరీ పాలిడిప్సియా అంటాము.

0: జనరల్గా 9 లీటర్స్ అట్లా తాగుతూ ఉంటారు, అదన్నీ కూడా కిడ్నీ మీద.
1: మా కామన్ గా 6 లీటర్లు తాగమంటారు కదా సార్?
0: 6 లీటర్స్ ఎవరు చెప్పరండి, 3 to 4 లీటర్స్ దాకా.
2: 3 నుంచి 4 లీటర్లు తాగమని చెప్తారంట డాక్టర్స్. 6 లీటర్లు చెప్పరండి.
1: దీని వల్ల సోడియం అలాంటిది ఏమన్నా కెమికల్ కలుపుతారు, దాని వల్ల కిడ్నీ కన్నా ఎఫెక్ట్ ఉంటుందా?
0: మినరల్ వాటర్ వలన ఏమి సమస్యలు ఉండవండి. జనరల్గా మనం ఎక్కువ వాటర్ తాగడం వలన మనకి కిడ్నీలో కిడ్నీ హ్యాండిల్ చేయలేకుండా ఉంటుంది. జనరల్గా 3 to 4 లీటర్స్ ఇది రికమెండెడ్ డోసు. ఎక్కువ కొంతమంది ఏంటంటే భయంతో కిడ్నీలు ఏమైనా పాడైతేమో అని 6 లీటర్స్ నుంచి 9 లీటర్స్ దాకా అట్లా తాగే వాళ్ళు ఉంటారు. అది కొన్ని సైకట్రిక్ ప్రాబ్లమ్స్ వలన వాళ్ళు జనరల్గా
1: ఎవరైనా కూడా 6 లీటర్లు తాగమని చెప్తారు సార్, ఏ డాక్టర్ అయినా కూడా అట్లాగే. సరే ఓకే, 4 లీటర్లు తాగుతా సార్.
0: 3 to 4 లీటర్స్ అండి జనరల్ ప్రిస్క్రైబ్డ్.
2: హలో,
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నా పేరు రాజు మేడం.
0: నమస్తే సార్, చెప్పండి.
3: సార్ సార్ నాకు యూరినరీ ప్రాబ్లం ఉంది సార్. నాకు యూరిన్ నైట్ లో ఆక్కుంటా ఆక్కుంటా వస్తుంది సార్.
0: ఎంత ఏజ్ సార్ మీది?
3: ఏజ్ 52 సార్.
0: అవును, ఏమైనా టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారా? అల్ట్రాసౌండ్ కానీ యూరిన్ టెస్ట్
3: చేయించుకున్నాం సార్.
0: చెప్పండి సార్.
3: యూరిన్ 70 ml మిగిలిపోయింది సార్.
0: అంటే దాంట్లో ప్రీ వాయిడ్ పోస్ట్ వాయిడ్ అనే రెండు?
3: ఫస్ట్ అయితే 180 ml ఉండేది సార్. ఆ తర్వాత పోస్ట్ వచ్చిన తర్వాత, పాజిటివ్ వచ్చిన తర్వాత 70 ml మిగిలిపోయింది.
0: అది కొంచెం ఎక్కువే సార్. ఏమైనా టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారా మీరు?
3: అవును సార్ వాడుతున్నాను. ప్రోస్టేట్ సైజ్ అయితే 20 ఉంది సార్. అయితే సార్ ఏం చెప్తున్నారు అంటే మేబీ ఏమన్నా బ్లాకేజ్ ఉండి ఉంటుంది. అది అది ఏమంటారు, ఎక్స్రే కూడా చూసారు సార్? ఎక్స్రే చూస్తే అందులో బ్లాకేజ్ మైల్డ్ గా అని చెప్పి రిపోర్ట్లు ఉంది. ఎక్స్రే చూస్తే మాత్రం అందులో ఉన్నట్టయితే కనిపించట్లేదు.
0: అంటే జనరల్ గా ఇది మనం యూరోఫ్లోమెట్రీ అని ఇంకో టెస్ట్ ఉంటది, యూరాలజిస్ట్ గానీ నెఫ్రాలజిస్ట్
3: అని చెప్పేసారు. అది కూడా చేశారు. ఫ్లో కొంచెం సన్న పడిపోయి ఉన్నాయి సార్. అయితే సార్ అల్ఫో టాబ్లెట్ వాడుతున్నాను ప్లస్ యూరిమోర్ అని చెప్పేసి.
0: యూరిమాక్స్ అని ఉంటది ఇంకోటి.
3: యూరిమోర్, యూరిమాక్స్ బహుశా. అయితే అయితే అల్ఫో అయితే యూరాలజిస్ట్ సార్ రాశారు. యూరిమాక్స్ ఏదో అన్నారు మీరు, యూరిమోర్ అని నేను అనుకుంటున్నాను. అయితే అందులో ఆ టాబ్లెట్ మాత్రం మన నెఫ్రాలజిస్ట్ సార్ రాశారు సార్. అయితే నెఫ్రాలజీ నాకు క్రియాటినిన్ 1.4 ఉంది సార్. ఇది గత 6 మంత్స్ నుంచి కాన్స్టెంట్ గా అది జరుగుతాం లేదు సార్. అది యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది.
0: అంటే ఇంకేమైనా సర్జరీ ఏమైనా చేసి ఆ యూరిన్ మనకి కొంచెం ఫ్లో అది స్లోగా వస్తుంది, లేకపోతే అది సరిగా లేనప్పుడు ఏమైనా యూరిథ్రల్ డైలటేషన్ అట్లా ఏమైనా సర్జరీ
3: చేయాలి?
0: జనరల్ గా అది డిస్కస్ చేయాల్సి వస్తుంది యూరాలజిస్ట్ తో. అంటే యూరిన్ మనకి ఉండిపోవటం వలన మన కిడ్నీ మీద బ్యాక్ ప్రెషర్ పడి దాని మీద ఎఫెక్ట్ అంటూ పడవచ్చు లాంగ్ టర్మ్ లో.
3: అయితే నెఫ్రాలజిస్ట్ సార్ కూడా అదే మాట అంటున్నారు సార్, మేబీ మీకు కిడ్నీ 1.4 క్రియాటిన్ ఉన్న కారణం మేబీ అది యూరినరీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఉండి ఉంటది. సోడాజెట్ డిఎస్ 1000 mg 2 times వాడుతున్నాను సార్ నేను.
0: అవునవును, అంటే ప్రిస్క్రిప్షన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది సార్, కానీ ఎగ్జాక్ట్ గా మనం చూడాలంటే యూరాలజిస్ట్ తో మనం లాంగ్ టర్మ్ గురించి డిస్కస్ చేయాలా, ఏమైనా సర్జరీ ఏమైనా అవసరం ఉంటుందా? ఎందుకంటే యూరిన్ మనకి కొండి ఉండిపోవటం కూడా ఎక్కువ శాతం మంచిది కాదు అది.
3: సార్ సార్ అయితే సార్ ఒక రిక్వెస్ట్, ఇప్పుడు నేను సోడాజెట్ టాబ్లెట్ ఏదైతే డిఎస్ 1000 mg వాడుతున్నాను సార్, అది 2 times వాడుతున్నాను సార్, అది మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైట్. అది అది సూటబుల్ టాబ్లెట్ సార్? 1.4
0: అంటే 2 grams అంటే కొంచెం ఎక్కువ డోస్ వాడుతూ ఉన్నారు. మీరు జనరల్గా 500 mg బీడీ సరిపోతుంది పొద్దున సాయంత్రము, దాంట్లో హాఫ్ డోస్ సరిపోతుంది జనరల్గా.
3: సరిపోతుంది సార్ 1.4?
0: అవును.
3: అయితే సార్ నాకు రెడ్మీ 2 మానేయమన్నారు, ఒకవేళ వీలైతే చికెన్ కూడా బంద్ చేయమని చెప్తున్నారు సార్.
0: అంటే మెయిన్గా రెడ్మీ 2 మటన్ మానేస్తే బెటర్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ సొల్యూషన్ గురించి మనం ఒకసారి యూరాలజిస్ట్తో కూడా డిస్కస్ చేయాలి.
2: హలో,
4: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: వెంకటేష్ నాయుడు మేడం నా పేరు, నా పని నుంచి అండి. నమస్తే సార్.
0: నమస్తే సార్, చెప్పండి సార్.
4: సార్ సార్ ఇందాక మీరు చెప్పారు ఎక్కువ సార్లు యూరిన్ పోయినా కూడా అది కూడా ఎఫెక్ట్ అని, అంటే గంట గంటన్నరకు ఒకసారి అలా

0: అభివృద్ధి అది తప్పేం లేదు సార్. తర్వాత సాధారణంగా రోజుకు ఎన్ని నీళ్లు ఎన్ని తాగాలి, కిడ్నీస్ బాగా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్ దయచేసి?
1: మీరు ఏజ్ ఎంత సార్ మీది?
0: 57 సార్.
1: ఓకే ఓకే. జనరల్గా ఏంటంటే నైట్ టైం పద్దాకా యూరిన్ పోవటం అనేది జనరల్గా నాక్టూరియా అంటాము. అది రెండు మూడు కారణాల వలన ఉంటుంది. యూరిన్ కాన్సన్ట్రేషన్ డిఫెక్ట్ వలన కానీ, మగవాళ్ళు అయితే ప్రాస్టేట్ ఇష్యూ వలన కానీ, వీటి వలన మనకి ఎక్కువగా

0: వలన ఉంటుంది. యూరిన్ కాన్సన్ట్రేషన్ డిఫెక్ట్ వలన కానీ, మగవాళ్ళు అయితే ప్రాస్టేట్ ఇష్యూ వలన కానీ, వీటి వలన మనకి ఎక్కువగా పెద్దాక యూరిన్ పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. జనరల్గా 3 to 4 liters వాటర్ అయితే రికమెండెడ్ ఇంటేక్, వాటర్ ఇంటేక్. డైట్ కూడా మనం ఎక్కువ ఆయిలీ ఫుడ్ కానీ, లేదంటే షుగర్ పదార్థాలు కానీ, ఉప్పు ఎక్కువ తినటం వలన కానీ, లేదా జంక్ ఫుడ్ అంటే జనరల్గా ఎక్కువ బయట ఫుడ్ తినటం కానీ, ఇవన్నీ జనరల్గా మనకి కిడ్నీ సమస్యలకి దారితీస్తాయి.
1: సార్, నాన్ వెజ్ తీసుకోవడం కూడా కిడ్నీస్ ఏమన్నా సంబంధం ఉంటుంది?
0: డెఫినెట్లీగా అండి. అంటే ఎక్కువ రెడ్ మీట్ తీసుకోవడం వలన ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండటం వలన కిడ్నీ కూడా హ్యాండిల్ చేయలేకుండా ఉంటుంది. నార్మల్గా రికమెండెడ్ అయితే 1 gram per kg అంటాము. జనరల్గా ఇప్పుడు 50 kg ఉంటే 50 grams ప్రోటీన్ పర్ డే తీసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే బయట ఎక్కువ ఫుడ్ తినటం వలన, రెడ్ మీట్ కన్సంప్షన్ ఎక్కువ ఉండటం వలన అది 50 grams కాస్త 100 grams అవ్వటం వలన అది కిడ్నీ హ్యాండిల్ చేయకుండా ఉంటుంది. నార్మల్ ఇండియన్ డైట్ వెజిటేరియన్ అయితే బాగానే ఉంటుంది. జనరల్గా ఎక్కువ రెడ్ మీట్ అంటే మెయిన్గా మటన్ అది తినటం వలన కొంచెం ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువ అవుతుంది. అది నమస్తే.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: నమస్తే సార్, చెప్పండి సార్.
3: సార్, మా డాడీకి షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉండదు సార్, ఎందుకు అంటారు?
0: అంటే ఆయన ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఉంది సార్ షుగర్ ఆయనకి?
3: ఐ థింక్ సో 1 year నుంచి ఉండొచ్చు.
0: అది మన షుగర్ కూడా జనరల్గా మన ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ HbA1c అని చేయాల్సి వస్తుంది. HbA1c అంటే లాస్ట్ 3 months నుంచి షుగర్ ఎట్లా ఉన్నది అని తెలుస్తుంది. ఒకవేళ HbA1c ఎక్కువ ఉందంటే రోజుకి అంటే జనరల్గా ఆయన కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించి తినటం బెటర్. కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువ రైస్ ఐటమ్ అవి తగ్గించి ప్రోటీన్ కొంచెం పెంచుకుంటే, ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అవి తినటం వలన మనం జనరల్గా ఏం కాదు. అంటే ఈచ్ పేషెంట్ ఇండివిజువల్ ప్రిస్క్రిప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకని మనం టెస్ట్లన్నీ చేసుకుని దాన్ని బట్టి చూడాలి. HbA1c అనేది చేస్తే ఏంటంటే లాస్ట్ 3 months షుగర్ కంట్రోల్ ఎట్లా ఉందనేది దాన్ని బట్టి డిసైడ్ చేయాలి.
3: షుగర్ నార్మల్లో ఉంటే ఎంత ఉండాలి సార్?
0: జనరల్గా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 కంటే తక్కువ ఉండాలి. పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత 200 కంటే తక్కువ ఉండాలి.
3: అవునా, దాని 200 160 కంటే ఎక్కువ ఉంటే బాగా కేర్ తీసుకోవాలా సార్?
0: డెఫినెట్గా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఫాస్టింగ్ 160 ఉందంటే చాలా ఎక్కువ ఉన్నట్టు, పోస్ట్ ప్రాండియల్ 200 పైన ఉన్నది కూడా మనం క్లోజ్గా
3: 100 కి తక్కువ ఉండేటట్టు చూసుకోవాలా?
0: అవును.
3: ఓకే
0: ఓకే.
2: హలో
4: హలో,
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను రామాచార్య ప్రభుజన కాచి మాట్లాడుతున్నానండి.
0: నమస్తే సార్, చెప్పండి.
4: నమస్కారం. అయితే ఒకటి, మా రిలేషన్ ఒకరికి ఏమైందంటే ఫస్ట్ కిడ్నీలో స్టోన్ వస్తే 3 years బ్యాక్ సర్జరీ చేయించిండు. చేయించిన తర్వాత వాటర్ బాగా తాగేవాడు. తాగిన తర్వాత కొన్ని ఒక 3 years అయిన తర్వాత అతనికి బయోసర్జన్ అయింది హార్ట్ ప్రాబ్లం వల్ల. అయిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు, మరి అంటే ఇంతకుముందు డాక్టర్ ఏం చేసిండు, కిడ్నీలో ఉన్న ప్రాబ్లం వాటర్ బాగా తాగేవాడు. తాగినప్పుడు ఏమైందంటే మళ్ళీ డాక్టర్ ఏమన్నా అంటే మళ్ళీ కొంచెం బయో హార్ట్ ప్రాబ్లం ఉన్న వలన ఆపరేషన్ అయిపోయింది, 2 సార్లు అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసి కొంచెం 32% చేస్తే డాక్టర్ కాడ పోతే వాటర్ తక్కువ తాగని చెప్పాడు. దాని దీనికి సంబంధం ఏముందా?
0: అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు జనరల్గా హార్ట్ డాక్టర్తో చెప్పినట్టు విధంగానే కొంతప్పుడు ఎక్కువ వాటర్ తాగటం కూడా హార్ట్కి లోడ్ పడి అదికి సమస్యలు వస్తాయి. సో జనరల్గా ఒకసారి మీరు అడిగిన విధంగానే ఒకసారి స్టోన్ వస్తే 30% మందిలో మళ్ళీ మళ్ళీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదేంటంటే మనం ఇక్కడ చాలా డిఫికల్ట్ ట్రిక్కీ సిట్యువేషను. ఇప్పుడు హార్ట్ కానీ బాగుంటే మనం వాటర్ ఎక్కువ తీసుకోవచ్చు, హార్ట్ వీక్ ఉంటే వాటర్ తగ్గించవలసి వస్తుంది. సో హార్ట్ వాటర్ తగ్గించడం వల్ల స్టోన్స్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
4: డాక్టర్ ఏమంటే హాస్పిటల్లో చూపించారు, మీరు వాటర్ తాగడం వల్ల అతనికి హార్ట్ లో కొంచెం ప్రాబ్లం వచ్చింది, రోజు రెటినాల్ తాగవని చెప్పి డౌట్ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నా.
0: అదే జనరల్గా ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ వాటర్ తాగకూడదు. మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఉత్తమము.
4: మరి తాగినప్పుడు మా కిడ్నీకి మన పాట స్టోన్స్

0: తేడా చెప్పలేదు కదా.
1: అవి రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ముందుకెళ్ళాలి. మనకి హార్ట్ ఇంపార్టెంట్ కాబట్టి హార్ట్ డాక్టర్ చెప్పిన విధంగా మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది.
0: థ్యాంక్స్ అండి.
2: సార్ ఇప్పుడు డయాలసిస్ అని అంటుంటాం కదా సార్, సో ఈ డయాలసిస్ ఎప్పుడు అవసరం సార్ ఒక పేషెంట్కి?
1: డయాలసిస్కి మనకి నాలుగైదు ఇండికేషన్స్.
2: డయాలసిస్ గురించి మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం నా పేరు పార్థసారథి, హైదరాబాద్.
1: చెప్పండి సార్.
3: అయితే ప్రాబ్లం వచ్చేసి మా డాడీకి షుగర్ పేషెంట్.
1: చెప్పండి సార్.
3: మా డాడీ షుగర్ పేషెంట్ సార్, గత 20 ఇయర్స్, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి.
1: చెప్పండి సార్.
3: అయితే ఒకరోజు మా డాడీ బాగా నడుము నొప్పి, అలసిపోతున్నా, దమ్ము వస్తుంది అంటే మేము హాస్పిటల్కి వెళ్ళినాం. ఆయన మొత్తం టెస్ట్ చేసి ఇట్లా కిడ్నీ కొద్దిగా ఖరాబ్ అయింది అని చెప్పేసి అన్నాడు. ఇది అంతా 6 మంత్స్ బ్యాక్ జరిగింది సార్. అయితే ఇప్పుడు మంచిదే అండి. క్రియాటిన్ చెక్ చేసుకున్నప్పుడు క్రియాటిన్ మాకు 2.47 ఉండే, ఆ తర్వాత అది మెల్లమెల్ల పెరుగుతూ 6.4 వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయి 3.45 అట్లా ఉన్నది
1: సార్.
3: అయినా కానీ ఇంటికి వచ్చేసినాం కానీ డాడీ మాత్రం ఇంకా అట్లానే అలసిపోతున్నాడు, ఏ పని చేయలేకపోతున్నాడు.
1: జనరల్గా కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు జనరల్గా మనం వేరే కారణాలు కూడా ఉంటాయి. వీళ్ళకి కిడ్నీలో కిడ్నీ ఓన్లీ ఫిల్టర్ కానీ కిడ్నీ ఓన్లీ యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుందని చాలామందికి మిస్కాన్సెప్షన్ ఉంటుంది. కిడ్నీ అనేది చాలా బాడీలో మల్టిపుల్ మెకానిజమ్స్ ద్వారా బాడీని మెయింటైన్ చేస్తుంది. ఒకటి రక్తం తగ్గవచ్చు, అది కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. హిమోగ్లోబిన్ అనేది టెస్ట్ చేయాలో, దానివల్ల కూడా నీరసం ఉంటుంది కిడ్నీ పేషెంట్స్కి. వాళ్ళకి కొంతమందికి కాల్షియం, ఫాస్ఫరస్, వైటమిన్ డి, పీటీహెచ్ అనే టెస్టులు కూడా చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే బోన్ వీక్నెస్, ఇవన్నీ కూడా కిడ్నీ జనరల్గా కిడ్నీ ఇవన్నీ హ్యాండిల్ చేస్తుంది కాబట్టి ఈ సమస్యలు కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే యూరియా క్రియాటిన్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు బాడీలో ఆకలి అనేది కాదు, యూరిమిక్ గ్యాస్ట్రైటిస్ అంటాము. యూరిమిక్ గ్యాస్ట్రైటిస్ అంటే ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం లాగా వస్తుంది కిడ్నీ సమస్యల వలన. సో దానివల్ల కూడా ఇంటేక్ అనేది డెఫినెట్గా తక్కువ ఉంటుంది. సో ఈ 3-4 కారణాలు మనం డెఫినెట్గా ఎవాల్యుయేట్ చేసి దాన్ని బట్టి చూసుకోవాల్సి వస్తుంది.
3: మాకు వీళ్ళు అంటే డాక్టర్స్ కూడా డైట్ విషయంలో బెండకాయ, మినప్పప్పు లాంటి జిగురు పదార్థాలు ఏమి తినద్దు అన్నారు. మరి ఇప్పుడు మేము ఫర్దర్గా ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలా దానికోసం?
1: అంటే సీకేడీస్ ఇప్పుడు ఇది మనకి స్టేజ్3 కింద మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. జనరల్గా ఏంటంటే మనం ప్రోటీన్ ఇంటేక్ కొంచెం తగ్గించాల్సి వస్తుంది, ఎస్పెషల్లీ రెడ్ మీట్ అట్లా. తర్వాత మనం వెజిటేబుల్స్లో కూడా కొంచెం టమాటా, పాలకూర ఇవన్నీ కొంచెం తగ్గించవలసి వస్తుంది. ఫ్లూయిడ్ ఇంటేక్ కూడా మన కాలు వాపులు అవన్నీ చూసుకుని అసెస్ చేసి దాన్ని బట్టి ఫ్లూయిడ్ ఇంటేక్ చేసుకోవాల్సి వస్తుంది. మన దగ్గరలో ఉన్న నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రెగ్యులర్గా మానిటర్ చేసి దాని ప్రకారం మనం ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది.
3: ఓకే అండి, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ
2: సార్. మనం ఇందాక డయాలసిస్ గురించి మాట్లాడుతున్నాం, అసలు డయాలసిస్ ఎప్పుడు అవసరం సార్?
1: డయాలసిస్ అనేది మనకు జనరల్గా 4-5 ఇండికేషన్స్లో మనం జనరల్గా ప్రిఫర్ చేస్తాము. డయాలసిస్ అనేది ఒకసారి యూరియా క్రియాటిన్ బాగా ఎక్కువ ఉండటం వలన, లేకపోతే పొటాషియం అనేది ఎక్కువ ఉండటం వలన పేషెంట్కి కాలు వాపులు బాగుండి ఆయాసం బాగొస్తుందంటే జనరల్గా ఈ 4-5 ఇండికేషన్స్లో బాడీలో యాసిడ్ బేస్ డిస్టర్బెన్సెస్ అని ఉంటాయి, మెటబాలిక్ ఎసిడోసిస్, ఇవన్నీ కామన్ కాజెస్ వలన మనం డయాలసిస్ అనేది ఇనిషియేట్ చేస్తాం.
2: అంటే ఎన్ని రోజులకు ఒకసారి, ఎన్ని నెలలకు ఒకసారి అవసరం పడుతుంది సార్?
1: జనరల్గా అంటే కిడ్నీ ప్రాబ్లమ్ రెండు టైప్స్ కింద డివైడ్ చేస్తాం, టెంపరీ డయాలసిస్ లేదా పర్మనెంట్ డయాలసిస్ అనేది. టెంపరీ అంటే ఇప్పుడు సపోజింగ్ ఏదైనా సింపుల్ ఇన్ఫెక్షన్స్ వలన, లేకపోతే గ్యాస్ట్రోఎంటెరిటిస్ వలన, ఏదైనా పెయిన్ కిల్లర్స్ వాడి టెంపరీగా కిడ్నీ షట్ డౌన్ ఉంటే జనరల్గా 2-3 వీక్స్లో కిడ్నీ సమస్యలు అనేది రికవర్ కావాలి. అది కానీ కాలేదంటే మనకి లైఫ్ లాంగ్ డయాలసిస్ అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయితే చేస్తాం.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: సలీం భాస్కర్, కరీంనగర్. గుడ్ ఆఫ్టర్నూన్.
2: గుడ్ ఆఫ్టర్నూన్.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్.
4: సార్ మై డైలీ లియోసిట్రిజన్ ఆర్ మార్నింగ్ పెంటోప్రాజల్ లేదా సార్, ఇఫెక్ట్ కిడ్నీకి ఎఫెక్ట్ పడతా సార్?
1: పెంటోప్రాజల్ లాంగ్ టర్మ్ బియాండ్ 3 మంత్స్ అవి కిడ్నీ సమస్యలు అయితే డెఫినెట్గా నోటీస్ చేస్తాము. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకి త్వరలోనే పెంటోప్రాజల్ మోర్ దెన్ 3 మంత్స్ అయితే వాడద్దని చెప్తారు. సో దీనివల్ల కూడా కిడ్నీ సమస్యలు, ఎక్యూట్ ఇంటర్స్టీషియల్ నెఫ్రైటిస్ అనే ఒక కిడ్నీ సమస్య వస్తుంది. ఎక్కువ కాలం గ్యాస్ టాబ్లెట్లు వితౌట్ ఎనీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మనం వాడటం మంచిది కాదు. దూసరే యాంటాసిడ్స్ ఆత లేసెక్తే జనరలీ ఈ 3 మనీ

0: से ज्यादा बाहर सब सब कंट्रीज में बैन हो चुका है।
1: ये 10-15 साल हो रहा है सर, 15 साल से ले रहा
0: अभी
1: है।
0: ये नोटिस ज्यादा हो रहा है, इसलिए गवर्नमेंट भी जल्दी इसको बैन करने वाला
1: आप
0: है।
1: कौन सा टैबलेट लेना सर, आपके
0: और
1: सजेशन सर?
0: रैनटेक वैसा कुछ टैबलेट ले सकते हैं।
1: रैनटेक सर।
0: ओके
2: డాక్టర్ గారు, కిడ్నీ ఫెయిల్యూర్స్ అలాగే కిడ్నీ సమస్యల గురించి శ్రోతలు అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా చక్కగా చెప్పారు. అసలు కిడ్నీ వైఫల్యం అంటే ఏంటి, కిడ్నీ వైఫల్యానికి ప్రధాన కారణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, కిడ్నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనే విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు డాక్టర్ శశిధర్ గారు. మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్తే.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
5: ఇంతవరకు మీరు యశోద హాస్పిటల్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో గురుకుల టెండర్ల అవకతవకలు, అప్పులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న సవాళ్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ, రెండు పార్టీల నాయకులు పైకి కొట్లాడుకున్నట్లు నటిస్తున్నా లోపల కుమ్మక్కయ్యాయని విమర్శించారు.

రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని సంజయ్ జోషి చెప్పారు. రైతు భరోసా మూడో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 3 నుంచి 4 ఎకరాల భూమి కలిగిన అన్నదాత ఖాతాల్లో 1,330 కోట్ల రూపాయలను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విడతలో 6,39,000 మంది రైతులు లబ్ది పొందనున్నారు. ఉద్యోగుల భవిష్యనిధి పథకంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. నగదు ఉపసంహరణ నిబంధనలను సవరిస్తూ ఉద్యోగుల భవిష్యనిధి పథకం 2026ను నోటిఫై చేసింది. జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం పీఎఫ్ ఖాతా నుంచి పాక్షికంగా డబ్బులు విత్డ్రా చేయాలంటే ఖాతాలో కనీసం 25% బ్యాలెన్స్ ఉంచడం తప్పనిసరి. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నీట్ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు జూన్ 21న నిర్వహించిన పరీక్షా ఫలితాలను జులై 20లోపు విడుదల చేయనున్నట్లుగా వెల్లడించింది. వాస్తవానికి పరీక్ష పూర్తయిన 45 రోజులకు ఫలితాలు వెల్లడిస్తారని, అయితే ఈసారి విద్యార్థుల విద్యా సంవత్సరం ఆలస్యం కాకుండా ఉండేందుకు యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేసి 20లోపే ఫలితాలను ప్రకటిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. శ్రీలంక భారత్ మధ్య జరగనున్న 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ షెడ్యూల్ను శ్రీలంక క్రికెట్ బోర్డు విడుదల చేసింది. మొదటి టెస్టు 15 నుంచి 19 మధ్య గాలే అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. 2వ టెస్టు కొలంబోలోని సింఘలీ స్పోర్ట్స్ క్లబ్లో 23 నుంచి 27 మధ్య జరగనుంది. రాష్టంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రేపు కూడా రాష్టంలో ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నమస్తే, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. పాయే ఆయిపోయే, అనుకున్నవి రాసుకున్నవి, చేయాల్సినవి చేయాలి అనుకున్నవి మీసం మెలేసి కాలరెగిరేసి చున్నీని గిర్ర గిర్ర తిప్పేసి నాగవల్లి సినిమాలో వెంకీలాగా ఆనా ఆనా అంటూ చేసిన హా ప్రతిజ్ఞలన్నీ కూడా పూర్తి చేయడానికి యునో సగం సంవత్సరం ఆయిపోయే. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా భ్రాంతి ఏనా అన్న పాట మనల్ని చూసి వెక్కరిస్తుంది అనమాట. అదేంటి స్వాతి, అంత మాట అనేసావంటారా? మరి ఈ రోజుకున్న స్పెషాలిటీ అలాంటిది. మరి సరే, చాయ్ తాగుతూ మీరు కబుర్లు చెప్తూ నేను, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ విత్ ఆకాశవాణి వివిధ భారతితో. చాయ్తో హాయ్ కబుర్లు, నేను మీ ఆచే స్వాతి.

0: వినొచ్చు.
1: అన్నమూయ నుంచి టిపో అండ్ అనురాత శ్రీరామ్ పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్ తో హాయ్ కబుర్లో విత్ మీ ఆర్జే స్వాతితో.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఆన్ 102.8 ఎఫ్ఎం వివిధ భారతిలో మిత్మీ ఆర్జే స్వాతితో. డిసెంబర్ లాస్ట్ వీక్ లో నానా హైరాణ పడి ఇది చెయ్యాలి అది చెయ్యాలి ఓడించేయాలి సాధించేయాలి అంటూ వీర లెవెల్లో రెజల్యూషన్ తీసుకునే ఉంటాం కదా, ఉంటాం కదా. మరి అవి నిజంగా ఇంప్లిమెంట్ చేశారా? చేస్తే అసలు ఎన్ని చేశారు? రిజల్ట్ ఏంటి? అసలు టచ్ కూడా చేయలేదా? అసలు వై, వెన్, హౌ? ఇలా ఆలోచించుకోవాల్సిన డే అన్నమాట ఈరోజు. ఏంటంటే హాఫ్ వే డే. అంటే ఒక సంవత్సరానికి 365 రోజులైతే ఈ రోజుకి 180 రోజులు కంప్లీట్ అయ్యాయి అని అర్థం అనమాట. అంటే ఇంకా ఈ సంవత్సరం అయిపోవడానికి మరో 180

రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అని చెప్పడం అన్నమాట. సో ఇంకెందుకు లేట్, సమయం లేదు మిత్రమా అని ఒక్కసారి బాలయ్య బాబుని తలుచుకొని, లెట్ చెక్ యువర్ టు డూ లిస్ట్, చాలా ఉండే ఉంటుంది కదా, అన్ని అటకెక్కేసి ఉంటాయి కాబట్టి తక్కువ టైంలో ఉంది, తక్కువ టైం ఉంది ఇంకో సంవత్సరానికి. ఇలా చూస్తుంటే అలా హాఫ్ వే డే వచ్చేసింది మనకి సెలబ్రేట్ చేసుకోవడానికి. కాబట్టి మీరు చేయాల్సిన పనులన్నీ ఏవైనా అలా పోస్ట్ పోన్ చేసి, అసలు టచ్ కూడా చేయని పనులుంటే ఒక్కసారి డైరీ తిరగేసి మళ్ళీ ఒక్కసారి మీలోని రక్తాన్ని అలా మరిగేసి, అంటే ఐ మీన్ ఆవేశం అన్నమాట, చేయాలన్న ఆ ఏమంటారు ఉత్సాహాన్ని నింపేసుకోండి. రైట్, వింటూనే ఉండండి చాయ్తో హాయ్ కబుర్లో విత్ మీ ఆర్జే స్వాతితో, మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

0: టూ నుంచి రంజిత్ పాడిన పాట విన్నారు. 516 నన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్ తో హాయ్ కబుర్లు.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ సర్ పే లాల టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. ఈ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బీఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబుర్లు. ప్రపంచం నలుమూలలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో విషయం తెలుసుకుని నిమిషాల్లో ఆ సమాచారాన్ని కలెక్ట్ చేసి తక్కువ టైంలో మనకి రీచ్ అయ్యేలా చేసే హీరోస్ ఎవరైనా ఉన్నారు అంటే గెస్ చేస్తారా? ఆ హీరోసే జర్నలిస్టులు అండి. సీరియస్లీ, అందులోనూ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సంథింగ్ స్పెషల్ అంటాను నేను. మరి ఎందుకు వాళ్ళు స్పెషల్ తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి 102.8 FM ఆకాశవాణి వివిధ భారతి.

0: విజిలేస్తే మాస్ పార్ట్ అవుతుంది, కానీ పెద్ద మైదానంలో విజిలేస్తే ఉంటుంది అసలు ఆటకి పోటీ మామూలుగా స్టార్ట్ అవ్వదు కదా. మరి అలాంటి ఆటలు అంటే లైక్ ఒలింపిక్స్, ప్రపంచ కప్, ఫిఫా ఫుట్బాల్ లాంటి ఈవెంట్స్ నుండి మొదలు పెడితే లోకల్ స్పోర్ట్స్ వరకు అప్ టు డేట్ అప్డేట్ ఇచ్చేది స్పోర్ట్స్ జర్నలిస్ట్లే కదా. స్టేడియంలో ప్లేయర్స్ ఆడుతుంటే గ్యాలరీలో ప్రెస్ బాక్స్ల్లో కూర్చొని ఆ ఆటకి అక్షర రూపం, దృశ్య రూపం ఇచ్చేది కూడా స్పోర్ట్స్ జర్నలిస్ట్లే అనమాట. మైదానంలో క్షణానికి మారే స్కోరు, ఆట, వాళ్ళ వ్యూహాలు అవన్నిటినీ కూడా ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తూ రేడియో, టీవీ, ఆన్లైన్ ద్వారా ప్రజలకి రీచ్ అయ్యేలా చేస్తారు. అయితే మరీ ఇప్పుడైతే స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా అండ్ స్పోర్ట్స్ యాప్ వీటి ద్వారా క్షణాల్లో న్యూస్ రావాలి. మరి ఇది నిజంగా స్పోర్ట్స్ జర్నలిస్ట్లకి మల్టీ టాస్కింగ్ అని చెప్పాలి. అందుకే అన్నను స్పోర్ట్స్ జర్నలిస్ట్లు అంటే హీరోస్ అని. అండ్ అంతేకాదు ఎవల్యూషన్ ఆఫ్ స్పోర్ట్స్ జర్నలిజం గురించి కూడా చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబుర్లో విత్ మీ ఆర్జే స్వాతితో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మెహందీ అంకిత మాదిరి పాడిన పాట విన్నాడు. ఫ్రమ్ ద మూవీ మక్తిరావు 529 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబుర్లు విత్ మీ ఆర్జే స్వాతితో.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబుర్లు. వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే అన్నాను ఈరోజు. వై దే ఆర్ సో స్పెషల్ అంటే, ఒకప్పట్లా అంటే రేపటి పేపర్లో వచ్చే న్యూస్ కోసమో రేడియోలో వచ్చే వార్తల కోసమో జనం వెయిట్ చేయట్లేదు. సో కాబట్టి స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఏం చేయాలి అంటే, స్పోర్ట్స్ గురించి న్యూస్ రాయడమే కాకుండా వీడియోలు తీయాలి, ట్విట్టర్లో పోస్ట్ చేయాలి, ఇన్స్టాలో సోషల్ మీడియాలో లైవ్ అప్డేట్స్ ఇవ్వాలి, అండ్ పాడ్కాస్ట్ లాంటివి చేయాలి. ఇలా అప్ టు డేట్ అప్డేట్ ఇచ్చే క్రమంలో వాళ్ళు నిజంగా సూపర్ హీరోస్ అనిపిస్తుంది నాకు. సో మనకి వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తున్నారు. అందుకే ఈ రోజు వారి శ్రమను గుర్తించడానికి, గుర్తించి ప్రోత్సహించడానికి వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డేని సెలబ్రేట్ చేస్తారనమాట. యాక్చువల్గా 1924 జూలై 2nd అంటే

ఈ రోజున ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ ని అప్పట్లో స్థాపించారు. 1994లో జూలై 2 అంటే ఇలా స్పోర్ట్స్ జర్నలిస్టులని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో మరి వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డేగా అనౌన్స్ చేశారన్నమాట. మరి నాకు తెలిసిన స్పోర్ట్స్ జర్నలిస్టులు అయితే ఉన్నారు, ఆర్జే కళ్యాణ్, ఒకప్పుడు నాతో పాటు ఆర్జేగా పనిచేశాడు, ఇప్పుడు కబడ్డీకి అసలు లైవ్ అనౌన్స్మెంట్లు చేస్తూ ఉంటాడనమాట, వ్యాఖ్యానం చేస్తూ ఉంటాడు. అండ్ అలాగే డప్పు రవి గారు, హనుమాద్రి, నిధాన్ సింగ్, వీళ్ళంతా నాకు తెలిసిన స్పోర్ట్స్ జర్నలిస్టులు. మరి విషయంగా వెరీ హ్యాపీ హ్యాపీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే టు మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ జర్నలిస్ట్ హూ వర్క్స్ ఇన్ స్పోర్ట్స్ డెస్క్. మరి మీకు తెలిసిన అలాంటి స్పోర్ట్స్ జర్నలిస్టులు ఉంటే ప్లీజ్ రెస్పెక్ట్ దెమ్ అండ్ విష్ దెమ్ ఫర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే. రైట్, 5:31 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబుర్లు.

0: వీట పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ మల్లన్న. 5:37 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: 5:38 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు చాయ్ తో హాయ్ కబుర్లో విత్ యువర్ రేడియో జాకీ స్వాతి తో. టైం అవుతోంది 5:38 కదా, ఇంకాసేపు అయితే స్టార్ట్ అవుతుంది. మామూలుగా కాదు, కిలోమీటర్లు మీటర్లు, అసలు ఇంకా వర్షాలు పడిందంటే అంతే సంగతి. ఐ మీన్ నేను మాట్లాడుతుంది ట్రాఫిక్ గురించి. నాకు విషయం అర్థం కాదు, రోడ్డు ఖాళీగా ఉంటేనో లేదా హైవే అంటేనే ఓకే, కానీ ఈ ట్రాఫిక్ లో కూడా ఈ హై బీమ్ లైట్లు ఎల్ఈడి లైట్లు వేసుకుంటారు ఎందుకు మాస్టర్? ఎందుకు? ఇంత పెద్ద వెహికల్స్ ఎల్ఈడి లైట్స్ వేసుకుని తిరుగుతూనే ఉంటాయి. అది కారు అర్థం కాదు, ఈవెంట్ చేసే వెహికల్ అర్థం కాదు. మనకి అంటే మనకి రోడ్డు క్లియర్ గా కనిపిస్తే చాలా, అంటే ఎదుటోడికి నువ్వు వేసే ఆ లైట్ వెనకొచ్చే వాడి మొహం మీద పడి వాడు ఎటెళ్లాలో అర్థం కాక దేనికో దానికి గుద్దుకుంటాడనమాట. మరి ఇక ఆటోస్ టూ వీలర్లు, ఇంకా ఎస్పెషల్లీ ఆ ప్లేస్ లో ఏ స్కూల్ బస్సో కాలేజ్ బస్సో ఉంటే పరిస్థితి ఏంటి? వాడదాం బ్రో, కొంచెమైనా వాడదాం. దేవుడు ఇచ్చాడు కదా మనకి సివిక్ సెన్స్ అనేది ఒకటి ఇచ్చాడు కదా, దాన్ని కొంచెం ఫాలో అవుదాం. ఏమంటారు? ఫాలో అవ్వండి. రైట్, ఇంకా బోల్టన్ కబుల కోసం ట్యూన్ చేసి వింటూనే ఉండండి 102.8 FM విత్ మీ ఆర్జే స్వాతితో.

0: సాగర్ అండ్ గీత మాదిరి పాడిన పాట విన్నారు. 5:43 అండ్ స్టూడియో క్లాక్. ఇలాగే మీరు రోడ్డు మీద వెళ్తూ హై బీమ్ లైట్లు వేసుకొని పోయారనుకోండి, బాక్స్ బత్తలు అవ్వడం కాదు, అనవసరంగా ఏమంటారు నేను చెప్పాను అనమాట. సో చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే స్వాతి, తొమ్మిది ఆకాశవాణి వివిధ భారతిలో. మీకు మనం చూసే ఉంటాం కదా టాలీవుడ్ లో రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. హీరోలు విలన్ గా మారడం చూసాము, విలన్లు హీరోగా చేయడం చూసాము, కమెడియన్లు విలన్ అవ్వడం చూసాము. ఇప్పటిసరికి కొత్త విలన్ రాబోతున్నాడట, టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడట. ఇంట్రెస్టింగ్ కదా. అంటే ఓ టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ ఓ విభిన్న పాత్రలో తెరంగేట్రం చేస్తున్నాడని ఇన్సైడ్ టాక్ అనమాట. ఇప్పటి వరకు ప్రొడ్యూసర్ గా ఉన్న ఆ యంగ్ తరంగ్ ఎవరైతే ఉన్నారో హీరోతో పోటీ పడే ఓ విలన్ పాత్రలో ఎంట్రీ ఇస్తారట. అంతేకాదు ఈ సినిమాలో మరో సీనియర్ డైరెక్టర్ కూడా ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడట ఆయన. మరి ఇంతకీ అసలు ఎవరా హీరో అంటే తెలీదు, మరి ఇంతకీ ఎవరా యంగ్ ప్రొడ్యూసర్ అంటే కూడా తెలీదు, మరి అందులో నటించే సీనియర్ డైరెక్టర్ ఎవరు అంటే కూడా యూనో నాకు కూడా తెలీదు. వాళ్ళు ఏమాత్రం చెప్పట్లేదు అనమాట. వాళ్ళు చెప్తున్న విషయం ఏంటి అంటే ఈ సినిమా సంథింగ్ స్పెషల్ అని చెప్తున్నారు. అండ్ అంతేకాదు ఈ సినిమాని రిలీజ్ చేసేటప్పుడు దాన్ని ఒక పెద్ద ఈవెంట్ లాగా కూడా చేస్తారట. సో ఈ టాస్క్ ఎవరిది అంటే మీది, వాళ్ళెవరో మీరే కనుక్కోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్లీ అందరికీ నచ్చింది ఏంటంటే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేసేశారు. ఏంటది అంటే వశిష్ఠ డైరెక్షన్ లో సోషల్ ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కిన మైక్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్, ఫ్యాన్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ విశ్వంబర కదా. మరి ఇప్పటికీ థియేటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్స్ కారణంగా డిలే అవుతూ వస్తుంది. సో మొత్తానికైతే అక్టోబర్ 16 దసరాకి రిలీజ్ చేయాలని డిసైడ్ అయితే అయ్యారట. మరి దసరా ధమాకాగా రాబోతోంది మెగాస్టార్ విశ్వంబర. ఇక మన లాంటి ఫ్యాన్స్ కి డబుల్ డోస్ ఆఫ్ ఫెస్టివల్ ధమాకా, రైట్? మరి ఇంకేంటి, లెట్స్ ఎంజాయ్.
1: ఏ పిల్లా, అట్లా నవ్విసి స్పార్క్ మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టనా అది కన్ను లాంటి పిల్లా.

పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు.

0: బాబర్ సింగ్ మూవీ నుంచి పవర్ స్టార్ అండ్ అలాగే వడ్డిపల్లి శ్రీనివాస్ ఇద్దరు కలిసి పాడిన పాట విన్నారు. 549 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5 గంటలు దాటి 50 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు.

సమీ ఆ నిత్యమీనన్ పాడిన పాట విన్నారు. ఫ్రమ్ ద మూవీ ఇష్క్. స్టూడియో క్లాక్ లో సమయం 6 గంటలు దాటి 10 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్చి ఫణికుమార్. ముఖ్యాంశాలు. రాష్ట్ర సచివాలయంలో తొలి కాగితరహిత మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలువురు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంచయం హాస్టల్లో అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ నేతల మధ్య హైదరాబాద్లో ఈరోజు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాన్ని చర్చకు రమ్మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులు చర్చలకు రాలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. క్యూర్ పథకం కింద 100 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం

త్వరలో టెండర్లను ఆహ్వానిస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వార్తల వివరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర తొలి డిజిటల్ కాగితరహిత మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టు విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు కె రామకృష్ణారావు కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణల కారణంగా హైదరాబాద్లో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. సంక్షేమ ఆశల్లో అవినీతి ఆరోపణలపై ఇరు పార్టీల నాయకుల వాగ్వాదాలు చోచుచేసినాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, మహమ్మద్ అజరుద్దీన్ గన్పార్క్ వద్దకు చేరుకుని 4 శాఖల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉందని స్పష్టం చేస్తూ ప్రతిపక్షాల ఆరోపణలను నిరాధారమైనదిగా కొట్టిపారేశారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు కేటీ రామారావు, టి హరీష్ రావు తెలంగాణ భవన్లో సమావేశమై రాష్ట్రంలో పెరుగుతున్న అప్పులు, ప్రభుత్వ అవినీతిపై చర్చకు సిద్ధమయ్యారు. గన్పార్క్ వెళ్లకుండా హరీష్ రావును పోలీసులు అడ్డుకోవడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగిన అనంతరం భద్రతా వలయాన్ని ఛేదించుకుని కాలినడకన వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావుతో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతిపక్షాన్ని చర్చకు రమ్మని సవాల్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులు చర్చలకు రాలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్లో వేచి ఉన్నారని, కానీ మంత్రులు హాజరు కాలేదని రామారావు పేర్కొన్నారు. చర్చ కోసం గన్పార్క్ వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావును, బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో కోట్ల రూపాయల బకాయిలు బిల్లుల రూపంలో మొత్తం ఆర్థిక భారాన్ని మిగిల్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గన్పార్క్ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద ఈ గణాంకాలను తెలియపరుస్తూ ఉద్యోగులకు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి 1000 కోట్ల రూపాయల బకాయిల రూపంలో ఉన్నాయని జూపల్లి పేర్కొన్నారు. తన లెక్కలు తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తాయని చెబుతూ మంత్రి బీఆర్ఎస్ నాయకత్వానికి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. రామచంద్రపురం సమీపంలోని బండ్లగూడ ప్రాంతాన్ని సందర్శించి పటాన్ చెరువు రైల్వే ట్రాక్ వెంట ఉన్న రైల్వే స్థలంలో నివసిస్తూ ఖాళీ చేయాలని నోటీసులు అందుకున్న పేద కుటుంబాలకు మెదక్ ఎంపీ రఘునందనరావు మద్దతు నిలిచారు. అక్కడ జరిగిన నిర్మాణాల అక్రమ స్వభావాన్ని అంగీకరిస్తూనే స్థానికులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు మానవతా దృక్పథంతో క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని రైల్వే అధికారులను కోరారు. హైదరాబాద్కు చెందిన బయోటెక్నాలజీ అంకుర పరిశ్రమ ఆక్యూబయోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రిక్ సిడిఎఫ్డి టెక్నాలజీ ఇంక్యుబేటర్లో నెలకొని ఉన్న ఈ సంస్థ ఆటో ఇమ్యూన్ వ్యాధులు, చర్మ రుగ్మతులు, దీర్ఘకాలిక గాయాలకు చేసే చికిత్సా విధానాలను మెరుగుపరచడానికి కృత్రిమ మీద నానో టెక్నాలజీని వినియోగిస్తోంది. సోరియాసిస్, డెర్మటైటిస్ కోసం బీఓసియుజిఎల్, డయాబెటిక్ ఫుట్ అల్సర్ కోసం ఏజెడ్బి కో అనే పేటెంట్ పొందిన 2 టాపికల్ ఫార్ములేషన్ను ఈ కంపెనీ ఆయుష్ ప్రమాణాలకు అనుగుణంగా బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు నాయకులు పైకి కొట్లాడుకున్నట్లు నటిస్తున్నా లోపల కుమ్మక్కయ్యని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. 20 నేతల సవాళ్లపై మంత్రి స్పందిస్తూ గురుకుల టెండర్లు, రాష్ట్ర అప్పులు, మోదీ ప్రభుత్వం కేటాయించిన కేంద్ర నిధులపై చర్చించడానికి తేదీ సమయం వేదికను నిర్ణయించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని రావాలని సవాలు విసిరారు. బీఆర్ఎస్ పార్టీ దుందుడుగా వ్యవహరించడాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీ బెదిరింపులకు కాంగ్రెస్ ప్రభుత్వం లొంగదని ఆయన స్పష్టం చేశారు. తిరిగి అధికారంలోకి వస్తామనే భ్రమలో ఉంటూ తమపై ఉన్న అవినీతి ఆరోపణలను ప్రస్తుత ప్రభుత్వంపై మోపడానికి ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను మంత్రి పొంగులేటి విమర్శించారు. మంత్రులతో బహిరంగ చర్చకు దిగకుండా బీఆర్ఎస్ నాయకులు పారిపోయారని, వారి వ్యవహార శైలి ఈ విధంగానే కొనసాగితే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు నిర్మాణానికి కావలసిన భూసేకరణ త్వరలో పూర్తి కానుండటంతో క్యూర్ పథకం కింద ఆ రోడ్డుకు ఇరుపక్కల 100,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టెండర్లను ఆహ్వానిస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గోషామాల్లో జరిగిన 1 డబుల్ బెడ్రూమ్ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

0: ఆయన మాట్లాడుతూ, పేదల కుటుంబాలను నగర శివార్లకు తరలించడం కాకుండా వారి పని ప్రదేశాలకు సమీపంలోనే గృహవసతి కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జూలై 8వ తేదీన కొత్త బస్టాండ్కు శంకుస్థాపన చేయనున్నారని నాగర్ కర్నూల్ శాసనసభ సభ్యుడు కుచ్చుకుళ్ళ రాజేష్ రెడ్డి ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని బస్ డీపో సమీపంలో నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 12 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా చేరియాల మండలంలో యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడిన ఫెర్టిలైజర్ డీలర్పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో పాటు అతని లైసెన్సును రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కెఐమౌతి తెలిపారు. ఈ పాస్ మిషన్ ద్వారా పొందిన 6429 యూరియా బస్తాలను ధృవీకరించకుండా నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు విచారణలో తేలింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సారాంశ సవరణను ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఖచ్చితంగా అనుగుణంగా నిర్వహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అధికారులను ఆదేశించారు. పాలకుర్తిలో క్షేత్రస్థాయి గణన ప్రక్రియను పరిశీలించిన ఆయన తప్పులు లేకుండా డేటా ఎంట్రీ చేయడం కోసం ఇంటింటి సర్వేల సమయంలో బూత్స్థాయి అధికారులు నేరుగా బీఎల్ఓ యాప్ను వినియోగించగలని ఆదేశించారు. సకాలంలో పూర్తి చేసేందుకు కుటుంబ మ్యాపింగ్ ఫారం నమోదుపై సమగ్ర సాంకేతిక శిక్షణ అందించాలని ఆయన తహసీల్దార్ను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయాన్ని ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అధికారులతో కలిసి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లకు పరిశీలించారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో భద్రతకు భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి సందేహాల నివృత్తి కోసం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ నమోదు తదితర అంశాలపై సందేహాలు ఉన్నవారు 9014049749 నంబర్కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఆరోగ్య సేవల్లో అగ్రస్థానంలో నిలపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఏంజెల్ ఆల్ఫ్రెడ్ సిబ్బందికి పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని బస్తీ దవాఖానా ఆయుష్మాన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గర్భిణీల నమోదును మొదటి త్రైమాసికంలోనే పూర్తి చేయాలని, సిజేరియన్ సంఖ్యను తగ్గించి సాధారణ ప్రసవాలపై మహిళల్లో అవగాహన పెంచాలని ఆదేశించారు. టామ్కామ్ సహకారంతో జిల్లా శిక్షణ ఉపాధి శాఖ నిర్వహించిన విదేశీ ఉద్యోగ మేళాలో ప్రభుత్వం కల్పించిన ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి యువతను పోషించారు. కాగా 5000 మందికి పైగా యువకులు హాజరైన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మేయర్ ఉమారాణి, డైరెక్టర్ కాంతి వెస్లీ సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో సచివాలయంలో తొలి కాగిత రహిత మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంక్షేమ హాస్టల్లో అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ నేతల మధ్య హైదరాబాద్లో ఈరోజు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాన్ని చర్చకు రమ్మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జోపల్ కృష్ణారావులు చర్చలకు రాలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివిధ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 621 అండ్ స్టూడియో క్లాక్. మరి ఆల్రెడీ ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రోడ్డు పైన వెళ్తున్నప్పుడు కాస్త పేషెన్సీతో బిహేవ్ చేయండి. అండ్ సివిక్ సెన్స్ అనేది మనకు కొంచెం ఉంటుంది కదా, దాన్ని ఫాలో అవుదాం. ఎందుకంటే హై బీమ్ ఎల్ఈడి లైట్స్ వేసుకుని మాత్రం అస్సలు అంటే అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే ఇవాళ రేపు ఈ ఏజన్ లేదు, ఆ ఏజన్ లేదు, చిన్న పిల్లలకు కూడా వెహికల్స్ ఇచ్చి రోడ్ మీదకి పంపిస్తున్నారు. మరి ఆ పిల్లలకి ఆ లైట్ ఏదైనా ఇబ్బంది కలిగిస్తే ఒక ప్రాణాన్ని పోగొట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి. సో మనం ఎంత అంటే మనకి మనం ఎంత ఇంపార్టెంటో, అండ్ అలాగే మనం సేఫ్ గా వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా

లైఫ్ గా వెళ్ళాలి కదా. సో ఉన్నాయి కదా అని చెప్పేసి, కొత్త వెహికల్ కదా, పెద్ద వెహికల్ కదా అని చెప్పేసి లైట్ల అలా రఫ్ మన వేసేస్తే సో మిగతా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొంచెం ఆలోచించి డ్రైవ్ చేయండి, రైట్. ఇంకా బోల్డని కబుల్ కోసం మీతోనే ఉండండి 102.8 FM ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

మూవీ నుంచి మనం అండ్ అలాగే చిత్ర అని నెక్స్ట్ పాట ప్లే చేయబోతున్నాను. రాహుల్ సిప్లిగంజ్ అండ్ రమ్య బెహ్రా పాడిన పాట విన్నారు 6:26 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలవించే సంపూర్ణ వినోదం. మరి నెక్స్ట్ మనో గారు అండ్ అలాగే చిత్ర గారు కలిసి పాడిన పాట మామూలుగా కాదు. అసలు ఆ టైంలో ఈ పాట ఎంత హిట్ అంటే మాస్టరు, ఆ పాట వింటే కాళ్ళు చేతులు అస్సలు ఆడించకుండా ఉన్నారు అంటే అంతే మీది గుండె, మీ గుండె ఏదైతే ఉందో అది బండరాయి అని అర్థం అనమాట. ఆ పాట ప్లే చేస్తాను, మరి ఆ పాట ఏంటో తెలుసుకోవాలి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: నరసింహం మూవీ నుంచి మనో ఆయన చిత్ర గారు పాడిన పాట విన్నారు. వేటూరి రచన, ఆయన ద రాజ్కోటి సంగీతం. 6:34 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగా నాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీకకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మన జనరంజని. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, నేను మీ ఆర్జే స్వాతి. యూనో మనము ట్రాఫిక్ లో వెళ్తుంటే మన చుట్టుపక్కల ఆటోలు లారీలు వెళ్తూ ఉన్నప్పుడు వాటి వెనకాల కొటేషన్స్ చూసారా? నేను మొన్న ఒక ఫన్నీ కొటేషన్ చూశాను. ఏంటి అనంటే, దారి దొరికితే నేనే ముందుకు వెళ్తా కదా బ్రో, ఎందుకు హారన్ కొడుతున్నావు అని. నిజమే కదా, ఆయనకు నిజంగా దారి ఉంటే ఆయన వెళ్ళిపోతారు కదా. అది తెలియకుండా అందరు ఒక్కటే హారన్లు కొడుతుంటారు అబ్బా సిగ్నల్ పడ్డప్పుడు. సో ఏది ఏమైనా కూడా బస్తు కొటేషన్ రాసిండు తమ్ముడు. అసలు ఆటో వెనకాల అది రాసినప్పుడు ఫోటో తీద్దాం అనుకున్నాను, కానీ అప్పుడే ఆయనకి దారి ఇచ్చినట్టున్నారనమాట, హెల్ప్ పోయాడు. సో ఇలాంటి ఫన్నీ ఫన్నీ కొటేషన్స్ అని అనిపిస్తుంది, కానీ నిజానికి వాళ్ళకి మస్తు తెలివి ఉంటుంది అనమాట. ఎంత ఆలోచించి రాశాడు కదా. నిజమే కదా, దారి దొరికితే నేను వెళ్ళిపోతా కదా బ్రో, ఎందుకు హారన్ కొడుతుందో. సూపర్ తమ్ముడు, సూపర్. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ మస్తు రాసిండు. ఇలాంటి కొటేషన్స్ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తే నాకు ఇప్పుడు వాట్సాప్ చేయండి ఆన్ 0402324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరికొద్ది క్షణాల్లో వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

చాలా వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో యువతరాలకు మనం అందించగలిగే అత్యంత ముఖ్యమైన స్కిల్ ఫైనాన్షియల్ లిటరసీ. సో వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్ అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్. ఫైనాన్షియల్ లిటరసీ అందరికీ ముఖ్యమే. ఆ లిటరసీ మనకే తెలుసుంటే కొన్ని లాస్ అయ్యేవి కావు కదా అనుకుంటాం మనం ఒక్కసారి గతాన్ని అలా వెనక్కి తిరిగి చూసుకుంటే. మరి అలాంటప్పుడు ఇది చిన్నపిల్లలకు చిన్న వయసు

అందరూ నేర్పిస్తూ వస్తే సేవింగ్స్ ఏంటి, ఎలా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, వాళ్ళకున్న చిన్న మొత్తాన్ని వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి అని నేర్పిస్తే అదొక అలవాటుగా మారిపోతుంది. ఎల్డర్స్లో ఫైనాన్షియల్ జ్ఞానానికి సంబంధించిన స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నట్టు చాలామంది చెప్తారు, బ్యాంక్స్ చెప్తూ ఉంటాయి. ఇది స్కూల్లో కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేయాలనే ఆవశ్యకతని ఈ మధ్య మరీ నొక్కి చెప్తున్నారు. విద్యార్థులను వారు ఖచ్చితంగా ఎదుర్కోబోయే ఫైనాన్షియల్ సవాళ్లకు సిద్ధం చేయడానికి వారికి ఫైనాన్షియల్ లిటరసీలో బలమైన పునాది వేయడం అనేది అత్యంత ముఖ్యం. ఇవాళ వెన్నెల ప్రోగ్రాంలో స్కూల్స్లో పిల్లల కొరకు కాంప్రిహెన్సివ్ లిటరసీ ప్రోగ్రామ్స్ ఉంచవలసిన ప్రైమరీ ఫైనాన్షియల్ స్కిల్స్ కాన్సెప్ట్స్ గురించి మనం ఇవాళ కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. పిల్లలకు అవసరం, కోరిక మధ్య డిఫరెన్స్ సమర్థవంతంగా గుర్తించడానికి స్కూల్స్ ఎలా వారికి నేర్పగలవు, ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల కలిగే దీర్ఘకాల లాభాల గురించి కూడా మనం ఈ వెన్నెల ప్రోగ్రాంలో తెలుసుకుందాము. ప్రాథమిక ఫైనాన్షియల్ స్కిల్స్ కాన్సెప్ట్స్ ఏంటంటే, స్కూల్స్లో పిల్లల కోసం కాంప్రిహెన్సివ్ లిటరసీ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా బేసిక్స్తో మొదలు పెట్టాలి. ఫైనాన్షియల్ సామర్థ్యాన్ని బిల్డింగ్ బ్లాక్స్గా వ్యవహరించే ప్రాథమిక ఫైనాన్షియల్ స్కిల్స్ కాన్సెప్ట్లను పరిచయం చేయడం అనేది ఈ ప్రోగ్రాంలో ఒక పాయింట్. బడ్జెటింగ్, పిల్లలకు బడ్జెట్ సృష్టించండి, మేనేజ్ చేయడాన్ని నేర్పండి, ఇది చాలా ఇంపార్టెంట్. వారు వారి ఫైనాన్షియల్ రీసోర్సెస్ని తెలివిగా ఎలా కేటాయించుకోవాలో ఖచ్చితంగా నేర్చుకోవాలి. పొదుపు చేసుకోవడం, సేవింగ్స్ ఉండడము, క్రమం తప్పకుండా డబ్బుని పొదుపు చేసుకోవడం అనే అలవాటుని పిల్లలకు మనసుకు హత్తుకునే విధంగా చెప్పాలి. ఇందులో ఎమర్జెన్సీ ఫండ్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడము, అత్యవసర ఖర్చులు చేయవలసిన వచ్చినప్పుడు ఈ ఫండ్ రక్షణ వల్ల ఏం జరుగుతుందో అన్నదాన్ని మీరు స్పష్టం చేయాలి. సేవింగ్స్ అయిపోయింది, బడ్జెటింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్టింగ్, పెట్టుబడి పెట్టడం. పిల్లలకు పెట్టుబడి పెట్టడం గురించి చెప్పడం అనేది ఒక అడ్వాన్స్ టాపిక్గా కనిపించవచ్చు. వాళ్ళకి పెట్టుబడి పెట్టడం యొక్క బేసిక్స్ గురించి ముందుగానే పరిచయం చేయడం అనేది దీర్ఘకాలంలో గణనీయమైన లాభాలను అందిస్తుంది. కాంపౌండింగ్ గురించి చెప్పండి. వాట్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? హౌ సమ్ సేవింగ్స్ విల్ అట్రాక్ట్ కాంపౌండింగ్? ఆ డబ్బు ఇంకా ఎలా మల్టిప్లై చేసుకోవచ్చు? చక్రవడ్డీ కట్టడం, దీర్ఘకాల పెట్టుబడుల యొక్క పవర్ వంటి కాన్సెప్ట్లను యువ మెదళ్లకు అర్థమయ్యేలా సులభతరం చేసి చెప్పాలి. స్మార్ట్గా డబ్బులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని విద్యార్థులకు అందించాలి. వారికి గల ఆప్షన్లను వాళ్ళు చూడగలగాలని, వాళ్ళు తెలుసుకున్న చాయిసెస్ని ఎంచుకోగలగాలి. అదే సమయాల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాల పర్యవసనాలను ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి కూడా వారికి హెల్ప్ చేయాలి. ఇదంతా చెప్పేటప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ కూడా నేర్పాలి, రిస్క్ అనాలిసిస్ కూడా చెప్పాలి. రాబోయే రిస్క్ గురించి సామర్థ్యం కలిగి ఉండాలి ఈ స్టూడెంట్స్. డబ్బుని మేనేజ్ చేసేటప్పుడు మనం ఎదుర్కొనే ఒడిదొడుకులను అసెస్ చేసి మేనేజ్ చేసే సామర్థ్యం ఈ మనం లెసన్స్ చెప్పే దాంట్లో నేర్పించే దాన్ని బట్టి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, అవసరాలు కోరికల మధ్య భేదం గుర్తించడం. ఎమోషనల్ అయిపోతారు చిన్నపిల్లలనే అండి, మనం కూడా ఎమోషనల్ అవుతాం, పెద్దవాళ్ళు ఎమోషనల్ అవుతారు, ఏజ్ ఓల్డ్ వాళ్ళకు కూడా ఎమోషనల్ డిసిషన్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఫైనాన్షియల్ లిటరసీలో అత్యంత ముఖ్యమైన పాఠ్యాంశం ఏమిటంటే, పిల్లలు వారి అవసరాలు కోరికల మధ్య భేదమును గుర్తించడంలో సహాయం చేయడమే. ఈ కాన్సెప్ట్ని సమర్థవంతంగా పిల్లలకి మనసుకు హత్తుకునే విధంగా చెప్పడానికి స్కూల్స్ నిజ జీవిత సినారియోస్ని ఉపయోగించాలి. ఇందులో విద్యార్థులు ఐటమ్లని అవసరాలు కోరికలుగా క్లాసిఫై చేస్తారు. అసలు దే హ్యావ్ టు మేక్ అ లిస్ట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ నీడ్స్, వాంట్స్ అండ్ ఓన్లీ ఫర్ ఎమోషనల్ డిజైర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు అనేది అవసరం, గేమింగ్ కన్సోల్ ఒక కోరికగా క్లాసిఫై చేస్తారు. అదనంగా బడ్జెటింగ్ ఎక్సర్సైజెస్ ఈ భేదాన్ని మరింత విశదీకరిస్తాయి. ఈ ఎక్సర్సైజెస్లో ఊహాజనితమైన బడ్జెట్ తయారు చేయవచ్చు. అవసరమైన ఆహారం, హౌసింగ్, విద్య వంటి వాటికి ముందుగా రీసోర్సెస్ కేటాయించడం, తర్వాత అత్యవసరం కాని ఐటమ్స్ని పరిగణించడం, ప్రయారిటీస్ అన్నట్టు. ఇక్కడ మనకు ఏది ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ద ప్రయారిటీ వీ హ్యావ్ టు సెట్ అసైడ్ ద మనీ. ఇలాంటి చిన్న చిన్నవి నేర్పిస్తూ ఉంటే పిల్లలకు ఎంతో నేర్చుకున్న వాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు ఇప్పటికే చాలా చాలా చాలా లాసెస్ చేశారు ఎమోషనల్ డిసిషన్ అనుకోండి, లేదా సడన్గా ఎవరో చెప్తే ఇంకోటి అనుకోండి, అంతెందుకండి,
ఆశ చూపెట్టగానే ఇంకో రేంజ్కి వెళ్ళిపోతారన్నట్టు. మీ డబ్బు మల్టిప్లై అవుతుంది, మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే అసలు ఇంకెక్కడికో వెళ్ళిపోతారో. ఎందుకు ఫోన్ తెరిస్తే చాలు.

0: ఇవాళ ఫ్రాడ్స్టర్స్ గురించి ఫస్ట్ ఫోన్ రింగ్ టోన్ కన్నా ముందు మనకు మెసేజెస్ వస్తున్నాయి. అయినప్పటికీ కూడా పెద్దవాళ్ళనే కాకుండా విద్యావంతులనే కాకుండా ఇంటలెక్చువల్స్ ఇంటెలిజెంట్ పీపుల్ కూడా ఈ బుట్టలో పడిపోతున్నారు, ఈ ఫ్రాడ్స్టర్స్ వలలో పడిపోతున్నారు. దానికంతా ఒకటే ఒక కారణం, ఆశ అత్యాశ మాత్రమే అండి. ఎవరు ఆశావాది మనిషి అని అందరికీ తెలుసు, కానీ అత్యాశావాది అయిపోయాడు. మీ డబ్బులు దీంట్లో పెట్టండి, ఇంకా ఎక్కువ అయిపోతాయి, దాన్ని ఇంకా మల్టిప్లై చేయొచ్చు అని అలా మల్టిప్లికేషన్లో పోతున్నాయి. నంబర్స్ అన్నీ చూసుకుంటూ మనిషి ఇంకెక్కడో ఊహించుకుంటూ ఉన్నాడు, కానీ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవట్లేదు. అలా ఒక్క దగ్గరకు వచ్చి మొత్తం డబ్బు బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ అవుతున్న డబ్బును తీయడానికి ఇంకా కొంచెం పెట్టండి అంటారు. ఉన్నది అన్నీ తెచ్చి అప్పులు చేసి పెట్టిన వాళ్ళ సంఖ్య కూడా బాగానే ఉంది. ఒక్కసారి ఆ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఎన్ని వందల వేల కేసులు నమోదు అవుతున్నాయో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. దీనికంతటికీ కారణం ఒకటే అండి, ఫ్రాడ్స్టర్స్ వలలో పడుతున్నామంటే ఆశ అనేది ఎక్కువగా ఉన్నట్టు. ఫస్ట్ ఏంటంటే, అందుకే అంటున్నాను, ఎమోషనల్ డిసిషన్స్ తీసుకోకండి. ఫస్ట్ క్లాసిఫై చేయండి, అవసరం ఏంటి, అనవసరం ఏంటి, వాట్ ఈస్ అ నీడ్, వాట్ ఈస్ గివింగ్ మీ గ్రాటిఫికేషన్, ఇవన్నిటిని చూసుకోండి. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ నాట్. ట్రెడిషనల్ మెథడ్ ఆల్వేస్ ఈస్ కరెక్ట్, సేఫ్గా ఉంటుంది, డబ్బు మీ అవసరాలకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ మధ్య కొత్తగా బయలుదేరాలండి, ఆ ట్రెడిషనల్ మెథడ్ వద్దు మనకు, మనం మోడర్న్ మెథడ్లో వెళ్దాము. ఈ మెథడ్లో కంటెంపరీ ఇప్పుడు ఇలా జరుగుతుంది అని, ఇప్పుడు జరిగేవన్నీ మోసాలి అని తెలిసినప్పుడు మనం ట్రెడిషనల్ మెథడ్లో ఉండడమే ఇంకా మంచిది. ఒకప్పుడు మనము తాతలు తండ్రుల కాలంలో అంతకుముందు కూడా వాళ్ళు డబ్బుని ఎలా ఆదా చేసేవారు, ఎలా సేవ్ చేసుకునేవారు, ఆ సిస్టమ్ మనకి ఎప్పుడు కూడా మనకు పనికొస్తుంది. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ డిసిషన్స్ తీసుకోండి, వాళ్ళని కన్సల్ట్ కండి. వాళ్ళు ఎలా చేశారు అనే దాన్ని మీరు ఒక్కసారి దాన్ని అనాలిసిస్ చేసి తర్వాత మీరు ఏదైనా ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకోవడం మంచిది. స్కూల్స్లో ఒక బలమైన ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ అనేది స్టూడెంట్స్కి పలు దీర్ఘకాల లాభాలను అందిస్తుంది. ఈ లాభాలు వారి ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కి సంబంధించినది. ఫస్ట్, ఇది విద్యార్థులకు ఫైనాన్షియల్ స్వాతంత్రం అందిస్తుంది. ఇది వారికి వారి డబ్బుని పొదుపు చేయడం, ఖర్చు చేయడం, వృద్ధి చేయడానికి సంబంధించిన వివరణ కలిగించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తుంది. తద్వారా ఇది వారి ఫైనాన్షియల్ సపోర్ట్ కొరకు ఇతరులపైన ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. అదనంగా ఇది అప్పులు చేయకుండా ఉండడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఫైనాన్షియల్ లిటరేట్ అయిన వ్యక్తులు అవసరాలకి మించిన అప్పులను చాలా తక్కువగా చేస్తారు. వారు వారి క్రెడిట్ ని బాధ్యతతో మేనేజ్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. తద్వారా వారు ఆర్థిక స్టెబిలిటీకి దోహదం చేస్తారు. ఇంకా చెప్పాలంటే, ఫైనాన్షియల్ లిటరసీ అనేది వ్యక్తులకు వారి భవిష్యత్తు లక్ష్యాలను సాధించడానికి శక్తినిస్తుంది. ఈ లక్ష్యాలు ఒక ఇంటికి యజమాని అవ్వడం లేదా విద్య వంటి అవ్వచ్చు. ఇవి జీవితం యొక్క క్వాలిటీని మెరుగుపరుస్తాయి. చివరిగా ఇది తరాల తరబడి తన ప్రభావాన్ని చూపుతుంది. సో ఫైనాన్షియల్ లిటరసీ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. చిన్నపిల్లలకు అసలు మీరు ఆ ప్రైమరీ స్కూల్లోకి హై స్కూల్లోకి రాకముందే నేర్పించినట్టు అయితే, వాళ్ళు ప్రతి చిన్న విషయానికి ఏంటంటే గొడవబడి అడిచేసి లేదా ఏడ్చేసి మీకు ఇది కావాలి అది కావాలి అని ఏడిపించరు. ఒక్కసారి ఆ ఫైనాన్షియల్ లిటరసీ అని నేర్పిస్తే వాళ్ళకు వాట్ ఈస్ అ వాంట్, వాట్ ఈస్ అ డిజైర్, వాట్ ఈస్ అ నీడ్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. విత్ దిస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్, దిస్ ఇస్ చేతన్ సెయింగ్ బై ఫర్ నౌ. బట్ మరో ప్రోగ్రామ్ లో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తుంటాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. కాల్ ఆర్ మెసేజెస్ ఆన్ 09515227039, దట్ 09515227039, ఆర్ రైట్ టు అస్ అట్ feedbackamc1@gmail.com, దట్స్ feedbackamc1@gmail.com. యూ కెన్ ఆల్సో ఫాలో అస్ అట్ అవర్ సోషల్ మీడియా హ్యాండిల్ spice.lamhe.venela, దట్స్ spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.
1: ఇంతవరకు మీరు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: కుక్కోడి బాగుంది అంటూ భువనచంద్ర రాసిన పాట విన్నాడు ఫ్రమ్ ద మూవీ జై చిరంజీవ. 6:57 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వావ్, సూపర్ స్ట్రాంగ్ సాంగ్ అయితే వినేశారు. 7:03 అవుతోంది స్టూడియో క్లాక్ లో. ఇందాక ఆటో కొటేషన్ గురించి చెప్పాను కదా, సో మనకి చాలా మంది ఆటో కొటేషన్స్ అయితే పంపించారు. ఏంటి అంటే, నేను ఇంజనీర్ అవుతా డాక్టర్ అవుతా కాదు, ఫస్ట్ నీ శ్వాస మీద ధ్యాస పెట్టు అని ఉంది ఒక దగ్గర అంటూ కుషాయిగూడ నుంచి వెంకటేష్ అండ్ మౌనిక గారు పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ ఐ సా వాటర్, ఓకే, సేవ్ వాటర్ సెక్యూర్ ప్లాంట్స్ ఒక బైక్ మీద చూశారట కార్తీక్ ఫ్రమ్ రంగారెడ్డి. నిజం కదా, అంటే మనం అన్ని పనులు అన్ని విషయాల్లో చేయలేకపోయినా ఇట్లాంటివి కూడా చేయొచ్చు అనమాట, మన వెహికల్ వెనకాల ఇట్లా స్టిక్కర్లు వేసుకొని, అంతే కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, రెగ్యులర్గా కనిపించే ఆటో కొటేషన్స్ ఏంటంటే తల్లి ప్రేమ, అమ్మ ప్రేమ, యా దీవన, అండ్ కొన్ని కొన్ని అయితే చాలా వెరైటీగా ఉంటాయి. ఏ డోంట్ కిస్ మీ అంటారు, అంటే ప్లీజ్ వెయిట్ చేయి, కీప్ డిస్టెన్స్ అని అర్థం అనమాట. సో ఇలా సరదా సరదా కొటేషన్స్ పెడతారు, కానీ దాంట్లో చాలా మీనింగ్ ఉంటుంది, రైట్? సో అప్పుడప్పుడు మనము అలా వెళ్తున్నామని కాకుండా చుట్టుపక్కల గమనిస్తే ఇలాంటి బోల్డ్ అని కొత్త విషయాలు తెలుస్తాయబ్బా. అలా అని చెప్పేసి చుట్టూ చూస్తూ నడపకండి, ముందు చూస్తూనే నడపండి. కానీ ఎక్కడో ట్రాఫిక్ దగ్గర ఆగినప్పుడు, అలా ట్రాఫిక్ స్లోగా ఉన్నప్పుడు గమనించవచ్చు, భలే భలే కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. 7:04 అవుతోంది స్టూడియో క్లాక్లో. మరికొద్ది క్షణాల్లో మీరు వార్తలు వింటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీరామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 5 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. భారత్ జపాన్ సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈ సాయంత్రం జరిగిన భారత్ జపాన్ ఉమ్మడి ఆర్థిక ఫోరం సమావేశంలో నరేంద్రమోదీ ప్రసంగించారు. జపాన్ దేశ నైపుణ్యం, పెట్టుబడులు, భారతదేశ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి ఈ మధ్యాహ్నం ఢిల్లీలో వార్షిక శిఖరాగ్ర చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఆర్థిక, ఇంధన, భద్రత, ఫార్మాసూటికల్స్, రక్షణ, కృత్రిమ మేధ సహా పలు రంగాలలో ఇరు దేశాలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. చర్చలనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ భారత్ జపాన్ ద్వైపాక్షిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో

0: మరింత ముందుకు వెళ్తుందని అన్నారు.
1: భారత్ జపాన్ సంబంధ్ వాకై బహుత్ స్పెషల్ హై. అభి అభి హమ్నే హర్యానా కే ఖర్ఖోదా మే మారుతి సుజుకి కే నయే ప్లాంట్ కా ఉద్ఘాటన్ కియా. జబ్ జపాన్ కి ఎక్స్పర్టీజ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ భారత్ కే స్పీడ్ ఆర్ స్కేల్ కే సాత్ జుడ్తీ హై తో పూరీ దునియా కో ఫాయిదా హోతా హై.
0: భారత్ జపాన్ దేశాలు కృత్రిమ మేధా రంగంలో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయని, జపాన్ సాంకేతికత భారతదేశ సాఫ్ట్వేర్ సామర్థ్యాల కలయిక ప్రపంచ ఏఐ అభివృద్ధికి కొత్త వేగాన్ని బలాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ ద్వారా భారతదేశంలో 1000 బయోగ్యాస్ సేంద్రీయ ఎరువుల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు భారతీయ గ్రామాలలో స్థిరత్వం, శ్రేయస్సు, గ్రామీణ జీవనోపాధికి కొత్త బలాన్ని ఇస్తుందని తెలిపారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని, ఇవి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన ఇండో జపాన్ స్ట్రాటజిక్ డైలాగ్ ఆన్ షేపింగ్ ద ఏషియన్ సెంచరీ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతదేశంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి అనేక కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెబుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అందరికీ సమానమైన అభివృద్ధిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
2: Japan has over the years been an important part of India's ACTIs. The Northeast is much closer to the ASEAN region, and linkages between the Northeast and this ASEAN region make it a very natural gateway for trade with ASEAN. And therefore, Japan and India are working together to promote industry, to promote infrastructure in the Northeast.
0: దేశవ్యాప్తంగా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం, గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీరామ్జీ చట్టం 2025ను తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె గ్రామంలో నూతన చట్టాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పేదవారందరికీ ఉపాధి లభించాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమం కింద పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
3: వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే కేంద్ర నే జో అప్నా పైసా దియా హై వో హై 95,600 కరోడ్ రూపాయా ఔర్ రాజ్యో కా 40% షేర్ మిలేగా तो एक साल में ही खर्च होंगे 151,282 కరోడ్ రూపాయా.
0: ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కమలేష్ పాస్వాన్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మారడం అనేది కేవలం ఒక సాంకేతికత స్థానంలో మరొకదాన్ని తీసుకురావడం మాత్రమే కాదని, ఇది పర్యావరణ హితమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడమేనని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ బిల్డింగ్ ఇండియా అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ ఫర్ వికసిత్ భారత్ జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమతుల్యం చేస్తూ ప్రభుత్వ విధానాలను రూపొందిస్తోందని చెప్పారు. పర్యావరణ అనుమతులను సరళీకృతం చేయడానికి, పరివేష్ పోర్టల్ ద్వారా ఆమోద ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని మంత్రి వివరించారు. బొగ్గు గనుల కేటాయింపులకు మరింత ఆర్థిక వెసులుబాటు కలిగేలా, బొగ్గు రంగంలో వ్యాపార ప్రక్రియలను మరింత సులభతరం చేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక కీలక సంస్కరణను ప్రవేశపెట్టింది. కోల్ బ్లాక్స్ అలొకేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2026 ద్వారా మంత్రిత్వ శాఖ ఈ మార్పులను తీసుకొచ్చింది. గన్లు, ఖనిజాలు అభివృద్ది నియంత్రణ చట్టం 1957 కింద కేటాయించిన బొగ్గు గన్లకు సంబంధించి పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల స్థానంలో ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లను ఉపయోగించడానికి అనుమతిచ్చింది. సవరించిన ఈ నూతన నిబంధనల ప్రకారం బొగ్గు గన్ల కేటాయింపుదారులు తమ సెక్యూరిటీ బాధ్యతల కోసం పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ లేదా ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లలో దేన్నైనా ఎంచుకునే అవకాశం లభిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐదేళ్ల నుండి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది.

0: ఈ అవార్డులకు దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గలవారు awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చని మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలోని ఏ పౌరుడైనా, పాఠశాల, సంస్థ లేదా అసోసియేషన్ అయినా అర్హులైన పిల్లలను ఈ పురస్కారానికి నామినేట్ చేయవచ్చు. పిల్లలు తమకు తాముగా స్వయంగా కూడా నామినేషన్ దరఖాస్తులను సమర్పించుకునే వెసులుబాటుంది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు ఏర్పాటు చేయాలంటూ భారతదేశం దీర్ఘకాలంగా ప్రతిపాదిస్తున్న అంశానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మరోసారి మద్దతు లభించింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం వ్యూహం 9వ సమీక్షకు 140 ఓట్లతో ఆమోదం లభించింది. దాదాపు 3 దశాబ్దాల క్రితం భారతదేశం ప్రతిపాదించిన ఈ సదస్సును ఖరారు చేయడానికి అన్ని విధాలా కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలను ఈ సమీక్ష కోరింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా అంగీకరించిన చట్టపరమైన వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రపంచ ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని అన్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రేపు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును నిర్వహించనుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ కూడా పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం విడుదల చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా నిషేధిత దగ్గుమందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక గూడ్స్ రైల్లో తరలిస్తున్న ఈ మందులను అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న దగ్గుమందు మార్కెట్ విలువ సుమారు 6.54 కోట్ల రూపాయలు ఉండవచ్చని డీఆర్ఐ అధికారులు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అస్సాం రైఫిల్స్, రైల్వే భద్రతా దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో మొత్తం 55,626 ఎస్కఫ్ ఫెయిర్ డీల్ బ్రాండ్ల దగ్గుమందు సీసాలను జప్తు చేశారు. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:16. ఆరోగ్య జీవనం, ఆరోగ్యకరమైన కుటుంబ నిర్మాణం కోసం యోగా. యోగా మాస్టర్ గౌతమ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సందీప్ గారు.

0: స్వాగతం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ యోగా మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. గౌతమ్ గారు నమస్కారం.
1: నమస్కారం సార్.
0: సార్, మీరు చాలా కాలంగా యోగా నేర్పిస్తున్నారు. అంతకు ముందు నుంచే మీరు యోగా చేస్తూ ఉండుండొచ్చు.
1: అవును సార్.
0: అయితే ఆరోగ్యవంతమైన ఆనందకరమైన కుటుంబ నిర్మాణంలో యోగా ఎటువంటి పాత్ర పోషిస్తుంది?
1: యాక్చువల్గా చెప్పాలి అంటే ఒకప్పటి కుటుంబం డిఫరెంట్. సో ప్రస్తుత కుటుంబంలో నలుగురు అంటే తక్కువ మంది ఉంటున్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి సరే నలుగురు ఐదుగురు కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీగా ఉంటున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ ఉద్యోగాల్లో బిజీగా ఉంటున్నారు, పిల్లలు వాళ్ళ చదువుల్లో బిజీగా ఉంటున్నారు, పెద్దలు మొబైల్స్లో బిజీగా ఉంటున్నారు. సో బిజీ లైఫ్ స్టైల్లో ఈవెన్ పక్కపక్కనే కూర్చున్నా కూడా వాళ్ళు మొబైల్స్తోనే ఎంగేజ్ అయ్యి ఉంటున్నారు. సో అలాంటి సందర్భంలో ఇంతకుముందు అంటే ఒకప్పుడు కలిసి కూర్చునే వాళ్ళం, ఆహారం తినేవాళ్ళం. ఆ టైంలోనైనా కొంచెం టైం దొరికితే మంచి చెడు ఫ్యామిలీతో డిస్కషన్స్ జరిగేవి. ఆ టైంలో ఏమన్నా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా ఎంతో కొంత సొల్యూషన్ భరోసా దొరికేది. హెల్దీ టైం అనేది ఫ్యామిలీ టైం ఉండేది. ప్రస్తుతం మనకు చాలా డిపెండెన్సీ పెరిగింది, కానీ అవన్నీ మనం మార్చలేమేమో కానీ ఒకటి యాడ్ చేసుకుంటే దీంట్లో చాలా సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది. ఫ్యామిలీ అంతా కలిసి ఒక 25 నుంచి 30 నిమిషాలు, ఒక 30 నిమిషాలు కలిసి యోగా చేస్తే వాళ్ళకి కుదిరింది. ఒక టీచర్ ఇంటికి పిలిపించో లేదంటే వీళ్ళందరూ కలిసి ఒక ఇన్స్టిట్యూట్కో వెళ్ళి అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళ మధ్య కొంచెం బాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది, హెల్దీ కనెక్షన్ అవుతుంది, తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి. ఇప్పుడు నేను ఒక్కనే యోగా చేశాను అనుకోండి, నేను ఒక్కనే ఆరోగ్యంగా ఉంటా, ఆనందంగా ఉంటా, అట్ ది సేమ్ టైం నా ఫ్యామిలీ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా లేకుండా నా ఆరోగ్యంగా తగ్గుతుంది, ప్లస్ వాళ్ళకేముంది. కానీ అందరూ కలిసి యోగా చేస్తే అందరూ ఆనందంగా ఉల్లాసంగా హ్యాపీగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, ప్లస్ ఆ ప్రభావం సమాజం మీద కూడా ఉంటుంది. ఇప్పుడు మనందరం హ్యాపీగా ఉంటే మన డిస్కషన్స్, కన్వర్జేషన్స్, టాపిక్స్ అన్ని పాజిటివ్గానే ఉంటాయి. సో ఆ విధంగా మన పాజిటివిటీ అనేది కంపల్సరీ మన ఆపోజిట్ కలీగ్ కావచ్చు, నైబర్ కావచ్చు, వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇది చాలా స్ప్రెడ్డింగ్గా ఉంటుంది. సో ఆరోగ్యంగా అందరూ ఉండడం ముఖ్యం.
0: ఆరోగ్యం ఆనందం స్ప్రెడ్ అవుతుంది,
1: స్ప్రెడ్ అవుతుంది అనంతంగా.
0: అయితే పర్టికులర్గా పిల్లలకు సంబంధించి యోగా నేర్పించే పద్ధతి వేరుగా ఉంటుందా, లేదు పెద్దలకు నేర్పించినట్టే నేర్పిస్తారా? ఈ యోగా వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం ఇలాంటివి పిల్లల నుంచే మనం యోగాని అలవాటు చేస్తే వెన్ దే ఆర్ కిడ్స్ అది ఇంకా ఉపయోగకరంగా ఉంటుందా?
1: ప్రస్తుతం ఉన్న 40 యుగంలో చదువు యొక్క కాన్సెప్ట్ మారిపోయింది. వాళ్ళకి ఎంతసేపు పర్సంటేజ్లు, పరీక్షలు, మార్కులు, కాంపిటీషను పరిగెత్తుతూ ఉన్నారు. పోనీ ఇంట్లో చూస్తేనేమో తల్లిదండ్రులు కొంచెం బిజీగా ఉండడం వల్ల ట్యూషన్స్ కానీ ఆన్లైన్ క్లాసెస్ అయిపోయింది, లేకపోతే ఛాన్స్ దొరికితే ఇండోర్ గేమ్సే ఆ ఫోన్లో కానీ కంప్యూటర్స్లో కానీ అయిపోయింది. కాబట్టి పెద్దవాళ్లతో పోలిస్తే మన కాన్షియస్ డిజిటలైజేషన్లో ఉంటే వాళ్ళు అన్కాన్షియస్ డిజిటలైజేషన్లో ఉన్నారు. ఇది చాలా పెద్ద విషయం.
0: మైదానంలో పరిగెత్తవలసిన పిల్లవాడు మైండ్లో
1: పరిగెడుతున్నారు. బా, చాలా బాగా చెప్పారు. సో పరిగెత్తుతున్నారు ఎక్కడాగన్నో తెలియక. ఇప్పుడు మనం పరిగెత్తినా పెద్దవాళ్ళం పరిగెత్తినా మనకు కొంచెం కాన్షియస్గా తప్పట్లేదు అని అనుకుంటాం, అవసరం ఉన్న ప్లేస్లో కట్ చేసుకుంటాం. పిల్లలు అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ముందు మీరు అన్నటువంటి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత ఇవన్నీ ఎలాగో తగ్గిపోయాయి. ఇప్పుడు పిల్లలకి మీరు స్పెషల్గా యోగా నేర్పిస్తారా అన్నారు కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. అవును, 100% పిల్లలు స్పెషలే, వాళ్ళకి నేర్పించే యోగా స్పెషలే. ఎలా అంటే పిల్లలకి కొంచెం స్పోర్టివ్గా వాళ్ళను ఆకట్టుకునే విధంగా ఒరిజినల్ యోగాని కొంచెం వాళ్ళకి తగ్గట్టు మారుస్తాం. ఫన్, ఎంగేజింగ్, గేమ్, స్పోర్ట్ ఆ స్టైల్లో చెప్తాం. చెప్పిన తర్వాత వాళ్ళ శరీరం యొక్క ఎనర్జీ మనకంటే చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు అంత ఈజీగా అలసిపోరు. కాబట్టి వాళ్ళకు ఫన్ వేలోనే అలసిపోయేటట్టు ముందు చేయాలి. లైక్ ఇప్పుడు మామూలుగా మనం 2 సూర్య నమస్కారాలు చేస్తే అలా 10 సూర్య నమస్కారాలతో సమానం. అలా కొంచెం ఎక్కువ అలా చేసిన తర్వాత అప్పుడు మైండ్ పనిచేస్తుంది. మనం చెప్పే విషయం మీరు ఫస్ట్ ధ్యానం చేయండి, కళ్ళు మూసుకోండి, ప్రాణాయామాలు చేయండి, అది ఇదంటే దే ఫీల్ బోర్, వాళ్ళు 1-2 డేస్ తర్వాత కనబడరు. కానీ ఇదిగో చూడు ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు, నువ్వు ఇంకా బాగా చేస్తున్నావు, కొంచెం ఎంకరేజ్ చేసుకుంటా వాళ్ళకు ఇష్టం వచ్చినటువంటి ఆ కాంపిటేటివ్ స్పిరిట్లోనే యోగా నేర్పించి తర్వాత కొద్దిగా అలసిపోయిన తర్వాత రెస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు వినగలిగే మోడ్లోకి మారిపోతారు. వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ప్రాణాయామాలని, అవసరమున్న ధ్యానాన్ని గనక చేస్తే వాళ్ళ ప్రొడక్టివిటీ అసలు కొన్ని రెట్లు పెరుగుతుంది. వాళ్ళు క్లాస్లో పర్ఫార్మెన్స్ కానీ, బిహేవింగ్ విత్ పేరెంట్స్ అండ్ అదర్ కో స్టూడెంట్స్ కానీ, వాళ్ళ రిజల్ట్ కానీ, వాళ్ళ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్మెంట్ కానీ,

0: వాళ్ళ డిజిటలైజేషన్ ఆటోమేటిక్గా తగ్గడం కానీ, పిల్లలు చాలా ప్యూర్. ఎందుకంటే వాళ్ళు నిజంగానే అడల్ట్రేషన్ చెందడానికి, వాళ్ళు నిజంగానే చాలా సమస్యల్లో కానీ ప్రాబ్లమ్స్లో కానీ చేరుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఎగ్జాంపుల్ 25 30 తీసుకున్నా, ఎవరైతే 20 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా మనం పిల్లలు అనొచ్చు. కేవలం 10 సంవత్సరాలే కాదు, 20 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా, ఎనీ డే ఇస్ ద బెస్ట్ డే ఫర్ యూ టు స్టార్ట్ యోగా టు అచీవ్.
1: చాలా బాగా చెప్పారు. అయితే నేటి యువతలో పెరుగుతున్న ఒత్తిడి, ఈ ఒత్తిడిని యోగా ద్వారా మనం ఎలా అధిగమించవచ్చు?
0: యాక్చువల్గా ప్రస్తుతం ఉన్న యువత వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు బదులు కాంపిటీషన్ కంపారిజన్లో ఉన్నారు. ఉద్యోగాలను వెతుక్కోవడంలో, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లను క్లియర్ చేయడంలో, లేదంటే ఉన్న ఉద్యోగంలో నిలబడడంలో. ఎందుకంటే అడాప్టబిలిటీ అనేది చాలా ముఖ్యం.
1: ఇవన్నీ అనివార్యమే ఒక రకంగా చెప్పాలి.
0: అనివార్యం. ఈ అనివార్యత వాళ్ళ యొక్క అడాప్టబిలిటీ, స్ట్రెంగ్త్, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్, దాని అచీవ్మెంట్ మీద కాకుండా కాంపిటీషన్ మోడ్లో పడుతున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ దే ఆర్ మెంటల్లీ నాట్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ ద డిజిటలైజేషన్. మన మెదడులో ఉన్న కొన్ని భాగాలు, ముఖ్యంగా ఏఐ వాడడం స్టార్ట్ అయినాక, అంటే ఇప్పుడు మాట్లాడబోయే విషయాలు మనకు 2 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఇప్పుడు ప్రస్తుతం నేను ఒక ఆర్టికల్స్ని కొన్ని ఫాలో అవుతున్నాం, యోగా మీద కూడా మేము దానికి సొల్యూషన్ కోసం రీసెర్చ్ చేస్తున్నాం. యువత అన్నారు కాబట్టి ఈ టాపిక్ తెస్తున్నాను. ప్రస్తుతం 2 ఇయర్స్ కింద మెల్లగా ప్రారంభమైంది, ఇప్పుడు మొత్తం వ్యాపించింది ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఆటోమేషన్. ఇదేం జరుగుతుందంటే సమాజంలో 3 రకాల ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. ఒకటి, ఏఐని నేర్చుకోవాలి, నేర్చుకోవాలనే స్ట్రెస్. దాని తర్వాత మనిషి కంటే ఫాస్ట్గా అది పనిచేస్తుంది కాబట్టి దానికి అడాప్టబిలిటీ జరగాలి, మన మైండ్ అనేది, క్రియేటివిటీ అనేది పోతుంది, ప్లస్ అందులో మనం పడిపోతున్నాం ఆ లూప్లో. దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనిషి ఎప్పుడైతే తన క్రియేటివిటీని వాడట్లేదో ఏమవుతుంది, ప్రకృతి యొక్క ధర్మం ఏంది, ఏదైతే నువ్వు వాడట్లేదో అది పారలైజ్ అయిపోతుంది. మెదడులో ఒక భాగం ఉంటుంది, అమిగ్డాలా అనే భాగము, ఆ క్రియేటివిటీ అనేది దాన్ని వాడట్లేదు కాబట్టి అది కుచించుకుపోతుంది. ఇది కుచించుకుపోయింది అంటే యు ఆర్ రోబో. ప్లస్ ఇప్పుడు రానున్న కాలంలో మీరు ఎలాంటి కొత్త కొత్త రోగాలు వింటారంటే ఆ మనిషి రోబోలానే బిహేవ్ చేస్తాడు. అంటే ఓన్లీ నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే తను పనిచేయగలుగుతాడు.
1: తనకు తాను
0: ప్లీజ్ లేవండి, వాటర్ తీసుకొని రండి, లేదంటే వాటర్ తాగు, అతను చేతిలో పట్టుకున్నా కూడా మనం తాగమంటేనే తాగుతాడు. అంటే న్యాచురల్గా మనకు దాహం వేయడము ఇవన్నీ కూడా, ఒకరు చెప్తే ఇప్పుడు నాకు దాహం వేస్తుంది బాబు, నీకు దాహం వేస్తుంది వాటర్ తాగు, ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఆ ఏఐకి తగ్గట్టు గ్యారంటీ మనం నేర్చుకోవాల్సిందే ప్రస్తుతం సమాజంలో బతకాలి అంటే. దాని తర్వాత అలాంటి జాబులను పొందాలి, పొందిన జాబుని నిలబెట్టుకోవాలి, లేకపోతే జాబ్ రాకపోతే వచ్చే నష్టాలు. ఇలా రకరకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది, ఒక 2 సంవత్సరాల్లో చూస్తాము. ఒకవేళ ప్రస్తుతం ఎవరైతే వింటున్నారో మీరు గనక యోగా గనక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే, ప్రాణాయామాలు, మెడిటేషన్, ప్రాపర్ యోగా చేస్తే, మీరు ఎంత ఆటోమేషన్లో, ఎంత ఏఐ టెక్నాలజీలో, ఎంత పీక్ లెవెల్లో ఉన్నా కూడా మిమ్మల్ని ప్రజెంట్ మూమెంట్లో ఉంచి మీ యొక్క మెదడు యొక్క వర్కింగ్ సిస్టాన్ని, దానికి ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ని, అమిగ్డాలాని, సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ని రిలీజ్ చేసి మిమ్మల్ని ప్రాపర్గా ఉంచడానికి యోగా ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ప్రస్తుతానికైతే వేరే సొల్యూషన్ లేదు యోగా తప్ప.
1: ఇంకో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన ఇంటెలిజెన్స్ అప్లై చేస్తేనే అది అర్థవంతంగా ఉంటుంది, లేదంటే ఇట్ బికమ్స్ మీనింగ్లెస్. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి ఏఐని ఉపయోగించాలి.
0: 100% మనకు తెలిసిన దాన్ని బ్యూటిఫికేషన్ చేయడంలో, నాలెడ్జ్ స్ట్రెంగ్తెన్ చేసుకోవడంలో ఏ ఉపయోగపడితే పర్వాలేదు, కానీ మన క్రియేటివిటీ కోల్పోయి మొత్తం దాని మీద డిపెండ్ అవుదాం అనుకుంటే మాత్రం, చెప్పాను కదా, ఫ్యూచర్లో వీఆర్ బికమింగ్ ఏ రోబో. మంకీ నుంచి మనిషి, మనిషి నుంచి రోబో, ఇది జరగబోతుంది.
1: మీ జీవితంలో ఈ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్స్, స్క్రీన్స్, వీటన్నిటికంటే మీకు కుటుంబం చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ జీవితంలో, మీ జీవన శైలిలో ఎక్కువగా మీ కుటుంబంతో మీరు స్పెండ్ చేయగలిగితేనే మీరు ఆరోగ్యవంతంగా, ఆనందంగా ఉంటారు. అయితే మహిళలకి, వృద్ధులకి ప్రత్యేకంగా యోగా నేర్చుకోవాలి అంటే మీరు వారికి ఇచ్చే సూచనలు ఇటువంటివి?
0: ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది, అది అమ్మ కావచ్చు, భార్య కావచ్చు. ఎందుకు అంటే కంపేర్ టు మెన్, వాళ్ళు చాలా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జీవిత సత్యం. వాళ్ళు మాత్రమే పిల్లల్ని కనగలరు, వాళ్ళు మాత్రమే అద్భుతంగా పిల్లల్ని పెంచగలరు. మనం ఎంత సపోర్ట్ చేసినా, యాజ్ ఎ మేల్ ఎంత సపోర్ట్ చేసినా వాళ్ళు అల్టిమేట్గా, ఎట్ ది సేమ్ టైం ఇల్లుని చాలా బాగా చూసుకోగలరు, ప్లస్ ఆఫీస్లో కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వర్క్ లైఫ్ని, ఫ్యామిలీ లైఫ్ని మెన్ కంటే చాలా రెట్లు వాళ్ళు అధికంగా కష్టపడుతున్నారు.

0: కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటే ఫ్యామిలీ, ఫ్యామిలీతో పాటు కంపెనీ, కంపెనీతో పాటు సమాజం, అన్ని బాగుంటాయి. కాబట్టి నా ముఖ్య సూచన ఏంటంటే మహిళ కంపల్సరీ యోగా చేయాలి. వాళ్ళు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లల్ని, హస్బెండ్స్ ని మోటివేట్ చేయగలరు, ఒకరు ఇన్స్పైర్ చేయగలరు వాళ్ళ ఆరోగ్యంతో. కాబట్టి మహిళలకు కూడా చాలా ప్రత్యేకంగా యోగా ప్రాక్టీసెస్, యోగా ఉంటుంది, కానీ యోగా ఫర్ ఎవ్రీవన్. యాక్చువల్ గా అదే వృద్ధులకు తీసుకుంటే వృద్ధులకు ఏమైపోతుందంటే ఒక టైం తర్వాత వాళ్ళ యొక్క డీజెనరేషన్, హెల్త్ ఇష్యూస్, హెల్త్ ఛాలెంజెస్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి వాళ్ళకు తగినట్టు కొంచెం మాడిఫికేషన్స్ తో వాళ్ళు యోగా స్టార్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ లో అయిపోయిన విషయాల మీద చింతన ఎక్కువ ఉంటుంది, కాబట్టి వాళ్ళు కూడా అలాంటి చింతన తగ్గి హెల్తీగా ఉంటారు. వృద్ధాప్యాన్ని మనం నివారించలేము, కానీ యోగాతో ఆనందకరమైన వృద్ధత్వంలో హ్యాపీగా వృద్ధులు జీవించవచ్చు. వాళ్ళ యొక్క హెల్త్ సీక్రెట్ గ్యారంటీ, ఒకవేళ యోగా యాడ్ అయితే నా హెల్త్ సీక్రెట్ వాళ్ళు యోగా అని గర్వంగా చెప్పుకోవచ్చు.
1: ఈ ఓల్డ్ ఏజ్ ని యోగా ఫాలో అవుతూ హెల్తీగా
0: హ్యాపీగా గడపవచ్చు.
1: అసలు ఆ కుటుంబ సభ్యులంతా కలిసి ఏదైనా ఒక కామన్ యాక్టివిటీ చేస్తున్నారంటేనే ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్, వినడానికి చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అటువంటి మోటివేషన్ మీరు మీ యోగా క్లాసెస్లో మీ స్టూడెంట్స్కి ఇస్తున్నారా?
0: కంపల్సరీ. యాక్చువల్గా మేము ఏం చెప్తామంటే డే వన్ నుంచి కూడా మన స్కూల్ లేదంటే మన గురుకులమే, ప్రతి గృహం ఒక గురుకులం. మనం ఇంటి నుంచి స్టార్ట్ అవుతాం, తర్వాతనే మనం స్కూల్కి వెళ్తాం కదా నేర్చుకోవడంలో. సో ఒకవేళ మీరు యోగా చేస్తే మీరు హౌ యు ఆర్ డీలింగ్ విత్ సొసైటీ అండ్ యువర్ సెల్ఫ్ అనేది మీకు అర్థమవుతుంది. అయితే వై డోంట్ యు గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫ్యామిలీ అని మేము చెప్తూనే ఉంటాం. ఎందుకు అంటే ఇది మాకెవరో కొత్త స్టూడెంట్స్ రావాలని కాదు, నువ్వే ఆనందంగా యోగా చేసి ఆనందంగా ఇలా ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏదో ఒకటి ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యామిలీ యొక్క అప్స్ అండ్ డౌన్స్ ఆర్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. సో వీలైతే అందరు గనక యోగా చేశారనుకోండి బేసిక్ గా ఒక 90% ప్రాబ్లమ్స్ పోతాయి. లైఫ్ అన్నాక మనం లాస్ట్ డే వరకు ఏదో ఒక ఛాలెంజెస్, టార్గెట్స్ ఉంటాయి, అప్పుడే మనం రాటుదేళ్తాం. సో ఆ 10% తో మనం వర్క్ చేసుకుంటే సరిపోతుంది. సో మీ అందరూ హెల్దీగా ఉంటారు కాబట్టి మీకు అంత ఈజీగా డిసప్పాయింట్మెంట్స్, బాధలు పడడాలు ఇవి ఏమి ఉండవు. ప్లస్ క్రియేటివ్ ఫ్యామిలీగా ఉంటుంది, వాళ్ళే ఇతరులకి ఇన్స్పిరేషన్ గా ఉంటారు. సో డే వన్ నుంచి మేము గ్యారంటీ చెప్తాం. అంటే డే వన్ మీన్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్, కొంచెం ఎక్స్పీరియన్స్, యోగా బాగుంది సార్ అని ఫీడ్బ్యాక్స్ ఇస్తారు కదా, ఫీడ్బ్యాక్స్ ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకి ఇదే చెప్తూ ఉంటాం అనమాట. మెల్లిమెల్లిగా ఫ్యామిలీలకు ఫ్యామిలీలు స్టార్ట్ చేస్తూ ఉంటాయి.
1: చాలా మంచిది సార్. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన కుటుంబ నిర్మాణంలో యోగా పాత్ర గురించి మాకు, మా శ్రోతలకు అందరికీ అర్థమయ్యే విధంగా విపులంగా మీ సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌతమ్ గారు నమస్కారం.
0: నమస్కారం సార్. థ్యాంక్ యూ.

0: ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం, ఆరోగ్యకరమైన కుటుంబ నిర్మాణం కోసం యోగా, యోగా మాస్టర్ గౌతమ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె సందీప్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. టైమ్ ఆన్ స్టూడియో క్లాక్ 7:32 అవుతోంది. మరి ఇప్పుడు లెట్స్ టాక్ మోర్ మ్యూజిక్ అంటే మీకోసం సూపర్ డూపర్ సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఒకప్పుడు చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ అనగానే ఓ ఇద్దరు హీరోలు బాగా గుర్తొచ్చేవాళ్ళబ్బా. ఎవరో గెస్ట్ చేస్తారా? ఒకటి వచ్చేసి టాలీవుడ్ లో లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ అనగానే గుర్తొచ్చే ఫస్ట్ హీరో ఎవరు అంటే హీరో తరుణ్. ఆయన తర్వాత మన ఉదయ్ కిరణ్ కదా. అంటే రోజా రమణి కొడుగ్గా అండ్ అలాగే బాల నటుడిగా తెలుగు తెరకు పరిచయమైన తరుణ్ తర్వాత నువ్వే కావాలి సినిమా నుంచి అసలు హీరోగా ఎన్ని సినిమాలు చేశారు. ప్రతి సినిమాలో కూడా ఆ ఏమంటారు వెరీ చలాకి యాక్టింగ్ అంటారు కదా, సో అది చాలా మెస్మరైజ్ చేసేది ఆ అమ్మాయిల్ని. అండ్ అట్ ద సేమ్ టైం చిత్రం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో అసలు లవర్ బాయ్గా ఎంతమంది కలల రాకుమారుడు అయ్యాడో మన ఉదయ్ కిరణ్. మరి ఇప్పుడు ఈ మ్యాటర్ ఏంటి అంటే 7:32-8 లెట్స్ టాక్ మోర్ మ్యూజిక్ అంటూ ఈ ఇద్దరు లవర్ బాయ్ అని పిలిపించుకున్న ఈ ఇద్దరు హీరోల పాటలు వినిపిస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: అరే

0: గుడ్ మార్నింగ్ పిల్లలు, ఇవాళ మన టాపిక్ ఋతుస్రావం అంటే పీరియడ్స్ కి సంబంధించిన పరిశుభ్రత.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
3: డిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: സ്നേഹം മൂവി നഞ്ചു രാജേഷ് ആൻഡ് ഉഷ പാടിന പാട്ട് വിന്നാരു മീരു വിന്റുനാരു ആകാശവാണി വിവിധ ഭാരതി തരതരാല തരകനി ആനന്ദം അലരించే സമ്പൂർണ വിനോദം
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: 7:44 and studio clock. Hero Tarun and alage Uday Kiran Patil vintunaru back to back. Let's talk more music only on 102.8 FM.

ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఏ మూలనున్నా కూడా ఎప్పటికీ ఇలా మీకు మంచి మ్యూజిక్ అందిస్తూ మీ పక్కనే ఉంటుంది మీ ఆకాశవాణి వివిధ భారతి. దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని డౌన్లోడ్ చేసి వీపీ తెలుగుని క్లిక్ చేయండి చాలు, ఎప్పుడు మీతోనే ఉంటుంది. రైట్, 7:51 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. లెట్స్ టాక్ మోర్ మ్యూజిక్ లో నెక్స్ట్ మీకోసం వచ్చేస్తోంది ఆర్పి పట్నాయక్ అండ్ ఉషా పాడిన ఈ పాట.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 8:26. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ జపాన్ సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఉమ్మడి ఆర్థిక ఫోరం సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, జపాన్ దేశ నైపుణ్యం, పెట్టుబడులు, భారతదేశ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ, దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మారడమంటే కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదని, పర్యావరణ హితమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడమేనని అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కించారు. 28 రోజులుగాను 2.78 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. స్వామికి 708 గ్రాముల బంగారం, 3.1 కిలోల వెండిని భక్తులు సమర్పించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణపై డీజీపీ సివి ఆనంద్ సమీక్ష నిర్వహించారు. నగర విస్తరణ, జనాభా పెరుగుదల, మున్సిపల్ రెవెన్యూ పరిధులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయ చోరీ కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి చెందిన ఒక నిందితుడు, నిజామాబాద్కు చెందిన మరో నిందితుడితో పాటు ఆభరణాలను దాచి సహకరించిన మహారాష్టకు చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకుని వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బొగ్గు రంగాన్ని పటిష్టం చేసేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కోల్ బ్లాక్స్ అలొకేషన్ రూల్స్ 2026 ద్వారా కీలక సంస్కరణ తెచ్చింది. వ్యాపార ప్రక్రియల సులభతరం కోసం ఇకపై పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల స్థానంలో ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లను వాడుకునే ఆర్థిక వెసులుబాటును కేటాయింపుదారులకు కల్పించింది. అసాధారణ విజయాలను సాధించిన 5 నుంచి 18 ఏళ్లలోపు పిల్లల కోసం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. ఆసక్తి గలవారు ఈ నెల 31వ తేదీలోగా awards.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో

రాత్రి రౌండప్ 32 మ్యాచ్లో ఆస్ట్రియా జట్టుతో స్పెయిన్, క్రొయేషియాతో పోర్చుగల్, రేపు ఉదయం వాంకోవర్లో అల్జీరియాతో స్విట్జర్లాండ్ జట్లు తలపడనున్నాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూన్ 30 వరకు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాలపై 74,781 కోట్ల రూపాయల భారీ నష్టాలు చవిచూశాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పటికీ పాత క్రూడాయిల్నే ప్రాసెస్ చేస్తుండటం వల్ల ఈ నష్టాలు వస్తున్నాయని వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నృత్యం చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ వైరల్ న్యూస్ తో అప్ టు డేట్ అప్డేట్ ఇస్తూ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, హిస్టరీ, ఇన్వెన్షన్, అన్నోన్ ఫ్యాక్ట్స్ తో మీ ముందుకు వచ్చేసింది మస్తీ మజా మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

కేకే అండ్ ఉష పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ సంతోషం. 8:10 కావస్తోంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో మస్తీ మజా. బాగా డబ్బులున్నాయనుకోండి ఏం చేస్తారు? మామూలుగా అయితే కావాల్సినవన్నీ కొనుక్కుంటారు. ఇంకా హాలిడే దొరికితే రిసార్ట్స్, స్విమ్మింగ్ పూల్, నచ్చిన ఫుడ్ ఎవరికీ దొరకకుండా పీస్ఫుల్ గా ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళిపోదాం అని అనుకుంటారు. అవునా? కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసా? పీస్ఫుల్ వెకేషన్ కాదు, డేర్కేషన్ కావాలి అనుకుంటున్నారంట. నిజమే, మీరు వింది డేర్కేషన్. అంటే మరేంటి డేర్కేషన్ అంటే ఏంటి, అది ఎక్కడుంటుంది తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి మస్తీ మజా మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

0: రవీందర్ సింగ్ అండ్ అలాగే స్వర్ణలత పాడిన పాట విన్నారు. 8:15 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మస్తీ మజా వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో విత్ యువర్ ఆర్జే స్వాతితో. 8:16 అండ్ స్టూడియో క్లాక్. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, డబ్బులుంటే ఏవైనా కొనుక్కోవచ్చు, కానీ ఇప్పుడు పీస్ఫుల్ వెకేషన్ వద్దు, డేర్కేషన్ కావాలి అంటున్నారు అని చెప్పేసి. అంటే మామూలుగా అయితే డబ్బులుంటాయో నాగో నట్రో కొనుక్కోవాలి, నచ్చింది తిని ఉండాలి, కానీ డబ్బులతో భయాన్ని కొనుక్కుంటున్నారంట. ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఏ షాప్లో అని అడగండి, ఏం లేదులే, ఇంట్లో కాసేపు 10 మినిట్స్ అరగంట కరెంటు పోతే అదే వచ్చేస్తుంది మనకి ఫ్రీగా. సో ఆఫ్ కోర్స్ అంటే ఎలాంటి డేర్కేషన్ కోరుకుంటున్నారంటే, -25 డిగ్రీల చలిలో కంప్లీట్గా గడ్డ కట్టిన ఓ నదిపై నడవడం, లేదా బాగా చీకటిగా ఉన్న గుహల్లోకి దిగడం, వేగంగా ప్రవహించే నదిలో రాఫ్టింగ్ చేయడం, 100 మీటర్ల అంటే 100 అడుగుల ఎత్తు నుండి బంగీ జంపు చేయడం, ఇవన్నీ డేంజర్ అని తెలిసినా కూడా డేర్కేషన్కే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. మరి అదేంటో అర్థం కాదు. మరి ఈ డేర్కేషన్ అనేది ఇప్పుడు గ్లోబల్ ట్రావెలింగ్ ట్రెండ్గా మారిపోయింది. కంఫర్ట్ కాదు, మాకు భయం కావాలి అంటారంట. అస్సలు భయం లేదు కదా మనోళ్ళకి. సో భయం కావాలి, రిలాక్సేషన్ కాదు ఛాలెంజ్ కావాలి, అడ్రినలిన్ రష్ కావాలి అని అంటున్నారట. సో దాన్నే డేర్కేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే పైసలు ఇచ్చి భయపడడం అనమాట మన భాషలో చెప్పాలంటే. అయితే దీన్ని మన సైకాలజీలో యూ స్ట్రెస్ అంటారు. లైక్ ఏంటంటే స్ట్రెస్తో కూడిన ఎంజాయ్మెంట్ అనమాట. ఇప్పుడు మనం వెళ్ళి ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్ళి ఏదైనా రూమ్స్లలో స్టే చేసామనుకోండి, 5-స్టార్ హోటళ్లలో, కొన్ని రోజులు గుర్తుంటుంది. కానీ ఏదైనా అడ్వెంచర్ చేసి వచ్చామనుకోండి, అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే, ధైర్యానికి నిర్లక్ష్యానికి మధ్య ఉన్నది చిన్న గీత మాత్రమే. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్తో మాత్రం ఇలాంటి డేర్

లొకేషన్స్ కి అస్సలు అంటే అస్సలు వెళ్ళకండి. అండ్ మేఘాలయలో ఉన్న చిరపుంజి ప్రాంతం ఇప్పుడు ఎస్పెషల్లీ రెయినీ సీజన్లో ఈ డేర్కేషన్ కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. చాలా మంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారట, టికెట్లు బుక్ చేసుకుంటున్నారట. బీ కేర్ఫుల్, అసలే పర్వత ప్రాంతం అండ్ ఎక్కువగా వర్షాలు పడతాయి కాబట్టి ఏమో చెప్పలేం. అయినా డబ్బులు ఇచ్చి భయాన్ని కొనుక్కోవడం ఏంటో అర్థం కాదు. కొత్త కవింత పాత కొరవత అన్నట్టుగా ఇలా ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనమాట. ఇంకా బోర్లని కబుర్ల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: పెళ్లాడతా మూవీ నుంచి పాటి విన్నారు సంజీవాణి సుజాత పాడిన పాట 8:23 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు ఎలా అంటారా సింపుల్ మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి రేడియో ఐకాన్ క్లిక్ చేయండి వివి తెలుగు సెలెక్ట్ చేయండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు గుర్తుంచుకోండి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
3: ఓహో బస్ని దొరసాని మస్తుగా ముస్తాబయ్యింది గుండె చిటపట మంటూ నీకే డైల్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలు దాటి 31 నిమిషాలు కావస్తోంది. మరి అది 1996 సంవత్సరం, ఇది 2026 సంవత్సరం, అంటే 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎందరో గుండెల్ని పారేసుకున్న సినిమా అన్నమాట. 30 సంవత్సరాల క్రితం వచ్చి అలా అందరి హృదయాల్ని ఎత్తుకెళ్ళిపోయిన సినిమా అని చెప్పొచ్చు. ఎవర్ గ్రీన్ రొమాంటిక్ డ్రామా ఆ సినిమా. మరి ఆ సినిమాలోని పాటలన్నీ బ్యాక్ టు బ్యాక్ వింటుంటే లిటరలీ ఇంకో దేశానికో ఇంకో కంట్రీకో ఇంకెక్కడికో వెళ్ళిపోయిన ఫీలింగ్ మాత్రం పక్కా వస్తుంది. మరి ఇంతకీ ఏంటా సినిమా? ఇవాల్టి ఏక చిత్రగానంలో బ్యాక్ టు బ్యాక్ ఏ సినిమాలోని పాటలు వినబోతున్నారు? తెలుసుకోవాలి అంటే జస్ట్ స్టే ట్యూన్ టు 102.8 FM, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

म्यूजिकल रोमांटिक क्लासिक మూవీ ప్రేమ దేశం కాదల్ దేశం సినిమా ఏకచిత్ర గానంలో మరి ఈ సినిమాలోని పాటలన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ వినేద్దాం. 1996 ఆగస్టు 30న రిలీజ్ అయింది ఈ సినిమా. అంటే ఇంకొక నెల దాటితే పూర్తిగా 30 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటుంది. కాలేజ్ లైఫ్, ఫ్రెండ్షిప్ అండ్ అలాగే లవ్ ట్రయాంగిల్ ఎలిమెంట్స్ అన్ని బాగా వర్కౌట్ అయ్యి బొమ్మ బ్లాక్ బస్టర్ అయిందనమాట. అండ్ అప్పటికీ ఇప్పటికీ ఈ సినిమా ఎప్పుడు చూసినా కూడా ఫ్రెష్ ఫీలింగ్ మాత్రం అలాగే ఉంటుందబ్బా, ఎందుకంటే ప్రేమ కదా. అండ్ వింటుంది ఏముందండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

కాలేజీ స్టైల్ ఎంత మంది గుర్తొచ్చింది మీ కాలేజ్ డేస్. అసలు నిజంగా ఈ పాటను రాసింది భువన చంద్ర గారు. ఆ టైంలోనే ఐ మీన్ లైక్ ఒరాకిల్ కావచ్చు, అంటే ఈ పాటలో పదాలని మీరు అబ్జర్వ్ చేస్తే ఒరాకిల్, జీఈ, సెల్ ఫోన్స్ అండ్ అలాగే టీనేజ్ కంప్యూటర్, పేజర్ కంప్యూటర్, ఇవన్నీ కూడా అసలు పాటలో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే నిజం చెప్పాలంటే ఇది చాలా అడ్వాన్స్డ్ అంటే చాలా టూ అడ్వాన్స్డ్ అనమాట. ఆ టైంలో 1996లోనే ఇవన్నిటిని దట్టు ఒక పాటలో ఇంట్రడ్యూస్ చేయడం అనేది రియల్లీ హట్స్ ఆఫ్ టు భువన చంద్ర గారు. అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గురించి ఏం మాట్లాడతాం, ఏం చెప్తాం, అసలు ఆయన లిస్ట్లో ది బెస్ట్ సాంగ్స్ అని ప్రతిసారి అనుకుంటాం, ప్రతి సినిమాకి ఇలాగే చెప్తాం. అండ్ ఈ సినిమా కూడా ఎప్పటికీ ఫర్ ఎవర్ అనమాట, అంత అద్భుతంగా ఉంటాయి ఈ పాటలు. ఇక ఈ సినిమాలో ఒక పాట ఉంటుంది అందరికీ తెలిసిందే, టిల్ నౌ ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనగానే అందరి నోట్లోంచి వచ్చే ఫస్ట్ పాట అనమాట ఆ పాట. మరి ఆ పాటకైతే థియేటర్లలో మామూలు క్రేజ్ రాలేదు అప్పట్లో, ఇప్పటికీ ఆ పాట పాడుతున్నప్పుడు అలాగే ఉంటుంది కదా మనసులో ఫీలింగ్, అచ్చం అలాగే ఉంటుంది. అసలు ట్రూ ఫ్రెండ్షిప్ అంటే ఇలాగే ఉండాలేమో అన్నంత అద్భుతంగా ఉంటుంది అనమాట ఆ పాట. ఇంకా లేట్ చేయకుండా పాట ప్లే చేసి వాతి అంటారా, చలో వింటూనే ఉందండి ఆకాశవాణి వివిధ భారతిలో ఏక చిత్రగానం మీ ఆర్జీ స్వాతితో.

ఏంటో ఈ పాటని అలా వింటుంటే ఒక్కసారి అలా వెనక్కి వెళ్తే బాగుండు అని అనిపిస్తుంది కదా. నిజంగా నిజం. అంటే నో ఇంటర్నెట్, నో సోషల్ మీడియా, నో మొబైల్స్, అంటే ట్రూ కలర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే ఇలాగే ఉంటుందేమో, ఉండేదేమో కదా. ఇప్పుడంతా మారిపోయింది, నిజంగా మారిపోయింది. ఎందుకో అప్పుడప్పుడు ఇలాంటి పాటలు వింటున్నప్పుడు మాత్రం ఒక్కసారి కాలం వెనక్కి వెళ్తే బాగుండని మాత్రం పక్కగా అనిపిస్తుంది. 8:52 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలు తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 8:54 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఏక చిత్రగానం. మరి ప్రేమదేశం సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వింటున్నాం. నిజంగా ఫస్ట్ మూవీతోనే హ్యాండ్సమ్ లుక్స్ తో యాక్టింగ్ తో సూపర్ స్టార్ అయ్యాడు అబ్బాస్. అండ్ సెన్సిటివ్ క్యారెక్టర్ లో వినీత్, అండ్ అలాగే అటు అందంతో ఇటు నటనతో టబు అందరినీ అలా కట్టిపడేసింది అనమాట. ఇక సపోర్టింగ్ క్యారెక్టర్ లో ఎస్విబి, వడివేలు, శ్రీవిద్య గారు అండ్ చిన్ని జయంత్, వీళ్ళందరూ అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే, కదీర్ సినిమాలో అబ్బాస్ ని హీరోగా పరిచయం చేసిన సినిమా ఇది. అండ్ అంతేకాదు సినిమాటోగ్రాఫర్ కేవి ఆనంద్ కి జాతీయ అవార్డుని తీసుకొచ్చి పెట్టింది. అండ్ తమిళ వెర్షన్ కాదల్ దేశం అయితే తెలుగులో చాలా, అంటే నిజం చెప్పాలంటే తమిళ వెర్షన్ కన్నా తెలుగులోనే సూపర్ డూపర్ హిట్ అయిందనమాట. ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే ఇండస్ట్రీలో ఆయన్ని ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళిపోయింది. హిందీ వెర్షన్లో కూడా రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ని సంపాదించేసింది. సినిమా బడ్జెట్ భారీగా ఉండడం వల్ల, అంటే విజువల్స్ మరియు మ్యూజిక్ అసలు రెండు కలిపి ఆ సినిమాని ఒక స్టాండర్డ్స్లో నిలబెట్టింది అని చెప్పొచ్చు అనమాట. ఇప్పటికీ యూట్యూబ్ క్లిప్స్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేస్తున్నాయట. ఈ సినిమాకి సంబంధించిన రీల్స్ కానీ పాటలు కానీ ఇవన్నిటి విషయాల్లో, అండ్ అంటే ఇది కేవలం లవ్ స్టోరీ కాదు, ఒక అంటే ఫ్రెండ్షిప్, లవ్, వీటి మధ్య రెండు యువ జీవితాలలో ఎలాంటి సంఘర్షణకి లోనవుతాయి అన్న విషయాన్ని అందంగా చెప్పిన సినిమా అనమాట. అండ్ ఇందులో పాటల గురించి మాట్లాడుకోవాలి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఒక రేంజ్ అయితే, డబ్బింగ్ వెర్షన్కి తెలుగులో ఇంత అద్భుతమైన అర్థం వచ్చేలాగా రాసిన భువన చంద్ర గారు ఎంత బాగా రాశారు, అద్భుతంగా రాశారు. అండ్ ఇప్పుడు మీకోసం నేను ప్లే చేయబోయే ఈ పాటని అలా వింటూ ఉంటే ఒక్కసారి అంటే మర్చిపోయిన జ్ఞాపకాలు అండ్ ఎంత బాధలో ఉన్నా కూడా ఒక ఓదార్పు అనిపించే ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఆ పాటే మీ అందరి కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఏకచిత్రగానం. మరి ఏకచిత్రగానంలో ప్రేమదేశం సినిమాకి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ పాటలన్నీ వింటున్నాం. ఆ సినిమాలోని పాటలు ఆయన ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు. రెండు వేరు వేరు కాలేజ్ లో చదువుతున్న ఇద్దరు, అబ్బాస్ అండ్ వినిత్, వీళ్ళిద్దరి మధ్య టూ మచ్ కొంచెం ఏమంటారు శత్రుత్వం ఉంటుందన్నమాట. ఇద్దరు ఒకే అమ్మాయిని లవ్ చేయడం అంటే ఫ్రెండ్షిప్ కి లవ్ కి మధ్య జరిగే ఎమోషన్స్ ని, సంఘర్షణను అందంగా చూపించారు డైరెక్టర్ కదీర్. ఫైనల్ గా హీరోయిన్ ఎవరిని చేసుకుంటుంది అనేది ట్విస్ట్. రియల్లీ ఆ టైంలో ఎన్ని గుండెల వేగం పెరిగిందో.

థియేటర్స్లలో చెప్పలేం. థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి స్టిల్ అంటే ఆ సినిమా స్టోరీ తెలియకపోతే మాత్రం ఆ ఫీల్ ఇప్పటికే ఫ్రెష్గా ఉంటుంది. అండ్ మీకు గుర్తుందా, ఈ సినిమాకి సంబంధించి రెండు చాలా అంటే ఇప్పటికీ ఫేమస్ అనమాట. అవి ఏంటంటే అబ్బాయిల కటింగ్, ఆ సినిమా చూసిన తర్వాతనే వినీత్ హెయిర్ స్టైల్ అని, అబ్బాస్ కటింగ్ అని, యూనో ఇప్పటికీ కూడా చాలా హెయిర్ సెలూన్స్లో అబ్బాస్ ఏమంటారు ఫోటో పెట్టుకుంటూ ఉంటారనమాట. ఆ టైంలో ఆ హెయిర్ స్టైల్ని చాలా స్పెషల్గా చేయించుకొని అసలు అబ్బాయిలు అందరూ తిరిగేవాళ్ళు అనమాట. అవి చాలా చాలా ఫేమస్ అయ్యాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయిల విషయానికి వచ్చేస్తే లాంగ్ కుర్తీలు అనమాట, టబు వేసుకున్న తర్వాతనే ఫేమస్ అయ్యాయి అంటారు. ఇలా అంటే ఇటు యూత్కి ఒక కైండ్ ఆఫ్ క్రేజ్ని అండ్ అట్ ద సేమ్ టైమ్ లవ్లో ఉన్న ఆ ఫీల్ని, అసలు యువ భావాలని ఎంత అద్భుతంగా క్యాప్చర్ చేశారో డైరెక్టర్. రియలీ రియలీ ఎన్నిసార్లు హ్యాట్స్ ఆఫ్ చెప్పినా తక్కువే అబ్బా, చెప్తూనే ఉండాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు, ఇలాంటి లవ్ స్టోరీలు, ట్రూ ఫ్రెండ్షిప్కి సంబంధించిన లవ్ స్టోరీలు మాత్రం రావు రావు రావు, రైట్? మరి ఇంతకీ టబు ఎవరిని చేసుకుంది? ఒక్కసారి రీల్లోకి అలా వెనక్కి తిరిగి ఈ పాటని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: రొమాంటిక్ క్లాసిక్ మూవీ ప్రేమదేశం సినిమాను బ్యాక్ టు బ్యాక్ పాటలైతే విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 9 గంటలు దాటి 15 నిమిషాలు. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: Spain to take on Austria in round of 32.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10 గంటలు దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. దుష్టు శిక్షణ శిష్టరక్షణ చేసే రఘుకుల రాముని జలనిధి సోముని అర్చిస్తూ సమర్పిస్తున్న అలనాటి గీతం జయసింహ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు జూనియర్ సముద్రాల రచన, టీవీ రాజు సంగీతం.

మరులు పూచినప్పుడు, మనసు వేచినప్పుడు జాబిల్లి పలుకుతుంది. మల్లియ మాట్లాడుతుంది. దాందేముంది, ఇదంతా ఊహించుకోవటమే కదా. ముకిళించిన కణుల్ని, వికసించిన తనువుని, ఒదిగివున్న సిగ్గుని గీతిగా రచించారు ఈ సినీ రచయిత. ఆదర్శ కుటుంబం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

మొయ్యలు అంటే మబ్బుచాటిన నిలిచి పిలిచే రేరాజు చంద్రుణ్ణి పిలుస్తూ, ఆ పిలుపులో నా మది పులకించింది అని, ఇది ఏనాటి ప్రేమబంధం అని మనసు మోహాల్ని, లోలోపల సందేహాల్ని తెలియచేస్తూ, ఈ అనుతాపం పశ్చాత్తాపం తీరేనా అంటూ ప్రశ్నిస్తున్న సాహిత్యానికి మరులు కలిపే సంగీతాన్ని అందించిన పాట. దొంగరాముడి చిత్రంలో పి. సుశీల పాడిన పాట. సముద్రాల రచన, పెండ్యాల సంగీతం.

గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలోని గిరీశంపద్యం గుర్తుంది కదా, ఖగపతి అమృతము తేగ అంటూ. అది భుగభుగమని పొంగి ఒక చుక్క భూమిపై వాలగా పొగ చుట్టై జన్మించింది అంటూ. ఏ చుట్ట గురించో ఆ పద్యం పుడితే ఆ చుట్టని సన్నని ముక్కలు చేసి తెల్లని జుబ్బా వేసి అంటించేసి దాన్ని సిగరెట్గా తాగటం ఈ తరానికి ఫ్యాషన్. సిగరెట్ ఎందుకు తాగాలనిపిస్తుందో, ఒకవేళ తాగితే ఏమవుతుందో, రెండింటినీ ఒకే పాటలో పెట్టి హాస్యం ఆలోచన రంగరించిన రసరమ్య గీతం ఇది. రాముడు భీముడు చిత్రంలో జమునారాణి, మాధవపెద్ది సత్యం, కొసరాజు రచన పెండ్యాల సంగీతం.

ధ్వని ప్రతిధ్వనిలో ఎంతో అందంగా ఉంటుంది. ఇటు పిలిచే పిలుపు అటు పలికే వలుపుపై ప్రతిధ్వనిలా వినిపిస్తుంది. ఆ కంటి నీడలో స్వర్గం, ఆ మాట పొందికలో అమృతం, గుండె నిండా అదే రూపం. తీరిన కోరికలతో ప్రేమ ప్రాణం చట్టపట్టాలేసుకుని కలకాలం కలిసి నడిచే వలపు తలుపుల ఆశల గీతం ఒకడాభరణంగా అభోగి రాగఛాయల నీడల్లో మూగనోము చిత్రంలో ఘంటసాల పిశుశిలా పాడిన పాట. దాశరథి రచన, ఆర్ గోవర్ధనం సంగీతం.

మమతకు ఒక రుచుంటే బహుశా తీయగా ఉంటుందేమో. మమతకు ఒక రంగు ఉంటే బహుశా అది తెల్లగా ఉంటుందేమో, మల్లెల్లా వెన్నెల్లా. కలలకనే మనస్సులోని విరజాజుల మోజని, ఆ విరజాజుల ఆవురిలో పొందిన గుబాళింపుల విందుల గురించి ఎన్నో గొంతుకలను తన గళంలో పలికించగల అద్భుత గాయకుడు పాడిన పాట, ఇంటింటి రామాయణం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, వేటూరి సుందరరామ్మూర్తి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

అది ఒక కళ్యాణ గంధం, రసరమ్య బంధం, అనంతంగా సాగే అనురాగానికి ఒక శ్రీకారంగా పడుచుజంటల ఎదలో ప్రతిధ్వనిస్తూ ముంగిట ముగ్గుల మిన్నేటి చుక్కల పున్నమి జాబిల్లిలా చిన్నారి బోసునవ్వుల కళలకని పండించుకున్న వలపుగని కరిగిపోని చెరిగిపోని ప్రేమ బంధంగా మార్చుకుంటూ మధురంగా సాగే ఈ పాట అంకుశం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటిరుగేయం, సంగీతం సత్యం.

పూలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో మన మనస్సు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటే ఆ గుబాళింపు మరింత పరిమళంగా ఉంటుంది. ప్రకృతికి చలాకీతనాన్ని తెచ్చే వసంతం మన కోసమే వచ్చింది అనుకున్నప్పుడు ఆ ఆనందం భలే హుషారిని తెస్తుంది. మయూరి నాట్యం, వయ్యారి వలపు తలపు జీవితం నిండా నిండితే యుగయుగాలుగా అనంతకాలంగా హాయిగా సాగిపోయే యుగల గీతమవుతుంది. అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, దాశరథి రచన, సత్యం సంగీతం.

తొలినాటి భావజాలంలో మదిలోని ప్రణయాన్ని మనస్సులోని ప్రణవంగా భావించేవారు. ఆ రాగం నుంచి పెళ్లుబుకిన అనురాగంలో మానవ జీవితాన్ని పావనం చేసుకునేవారు. కూరిమిలో కోరికలను, మాటల్లో భావాలని తన గానమే పావనంగా జీవితం గడిపేస్తూ అనుభవాన్ని ప్రబోధంగా పాడుతున్న పాట. కనకదుర్గ పూజా మహిమ చిత్రంలోని ఘంటసాల బృందం పాడిన పాట. జి కృష్ణమూర్తి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

గాలి బ్రతుకుని ఇవ్వటమే కాదు, దుమ్ము స్తంభాలను లేపి తీగల్ని లతల్ని నేలరాలుస్తుంది. అలా వాలిపోయిన వాటిని అరిచేతుల్లో పెట్టుకుని కాపాడి తిరిగి జీవించేలా చేయటం ఎంత అందమైన పనో. అలాగే ఒక మనిషి బాధల భవసాగరాల్లో కొట్టుకుపోతూ ఉంటే తన మనస్సుతో కప్పి తన వలపును చేయుతుగా ఇచ్చి సొగసును కానుకగా ఇచ్చి సగమై నిలిస్తే బ్రతుకంతా పున్నమవుతుందని, వలపంతా వెన్నెలవుతుందని అంటున్న ప్రణయ గీతం. గాంధీ పుట్టిన దేశం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. దాసరథి రచన, ఎస్పి కోదండపాణి సంగీతం.

కళ్ళని మనసు వాకిళ్ళని, అవి వాకిళ్ళు కాదు రసగుళ్ళు సెలయేళ్ళు అని అంటూ చీకట్లో చుక్కలు కప్పుకున్న మబ్బు ముసుగులు అచ్చం ఉల్లిపర చీరెలా ఉన్నాయి అని అంటూ కురిసే వాన పొంగి వచ్చే పర్వంలా ఉందని, పొంగే వరద చిలిపి సయ్యాటలా ఉందంటూ చిటపట చినుకులు తడిసి మెరిసిన పాట ఈ పాట. అక్కా చెల్లెళ్ళు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

లాలిత్యలాళనలో జోళాలలు ఉయ్యలలు ఉంటూనే ఉంటాయి, వింటూనే ఉంటాం. నిద్రపుచ్చే ప్రయత్నంలో భాగంగా లాలిలా ఉండే పాట శుభరాత్రి గీతం.

పాడాలంటే పాటక్కర్లేదు, మనసు పాడేది మౌనం. అది గాత్రం కాదు, అది వేణుగానం. అది విన్నవారికి మనసు గెలుచుకునే విషయం తెలిసిపోతుంది. అటువైపు ముసిముసి నవ్వులు, ఇటువైపు వాలిజడ విసరులు. ఈ వలపు పాశా స్మృతుల్లో సహజీవనం చేసేస్తున్న ఈ గీతం గుండమ్మ కథ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పింగళి రచన, ఘంటసాల సంగీతం.

0: తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: ఇంతవరకు మీరు నాటి మేటి సినీ గీతమాలిక

0: ఇంతవరకు మీరు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 04023240852, మరొక నెంబర్
2: 23240856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェネ。
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు
2: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
3: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
2: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు దాటి 27 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane